శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెట్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 7వ రోజు, క్రీస్తుశకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 29వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 58:41 కావస్తుంది.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కిర్గిస్థాన్ రాజధాని బిషెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతారు. అధునాతన జావలిన్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్కు ఒప్పందం కుదిరిందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సమర్థవంతమైన ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సిలింగ్కు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా రెండో విడత రిజిస్టేషన్లు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెల్లడించింది. విధి నిర్వహణలో భాగంగా రాష్టంలోని వివిధ జిల్లాల నుంచి గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు వీలుగా ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వసతి భవనాల నిర్మాణానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న శంకుస్థాపన చేశారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టి నుంచి ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్లి బోటు మరమ్మతులకు గురవడంతో సముద్రం లోపలికి కొట్టుకుపోయిన 7 మత్స్యకారులు నిన్న సురక్షితంగా స్వగ్రామానికి చేరుకున్నారు. స్వాతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 పూర్తి కానున్న నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు నవాహినిక దీక్ష పేరుతో భారత విశ్వగురు సంకల్ప సిద్ది మహాయాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా 19 తెలుగు భాషా పురస్కారాలకు ఎంపిక చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్న తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్టంలో పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని గ్రీన్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు తెలిపారు. మంగళగిరిలోని అటవీశాఖ కార్యాలయంలో గ్రీన్ బోర్డు చైర్మన్ గా ఆయన నిన్న పదవీ బాధ్యతలు చేపట్టారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ధర రాజ తమో మిగిరం మహనీయమహం రఘురామయే సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం.

వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజల నిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమ

శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయ ధ్వజ సుధా కలశాత పద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ

వెంకటేశ చరణం శరణం ప్రపద్యే. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణ తక్కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్యే.

ప్రశంసౌ యౌ మధ్య ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ.

నావివ శిశోరమృతాయమానం ప్రాప్తౌ పరస్పర తులామ తులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సత్వోత్తరై సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్ర దృగంచలేన సౌమ్యోపయంతృ ముని నామ మదర్శితౌ తే శ్రీ వెంకటేశ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. రాష్ట జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని వచ్చే నెల 2వ తేదీకి అనకాపల్లి వరకు తీసుకువెళ్లి జలహారతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది విశాఖపట్టణం వరకు గోదావరి జలాలు తరలిస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్పందిస్తూ బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడం ఒక చట్టపరమైన రక్షణగా పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటే ప్రజల నుంచి సహజంగానే సానుకూల స్పందన వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని తెలిపారు. శ్రీకాకుళంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ బీచ్ శాండ్ మైనింగ్ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్తోందని వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నేరడి ప్రాజెక్టు కార్యరూపం దాల్చారు.

0: హర్షణీయమని తెలిపారు. ప్రాజెక్టు పూర్తయితే సమీప ప్రాంతాల ప్రజలకు సాగు తాగునీటి సమస్య పరిష్కారమవుతుందని పేర్కొంటూ,
1: మా తాలూకా నమ్మకం ఏంటంటే ప్రజలు మాతో ఉన్నారన్నది బలమైనటువంటి నమ్మకం మాకుంది కాబట్టి ఏ స్పీడ్తోనైతే 2 సంవత్సరాల్లో కార్యక్రమాలు చేశామో ఆ స్పీడ్ని మరింత పెంచుకుంటూ ముందుకు వెళ్లి రాష్ట్రాన్ని 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది మా లక్ష్యం. అది చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము చేసుకుని ముందుకెళ్తాం.
0: రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్ట్రంలో యాంత్రీకరణకు ఊతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాయితీ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేస్తామని అన్నారు. తక్కువ ధరతో నాణ్యమైన యంత్రాలు పరికరాలు పంపిణీ చేసే కంపెనీల జాబితాను రూపొందించాలని సూచించారు. అనంతరం యాంత్రీకరణ పథకంలో సరసమైన ధరలకు ఇచ్చే పరికరాలను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామితో కలిసి నిన్న పరిశీలించారు. మార్కాపురం జిల్లాలోని గంటావానిపల్లి వద్ద క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి జలహారతి సమర్పించే ప్రాంతం పైలాన్ వద్ద చేపడుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 40 రోజుల్లో 680 కోట్ల రూపాయలు, మొదటి విడతగా 318 కోట్ల రూపాయలు, రెండో విడతగా 200 కోట్ల రూపాయలు, మూడో విడతగా 250 కోట్ల రూపాయలు. ఈ రకంగా 3 విడతలు నిర్వాసితులకి అందజేసిందేంటి కూటమి ప్రభుత్వం. ప్రాజెక్టు నిర్మాణం ఎంత ముఖ్యమో ఆ ప్రాజెక్టుకి త్యాగం చేసినటువంటి నిర్వాసితులు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి అంతే ముఖ్యమనే ఉద్దేశం. 11 ముంపు గ్రామాలు
0: ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఇతర అధికారులతో కేంద్ర మంత్రి నిన్న సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్తగా 6 వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి మున్సిపాలిటీల్లో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను తప్పనిసరిగా సంబంధిత వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లకు తరలించాలని మంత్రి స్పష్టం చేశారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతుల జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. వాడుక భాషకు పట్టం కట్టిన గిడుగు రామమూర్తి పంతులు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం పర్వతాలపేటలో 1863వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జన్మించారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారిక భాషలో ఉన్న చక్కదనాన్ని సౌలభ్యాన్ని తెలియచెప్పారు. బహుభాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు 1940వ సంవత్సరం జనవరి 22వ తేదీన తన 76వ ఏట తుదిశ్వాస విడిచారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంతి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు.

0: ఈ సందర్బంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ పోలవరం ఎడమ కాలువను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2వ తేదీన ప్రారంభించనున్న నేపథ్యంలో జలహారతి కార్యక్రమ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిషా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. రైతులకు వ్యవసాయ పనులు సులభతరం చేసేందుకు రాష్టంలో యాంత్రీకరణకు ఉతమిస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్ టిబెట్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్లో పర్యటించడం ఇది 4వ సారి. తన 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్ ఉజ్బెకిస్తాన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ అధ్యక్షుడు మిర్జియోవ్తో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె G20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనడంతో పాటు పెట్టుబడి అవకాశాలపై చర్చించేందుకు సీఈఓలు, వ్యాపార నాయకులతో సంప్రదింపులు జరుపుతారు. కెనడాలో జరిగిన తొలి భారత్ కెనడా ఆర్థిక ద్రవ్య చర్చల్లో పాల్గొన్న 3 రోజుల పర్యటన అనంతరం సీతారామన్ గురువారం చికాగోకు చేరుకున్నారు. చికాగోలో మంత్రి ప్రముఖ పెట్టుబడిదారుతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రైవేట్ రంగంలోని ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో సమావేశమవుతారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే అంశాలపై ఈ చర్చలు కేంద్రీకృతం కానున్నాయి.

0: బుధవారం జరిగిన ఆకస్మిక వరదల వల్ల 320 మంది భారత పౌరులు ఇప్పటికే ఆచూకీ లేకపోవడం లేదా గల్లంత కావడం జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇతర దేశాల పౌరసత్వం కలిగిన భారత సంతతికి చెందిన సుమారు 100 మంది ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని చెప్పారు. త్రిశూలి 1 జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారత పౌరులను నేపాల్ సైనికులు రక్షించినట్లు ఆయన తెలిపారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారత పౌరులు భూమార్గం ద్వారా సురక్షితంగా నేపాల్ చేరుకున్నారని, వారిని స్వదేశాన్ని రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జైస్వాల్ చెప్పారు.
1: 21 Indian nationals who had yesterday arrived in Kathmandu from the area that was affected by this flood, they have today landed in Delhi. These 21 Indian nationals, they are from Tamil Nadu and they arrived by Indigo flight which just landed in Delhi. Yesterday our ambassador had met them in Kathmandu and inquired about their well-being.
0: Kaga 10 tannula manavata sahayanto mudo vimanam Kathmandu bayalderindi. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ విషయాన్ని ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలియజేశారు. ఈ సహాయంలో పోర్టబుల్ జనరేటర్ సెట్లు, డిగ్నిటీ కిట్లు, ఆహార ప్యాకెట్లు, నీటి శుద్ధి మాత్రలు ఉన్నాయని తెలిపారు. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రెస్క్యూ ప్రయత్నాలకు భారత్ తన మద్దతు కొనసాగిస్తుందని డాక్టర్ జయశంకర్ పునరుద్ఘాటించారు. అంతకుముందు భారత్ 2 విమానాల్లో 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామాగ్రిని పంపింది. ఇదిలా ఉండగా నేపాల్ నుంచి క్షేమంగా దేశానికి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రక్షణ చర్యలకు గాను నేపాల్ ప్రభుత్వానికి, దాని సైన్యానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
2: Nepal army which made this great effort to get them out of that very difficult place where they were. So right now our effort is on supporting Nepal in the relief, in the rescue of people. So even today I spoke in the morning to the Nepal foreign minister. We have given them range of support offers.
0: China వైపు చిక్కుకున్న సుమారు 400 మంది భారత పౌరులు సురక్షితంగా ఉన్నారని, వారి కుటుంబాలతో సంప్రదింపులు జరుపుతున్నారని జైస్వాల్ తెలిపారు. వారిని మన దేశానికి రప్పించడానికి బీజింగ్లోని భారత రాయభార కార్యాలయం, స్థానిక అధికారులు ఆ బృందాలకు నేతృత్వం వహిస్తున్నవారు ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. నేపాల్ అభ్యర్థన మేరకు భారత్ ఒక టన్నెల్ రెస్క్యూ బృందాన్ని పంపిస్తోందని జైస్వాల్ తెలిపారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ప్రభుత్వం ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసిందని, అది నిరంతరం పనిచేస్తోందని జైస్వాల్ తెలిపారు. కాఠ్మండ్, బీజింగ్లోని భారత రాయబార కార్యాలయాలు కూడా 24/7 హెల్ప్లైన్లు ఏర్పాటు చేశాయని జైస్వాల్ అన్నారు.
1: Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I'm told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: కాగా నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579 పెరిగింది. ఇంకా 1924 మంది గల్లంతయ్యారు. సహాయక బృందాలు నదీ తీరాల్లో, శివారు నివాస ప్రాంతాల్లో ప్రాణాలతో ఉన్న వారి కోసం, వరదల్లో కొట్టుకుపోయిన మృతదేశాల కోసం గాలిస్తున్నాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా ఒకే నెలలో పోగొట్టుకున్న లేదా అపహరణకు గురైన మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేసి చరిత్ర సృష్టించిన సంచార సాతి కార్యక్రమాన్ని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా నిన్న కొనియాడారు. జూలై నెలలో 77692 మొబైల్ హ్యాండ్సెట్లను రికవర్ చేయడానికి సంచార సాతి కార్యక్రమం సహాయపడిందని ఆయన ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆగస్టు 21తో ముగిసిన వారాంతానికి దేశ విదేశీ మారక నిల్వలు $12.4 బిలియన్ పెరిగి $US పెరిగి రికార్డు స్థాయిలో $729.3 బిలియన్ చేరుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ఈ నిల్వల్లో అతిపెద్ద భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు ఈ వారంలో $9.4 బిలియన్ పెరిగి $591.3 బిలియన్ చేరుకోగా, బంగారు నిల్వలు $2.8 బిలియన్ పెరిగి $114.2 బిలియన్ చేరుకున్నాయి. దేశంలో చక్కెర కొరత లేదని, సరసమైన ధరలకు చక్కెర తగినంతగా లభించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ మధ్యకాలంలో ఎక్స్ మిల్ చక్కెర ధరలు సుమారు 20% తగ్గాయని, రిటైల్ చక్కెర ధరలు కూడా తగ్గడం ప్రారంభించాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. చక్కెర లభ్యత తగినంతగా ఉండటానికి దేశీయ మార్కెట్లో కృత్రిమ సరఫరా కొరత నివారించడానికి అనేక చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, రవాణాను ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. చక్కెర సకాలంలో మార్కెట్కు చేరేలా చూసేందుకు ప్రస్తుతం ఉన్న నెలవారీ కోటా విధానం స్థాయిలో వచ్చే నెల నుంచి 15 రోజులకు ఒకసారి చక్కెర కేటాయింపు విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈరోజు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డీడీ న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భవిష్యత్తులో చేపట్టే బంగారు గనుల తవ్వకం ప్రాజెక్టుల కోసం కర్ణాటక చెందిన హట్టి గోల్డ్ మైన్స్తో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేసేందుకు ఉండే అవకాశాలను పరిశీలించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సింగరేణి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతంలో తన పర్యటనలో భాగంగా 2వ రోజు కర్ణాటకలోని రాయచూరు జిల్లాలో ఉన్న హట్టి యూటీఐ బంగారు గన్లను సందర్శించిన సందర్భంగా ఆయన ఈ సూచనలు చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6 రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్నారు. నేపాల్, టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 579కి పెరిగింది. 1924 మంది గల్లంతయ్యారు. దేశంలో చక్కెర కొలత లేదని, సరసమైన ధరలకు తగినంతగా లభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీప్. మరి స్టూడియోలో టైం చూస్తే 7 గంటల దాటి 15:55 అవుతుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం కాఫీ టైంలోకి. అండ్ ముందుగా అందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సాటర్డే అండ్ హ్యాపీ వీకెండ్ అన్నమాట. సో చక్కగా అందరూ లేచి మంచిగా కాఫీ తాగుతూ ఉంటే ఈరోజు బోల్డ్ అనే విషయాలు అయితే మనం మాట్లాడేసుకుందాం. అండ్ ఈరోజు డే స్పెషల్స్ విషయానికి వస్తే చాలా చాలా ఇంపార్టెంట్ డే స్పెషల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంతకీ ఆ డే స్పెషల్స్ ఏంటి అంటే, ముందుగా అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అన్నమాట. సో దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు కీర్తించిన భాష మనది. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ సినీ కవులు పొగిడిన భాష మన తెలుగు భాష. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా కీర్తి పొందిన మన తెలుగు భాష అమ్మలాంటి మాతృభాష. వెలుగు మసగబారుతున్న సమయంలో వెలుగుబాట చూపించేందుకు అనేక మంది కృషి చేశారు. వారిలో ప్రముఖులు గిడుగు వెంకట రామూర్తి గారు. వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు బహుముఖ ప్రజ్ఞశాలి గిడుగు రామూర్తి జయంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా 29 ఆగస్టు తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాము.

తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి తెలుగు తియ్యదనాన్ని సామాన్యుడికి చేరవేసేందుకు గిడిగి రామూర్తి గారు ఎనలేని కృషి చేశారు. ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామూర్తి గారి జయంతిని మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇక గిడుగు రామూర్తి గారి గురించి పోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. ఆయన బాల్యం గురించి, అలాగే వారి కుటుంబ నేపథ్యం గురించి. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

ఎస్, నిజంగా తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఎంతో చక్కగా రాశారనమాట. అండ్ ఈ పాటకి లిరిసిస్ట్ చంద్రబోస్ గారు, అండ్ అలాగే ఈ పాటను పాడిన వారు ఎస్పి చరణ్ గారు, అలాగే ఈ పాటకి మ్యూజిక్ అందించిన వాళ్ళు ఆర్పి పట్నాయక్ అనమాట. నిజంగా ఈ పాట విన్నంతసేపు కూడా నిజంగా తెలుగు భాష గొప్పతనం గురించి మనందరం కూడా ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. అండ్ అందులోనూ ముందుగా గిడుగు రామ్మూర్తి గారి గురించి మనం అయితే మాట్లాడుకోవాలి. సో 1863 ఆగస్ట్ 29 మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లా, అంటే నేటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాలపేట గ్రామంలో గిడుగు రామ్మూర్తి గారు జన్మించారు. ఆధునిక తెలుగు భాష నిర్మాతల్లో ముఖ్యురన్నమాట. అలాగే ఉపాధ్యాయుడు, చరిత్ర శాసన పరిశోధకుడు, వ్యక్త విద్యావేత్తగాను గిడుగు రామ్మూర్తి పంతులకి చాలా మంచి పేరుంది. ఉపాధ్యాయుడిగా వృత్తి జీవితం చేపట్టిన గిడుగు విద్యకి సంబంధించిన వివిధ బాధ్యతలు నెరవేర్చారు. తెలుగు భాషకు చాలా ప్రాచీన నేపథ్యం ఉంది. సాహిత్యం, కవిత్వం, సంగీతం ఇలా అన్ని కళల్లోనూ తెలుగు భాషకు ప్రాధాన్యం ఉంది. దేశంలోని 22 అధికారిక గుర్తింపు కలిగిన భాషల్లో ఒకటిగా వెలుగొందుతున్న తెలుగు భాషకు మూలం ద్రావిడ భాష. ఆంధ్రప్రదేశ్ అధికారిక భాష చట్టం ద్వారా 1966 తెలుగును రాష్ట్ర అధికారిక భాషగా ప్రభుత్వం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోనూ తెలుగును అధికారిక భాషగా గుర్తించారు. 2008 కన్నడతో పాటు తెలుగును ప్రాచీన భాషగా గుర్తించారు. హిందీ, బెంగాలీ భాషల తర్వాత దేశంలో అత్యధికులు మాట్లాడుకునే భాష మన తెలుగు భాష. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ, ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారు. అయితే అంతటి ఘనచరిత్ర కలిగిన తెలుగు భాష మనుగడకు ఉనికికి ప్రమాదం వాటిల్లే పరిస్థితులైతే ఏర్పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలుగు భాష పరిరక్షణ కోసం తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం 1 ఆగస్ట్ 29 పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఘనంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకోవడం మన ఆనవాయితీ. అండ్ ఈరోజు ఎస్పెషల్లీ ఏం చేస్తాము అంటే తెలుగు భాష దినోత్సవం తెలుగు గొప్పదనాన్ని, వైవిధ్యాన్ని చాటి చెప్పే గొప్ప రోజు. తెలుగు చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకోవడంతో పాటు తెలుగు భాష సౌందర్యాన్ని మెచ్చుకునే రోజు. నేటి తరాన్ని మన సంస్కృతి, సాంప్రదాయాలతో అనుసంధానం చేయడానికి తెలుగు భాష దినోత్సవం చాలా ముఖ్యమైనది. తెలుగు భాష దినోత్సవం రోజున సాంస్కృతిక కార్యక్రమాలు, సాహిత్య పోటీలు నిర్వహిస్తూ తెలుగు భాష గొప్పదనాన్ని నేటి తరానికి తెలియజేసే కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. తెలుగు భాష పరిరక్షణకు మనం చాలా చర్యలు వివరిస్తూ కూడా ఉంటారు. తెలుగు భాష కనుమరుగు కాకుండా ప్రభుత్వాలు కూడా ఎంతో కృషి చేస్తున్నాయి. వేమన, సుమతి శతకాలపై పద్యరచన పోటీలు, కవితలు, వ్యాసరచన, వృక్తత్వ పోటీలు, నృత్య పోటీలు నిర్వహించి ప్రోత్సాహాలు అందించి విద్యార్థులకు తెలుగు భాషపై మమకారం పెంచే విధంగా కృషి చేస్తున్నాయి. సో నిజంగా నేటి పాఠశాలలో కొంచెం ఆంగ్లం ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు, బట్ వేరే భాషలు కూడా నేర్చుకోవాలి, కానీ మన భాషనే ఎప్పటికీ ప్రేమిస్తూ ఉండాలి. సో చదువుకి మనం మాట్లాడే భాషకి సంబంధం లేకుండా, సో ఆ భాషలన్నిటినీ కూడా నేర్చుకుంటూ కనీసం మన వాళ్లతో, మన ఇంట్లో అందరూ చక్కగా తెలుగులో మాట్లాడుకుంటే ఆ హాయ వేరుగా ఉంటుంది కదా. సో అందరికీ కూడా మరొక్కసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ ఈ రోజు ఇంకొక డే స్పెషల్ కూడా ఉందన్నమాట. ఇంతకీ అది ఏంటి అంటే, ఈ రోజు నేషనల్ స్పోర్ట్స్ డే, జాతీయ క్రీడా దినోత్సవం అన్నమాట. సో ఆగస్టు 29 భారతదేశంలో జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ రోజు భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఈ రోజునైతే గనక మనం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాము. మన జీవితంలో చదువు ఎంత ముఖ్యమో క్రీడలు కూడా అంతే ముఖ్యమైనవి. క్రీడలు అంటే కేవలం గెలుపు కోసం పోటీ పడటం కాదు, క్రీడలు మనకు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, జట్టు భావన, ఓటమిని స్వీకరించే ధైర్యం నేర్పిస్తాయి. గెలవడం గొప్ప విషయం కాదు, ఓడిపోయిన తర్వాత మళ్లీ ప్రయత్నించడం గొప్ప విషయం. ఈరోజు మనం అలాంటి క్రీడా స్ఫూర్తిని గుర్తు చేసుకునే ప్రత్యేకమైన రోజును జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29 భారతదేశంలో జాతీయ క్రీడా

దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు భారతదేశపు గొప్ప హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్చంద్ జయంతి. ధ్యాన్చంద్ భారత హాకీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప క్రీడాకారుడు. ఆయన క్రీడా ప్రతిభకు గుర్తుగా ఆయన పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మేజర్ ధ్యాన్చంద్ ఒక స్ఫూర్తి. ధ్యాన్చంద్ చిన్న వయసు నుంచే హాకీపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన ఆటలో అసాధారణమైన నైపుణ్యం ఉండేది. బంతిని తన నియంత్రణలో ఉంచుకుని అద్భుతంగా ఆడేవారు. ఆయన ప్రతిభ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందారు. భారత హాకీ జట్టు 1928, 1932, 1936 ఒలింపిక్స్లో స్వర్ణ పతకాలు సాధించడంలో ధ్యాన్చంద్ కీలక పాత్ర పోషించారు. ఆయనకు వచ్చిన పేరు, కీర్తి కేవలం ప్రతిభ వల్ల మాత్రమే కాదు, క్రమశిక్షణ, నిరంతర సాధన, కష్టపడే స్వభావం ఆయన విజయానికి ప్రధాన కారణాలు. ఇది మనందరికీ ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. ప్రతిభ మనల్ని ప్రారంభింపజేస్తుంది, సాధన మనల్ని విజయానికి తీసుకెళ్తుంది. నిజంగా చాలామందికి విద్యార్థుల జీవితంలో క్రీడలకి ఎలాంటి ప్రాధాన్యత ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనమున్నాం కాఫీ టైంలో. అండ్ జాతీయ క్రీడా దినోత్సవం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అయితే విద్యార్థుల జీవితంలో కూడా క్రీడలకి చాలా ప్రాధాన్యత ఉంది. చదువుకోవడం చాలా ముఖ్యం, కానీ రోజంతా పుస్తకాల ముందే కూర్చోవడం కూడా ఆరోగ్యకరం కాదు. మన శరీరానికి కదలిక అవసరం. రోజు కొంత సమయం క్రీడలకు కేటాయిస్తే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నమాట. సో ముఖ్యంగా ఈ క్రీడల వల్ల శరీరం దృఢంగా మారుతుంది, చురుకుదనం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, స్నేహభావం పెరుగుతుంది, నాయకత్వ లక్షణాలు అభివృద్ధి చెందుతాయి, సమయ పాలన అలవడుతుంది. అందుకే చదువు భవిష్యత్తుకు బలం, క్రీడలు ఆరోగ్యానికి బలం అన్నమాట. సో ఈ రోజుల్లో అయితే అందరికీ తెలిసిన విషయమే, ఎక్కువగా మొబైల్స్ చూస్తూ ఉంటాము. అయితే మొబైల్ కంటే మైదానం చాలా మేలు. ఈ రోజుల్లో పిల్లలు, యువత ఎక్కువ సమయం మొబైల్ ఫోన్లు, వీడియో గేమ్స్, సోషల్ మీడియాతో కాలం గడుపుతున్నారు. మొబైల్ ఉపయోగం అవసరమే, కానీ అది మన జీవితాన్ని పూర్తిగా ఆక్రమించకూడదు. ఒకసారి ఆలోచించండి, రోజులో ఒక గంట మొబైల్లో గడపడం కంటే ఒక గంట మైదానంలో పరిగెత్తడం మన శరీరానికి ఎంత ఉపయోగకరం. కాబట్టి మనందరం కూడా ఈరోజు నుంచి ఒక నిర్ణయం అయితే తీసుకుందాం. అదేంటి అంటే, రోజులో కనీసం 30 నిమిషాలైనా కూడా శారీరక వ్యాయామం లేదా క్రీడలకు మన సమయాన్ని కేటాయించడం అన్నమాట. సో ఇంకా బోల్డ్ అన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
7: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు అండ్ నేషనల్ స్పోర్ట్స్ డే గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇక్కడ క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, సో ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా కానివ్వండి, ఏ గేమ్ అయినా కానివ్వండి, సో ఇక్కడ సాధారణంగా మనం నడిచినా లేదా పరిగైనా కావచ్చు, మన శరీరం మాత్రం కదలాలి.

అండ్ చాలామందికి కూడా క్రీడలు చాలా అవసరం. ముఖ్యంగా బాలికలకు క్రీడలు చాలా అంటే చాలా అవసరం అన్నమాట. క్రీడలు అబ్బాయిలకు మాత్రమే కాదు అమ్మాయిలకు కూడా సమానంగా అవసరం. క్రీడల్లో పాల్గొనడం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు తమ సామర్థ్యాన్ని తెలుసుకుంటారు, నేను చేయగలను అనే నమ్మకం పెరుగుతుంది. ఈరోజు భారతదేశానికి ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చిన ఎంతోమంది మహిళా క్రీడాకారులు ఉన్నారు. వారి విజయాలు మన బాలికలకు ఒక గొప్ప సందేశం ఇస్తున్నాయి. అవకాశం ఇస్తే అమ్మాయిలు కూడా అద్భుతాలు సాధించగలరు. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాలికలను కూడా క్రీడల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహించాలి. అండ్ ముఖ్యంగా క్రీడలు మనకి కొన్ని జీవిత పాఠాలు నేర్పిస్తాయన్నమాట. అవి ఎలాంటివి అంటే, క్రమశిక్షణ. క్రీడాకారుడు సమయానికి సాధన చేయాలి. అదే క్రమశిక్షణ జీవితంలో కూడా విజయాన్ని అందిస్తుంది. అలాగే ఓటమిని స్వీకరించడం. ప్రతి మ్యాచ్లో గెలుపు ఉండదు, కొన్నిసార్లు ఓటమి కూడా ఎదురవుతూ ఉంటుంది. కానీ ఓటమి అంతం కాదు, ఓటమి నుంచి పాఠం నేర్చుకుని మళ్ళీ ప్రయత్నించాలి. అలాగే జట్టు భావన. టీమ్ గేమ్స్ మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతాయి, ఒంటరిగా విజయం సాధించడం కష్టం. ఇతరులతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి. అండ్ అలాగే పట్టుదల. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా ప్రయత్నం ఆపకూడదు అనే పట్టుదలని మీరు నేర్చుకుంటారు. అలాగే ఆత్మవిశ్వాసం. క్రీడలు మనలో నేను చేయగలను అనే నమ్మకాన్ని పెంచుతాయి. సో దీనికి సంబంధించి నేను ఒక చిన్న కథ అయితే చెప్తానన్నమాట. ఇంతకీ ఆ కథ ఏంటి అంటే, ఒక చిన్న పట్టణంలో ఒక బాలుడు ఉండేవాడు. అతనికి పరుగు పందెం అంటే చాలా ఇష్టం. అతను ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఒకరోజు వాళ్ళ స్కూల్లో పరుగు పందాల పోటీ జరిగిందనమాట. అతను చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు ఆ పోటీలో. కానీ అతను చివరి స్థానంలో వచ్చాడనమాట. సో అందరూ గెలిచిన పిల్లలను అభినందించారు. ఆ బాలుడు మాత్రం చాలా బాధపడ్డాడనమాట. అప్పుడు ఒక టీచర్ అతని దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, నువ్వు చివరి స్థానంలో వచ్చావు, కానీ నువ్వు నిన్నటి కంటే ఈరోజు ఒక అడుగు ముందుకి వచ్చావా అని ఆలోచించు అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఆలోచించాడు, అవును, అతను మొదటిసారి పోటీలో పాల్గొన్నాడు. అతను ఓటమిని భయపడకుండా స్వీకరించాడు. ఆ రోజు నుంచి అతను మరింత కష్టపడి సాధన చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అదే బాలుడు పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్ళాడు. సో ఈ స్టోరీ మనకు చెప్పేది ఒకటే, విజయం ఒక్కరోజులో రాదు. ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలే పెద్ద విజయానికి దారితీస్తాయి. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడుకుందాం, క్రీడల గురించి. అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్, సో ఈ రెండు కలిపి కూడా మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అని మనం మాట్లాడుకుంటున్నాం కదా స్పోర్ట్స్ డే గురించి. అయితే చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు, ముఖ్యంగా విద్యార్థులు ఏమనుకుంటూ ఉంటారంటే, క్రీడల్లో పాల్గొంటే చదువుకు సమయం ఉండదు అని చెప్పేసి. అయితే అది సరైన ఆలోచన కాదనమాట. సో సరైన సమయ పాలన ఉంటే చదువుతో పాటు క్రీడలకు కూడా మీరు మీ టైం కేటాయించవచ్చు. ఉదాహరణకి ఉదయం కొంత వ్యాయామం, అలాగే సాయంత్రం ఒక 30 నిమిషాల నుంచి 60 నిమిషాలు ఆట, మిగిలిన సమయాన్ని చదువుకి కేటాయించవచ్చు. క్రీడల వల్ల ఏకాగ్రత పెరగడం ద్వారా చదువులో కూడా ఉపయోగం ఉంటుంది. అందుకే విద్యార్థులు స్టడీ హార్డ్ ప్లే హార్డ్ స్టే హెల్దీ అనే సూత్రాన్ని పాటించండి. అండ్ అలాగే స్పోర్ట్స్ డే కాబట్టి ఈ రోజు నుంచి మనం ఒక చిన్న ఛాలెంజ్ అయితే తీసుకుందాం, మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఈ రోజు నుంచి వచ్చే ఒక 7 రోజుల వరకు కూడా కనీసం రోజుకి 30 నిమిషాలు శారీరక వ్యాయామం మీరు చేయాలన్నమాట. అంటే లైక్ నడవండి, పరిగెత్తండి, సైకిల్ తొక్కండి, బ్యాడ్మింటన్ ఆడండి, క్రికెట్ ఆడండి. సో మీ కన్వీనియంట్ మీకు నచ్చిన ఏదైనా క్రీడ ఆడండి. అండ్ ఒక చిన్న క్యాలెండర్ తీసుకుని ప్రతిరోజు మీరు చేసిన వ్యాయామానికి ఒక టిక్ పెట్టండి. ఇలా 7 రోజులు పూర్తయ్యాక మీరే చెప్పుకోండి, నేను నా ఆరోగ్యం కోసం 7 రోజుల సమయాన్ని కేటాయించాను అని చెప్పేసి. అయితే ఈ 7 రోజులు అనేది ఒక చిన్న అడుగు మాత్రమే, కానీ మంచి అలవాటుకి ఇది గొప్ప ప్రారంభం అన్నమాట. సో క్రీడలు కేవలం పతాకాల కోసం కాదు, క్రీడలు మన జీవితాన్ని ఆరోగ్యంగా, క్రమశిక్షణగా, ఉత్సాహంగా మార్చడానికి. ఒక మంచి క్రీడాకారుడి లక్షణాలు మన జీవితంలో కూడా అవసరం. గెలిచినప్పుడు వినయం, ఓడిపోయినప్పుడు ధైర్యం, కష్టాల్లో పట్టుదల, విజయం కోసం నిరంతర సాధన, ఇవే క్రీడలు మనకు ఇచ్చే గొప్ప పాఠాలు. ఈ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ఒక మాట గుర్తుంచుకుందాం, అదే ఆడుదాం, ఆరోగ్యంగా ఉందాం, గెలుద్దాం, జీవితంలో ముందుకి సాగుదాం. సో పిల్లలను మైదానాల వైపు ప్రోత్సహిద్దాం, బాలికలను క్రీడల్లోకి ప్రోత్సహిద్దాం, మన పాఠశాలల్లో క్రీడలకు మరింత ప్రాధాన్యత ఇద్దాం. ఎందుకంటే ఆరోగ్యమైన యువతే బలమైన భారతదేశానికి పునాది. సో ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే ఈరోజు మనం ఏమైతే మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. అలాగే యాక్సెప్ట్ 7 డేస్ ఛాలెంజ్, ఆటోమేటిక్గా మీకు అది అలవాటు అయిపోతుంది కాబట్టి ప్రతిరోజు కూడా మీ దినచర్య

చర్యలో అలవాటైపోతుందనమాట. సో ఇదండి ఈరోజు కాఫీ టైం. ఇంకా బోల్డన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్,
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి?
2: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
4: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో కలిసి నిన్న పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని వెల్లడించారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మలేషియాలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటిస్తారు. మలేషియాలోని పెనాంగ్లో ఈ రోజు జరిగే మలేషియా తెలుగు అసోసియేషన్ 70వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధికారులను ఆదేశించారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈ రోజు తెలుగు భాష దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని తెలుగు భాష దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు

భారతి ఎఫ్ఎం 101.3 మన్ కీ బాత్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఎఫ్ఎం 101.3.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి, లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
7: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జీ దీపు. అండ్ మనం ఎంటర్ అయిపోయాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలోకి. అండ్ ఇవాళ గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ముందుగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ అప్డేట్స్ అయితే చూసేద్దాం. సో ఇవాళ గోల్డ్ గ్రాము 24K 16,114 రూపాయలుగా చూపిస్తుంది. అండ్ ఇది మీ సిటీస్ని బట్టి కొంచెం చేంజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే సిల్వర్ చూసుకున్నట్లయితే కనుక గ్రాము 264.90 రూపాయలుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఇది కూడా కొంచెం లిటిల్ వేరియేషన్స్ అయితే ఉంటాయి మన సిటీస్ని బట్టి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అప్డేట్స్ అయితే చూద్దాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు, అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అండ్ ఈరోజు పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే కనుక పెట్రోల్ లీటర్ 117.25 రూపాయలు చూపిస్తుంది, అండ్ అలాగే డీజిల్ లీటర్ 104.96 రూపాయలు చూపిస్తుంది అనమాట, అండ్ అలాగే సిఎన్జీ పర్ కేజీ 103 రూపాయలు చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది మీ సిటీస్ని బట్టి. ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకుందాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. అందుకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో. సో ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రాంలో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనే విషయం మీద అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుందన్నమాట. సో మన జీవితంలో ప్రతి ఒక్కరికి

కూడా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, విద్యార్థులకైతే చదువు, పరీక్షలు, భవిష్యత్తు గురించి ఆలోచనలు, అలాగే ఉద్యోగులకి పని ఒత్తిడి, సమయానికి పని పూర్తి చేయాలనే ఆలోచన, అలాగే తల్లిదండ్రులకు పిల్లల చదువు, కుటుంబ బాధ్యతలు, ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో ఒత్తిడి ఉంటూనే ఉంటుంది. అందుకే ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం, అదే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి. ఒత్తిడి మన జీవితంలో పూర్తిగా లేకుండా చేయడం కష్టం, కానీ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, మన మనసుని ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలి అనేది మనం నేర్చుకోవచ్చు. అసలు ఒత్తిడి అంటే ఏంటి అంటే, మనకు ఎదురయ్యే బాధ్యతలు, సమస్యలు లేదా సవాళ్లను ఎదుర్కొనే సమయంలో మనలో కలిగే మానసిక, శారీరక స్పందనను సాధారణంగా ఒత్తిడి అని అంటాం. ఉదాహరణకి, రేపు పరీక్ష ఉంది, అలాగే లేదంటే రేపు ఏదైనా చాలా పని ఉంది, సో ఈ టైంకి ఆ పనిని మనం పూర్తి చేసేయాలి, అలాగే కుటుంబంలో సమస్య వచ్చింది, ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఆందోళన లేదా టెన్షన్ వస్తుంది. అలాగే కొంతవరకు ఒత్తిడి మనల్ని పనిని పూర్తి చేయడానికి ప్రేరేపిస్తుంది, కానీ ఒత్తిడి ఎక్కువై ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం మన రోజువారీ జీవితాన్ని అది ప్రభావితం చేస్తుందన్నమాట. సో అసలు మనకి ఒత్తిడి ఉంది అని ఎలా తెలుసుకోవాలి, సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ RJ దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. అండ్ మనకి ఒత్తిడి ఉంది అని ఎలా తెలుసుకోవాలి అంటే గనక తరచూ మనం ఆందోళనగా అనిపించడం, అలాగే చిరాకు పెరగడం, ఏకాగ్రత తగ్గడం, నిద్రలో మార్పులు, ఎప్పుడు అలసటగా అనిపించడం, చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడటం, ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించడం, సో ఇలాంటి అనుభవాలు అప్పుడప్పుడు రావడం సహజం. కానీ ఇవి తీవ్రంగా ఉండి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తే కుటుంబ సభ్యులు, విశ్వసనీయ వ్యక్తులు లేదా నిపుణులతో మాట్లాడడం చాలా మంచిది. అండ్ ఒత్తిడి అసలు ఎందుకు వస్తుంది అంటే ఒత్తిడికి ఒక కారణం ఉండదు. సో ప్రతి వ్యక్తికి కారణాలు వేర్వేరుగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్స్ కి అయితే గనక పరీక్షలు, ఎక్కువ చదువు, మంచి మార్కులు రావాలనే ఒత్తిడి, ఇతరులతో పోల్చుకోవడం, సోషల్ మీడియా ప్రభావం, సో వీటన్నిటి మూలన ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగుల్లో ఎక్కువ పని, సమయానికి పని పూర్తి చేయాలి, అలాగే పని వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత లేకపోవడం, సో ఇవన్నీ కూడా, అలాగే వారి కార్యాలయం సంబంధిత సమస్యలు, సో ఇవన్నీ కూడా ఉద్యోగుల్లో ఒత్తిడిని పెంచుతాయన్నమాట. అండ్ అలాగే కుటుంబంలో అయితే పిల్లల బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ బాధ్యతలు, సంబంధాల్లో సమస్యలు, సో ఇలాంటివన్నీ కూడా ఒత్తిడిని పెంచడానికి ఇవన్నీ కూడా రీజన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది, నాకు మాత్రమే ఒత్తిడి ఉంది అని అనుకోవద్దనమాట. ఎందుకంటే గనక ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక రూపంలో ఒత్తిడి ఉంటూనే ఉంటుందన్నమాట. అయితే ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం ట్యూబర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్ లో. సో ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద మాట్లాడుకుంటున్నాం అండ్ దానికి సంబంధించిన కొన్ని టిప్స్ అయితే ఇస్తాను అని చెప్పాను కదా. సో ఒత్తిడిని తగ్గించుకోవడానికి ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక, అసలు ముందుగా మీ సమస్య ఏంటి అనేటువంటిది మీరు గుర్తించాలన్నమాట. సో మనకి ఏ విషయం ఒత్తిడిని కలిగిస్తుందో ముందుగా గుర్తించాలి. నాకు టెన్షన్గా ఉంది అని మాత్రమే కాకుండా నాకు ఎందుకు టెన్షన్గా ఉంది అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కారణం తెలుసుకుంటే పరిష్కారం గురించి ఆలోచించడం సులభమవుతుంది. పనులను చిన్న భాగాలుగా చేసుకోండి. ఒకేసారి చాలా పనులు చేయడానికి ప్రయత్నిస్తే మనకు ఒత్తిడి పెరుగుతుంది. ఉదాహరణకు, నాకు ఈరోజు చాలా పని ఉంది అని ఆలోచించడానికి బదులు మొదటి పని ఏంటి, రెండో పని ఏంటి, మూడో పని ఏంటి అని చక్కగా రాసుకోండి. ఒక్కో పని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళండి. సో వన్ టాస్క్ అట్ ఏ టైం, ఒకేసారి ఒకే పని చేయడం మనసుకు చాలా ప్రశాంతతనిస్తుంది. సో అలాగే సమయాన్ని ప్లాన్ చేసుకోండి. అంటే సమయపాలన లేకపోవడం కూడా ఒత్తిడికి ఒక కారణం కావచ్చు. రేపటి పని ఈరోజే చేయాల్సిన పరిస్థితి రాకుండా రోజును ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఉదయం లేదా రాత్రి రేపు చేయాల్సిన ముఖ్యమైన మూడు పనులను రాసుకోండి. అంతే.

పెద్ద లిస్ట్ అవసరం లేదు, ముఖ్యమైన పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వండి. అండ్ అలాగే నెక్స్ట్ శారీరకంగా చురుకుగా ఉండడం. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి శారీరక చురుకుదనం కూడా ఉపయోగపడుతుంది. నడక, సైక్లింగ్, యోగా, స్ట్రెచ్చింగ్, మీకు నచ్చిన ఏదైనా ఒక ఆట, మీకు అనుకూలమైన శారీరక కార్యకలాపాన్ని రోజువారీ జీవితంలో భాగం చేసుకోండి. ప్రకృతిలో కొద్దిసేపు నడవడం కూడా మనసుకు మంచి మార్పును ఇస్తుంది. అండ్ అలాగే కొన్ని నిమిషాలు ప్రశాంతంగా శ్వాస తీసుకోండి. ఒత్తిడిగా అనిపించినప్పుడు వెంటనే స్పందించకుండా కొన్ని క్షణాలు ఆగండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా వదలండి. కొన్ని నిమిషాలు మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఇది ఒక సులభమైన రిలాక్సేషన్ టెక్నిక్ అన్నమాట. మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని కూడా అనుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే చక్కగా శ్వాస తీసుకోండి, నిదానంగా అలాగే ఆలోచించండి, తర్వాత స్పందించండి. సో ఈ చిన్న అలవాటు చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని టిప్స్ అయితే చెప్తూ ఉంటాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ RJ దీపు.

3 FM విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్లో. అండ్ నేనైతే కొన్ని టిప్స్ ఇస్తున్నాను కదా ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ టిప్ ఏంటి అంటే గనక మొబైల్కి కొంత విరామం ఇవ్వాలి అన్నమాట. సో మనకి తెలియకుండానే మొబైల్ వినియోగం అనేటువంటిది చాలా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఒక వీడియో మరో వీడియో, ఒక సోషల్ మీడియా పోస్ట్ మరో నోటిఫికేషన్, ఇలా సమయం గడిచిపోతుంది. అందుకే రోజులో కొంత సమయం స్క్రీన్ ఫ్రీ టైంగా పెట్టుకోండి. ఆ సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడండి, పుస్తకం చదవండి, నడవండి, సంగీతం వినండి, లేదా ప్రశాంతంగా కూర్చోండి. అండ్ అలాగే మీలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి నెక్స్ట్ టిప్, మీ మనసులో ఉన్నది మాట్లాడండి. ఒత్తిడిని మనలోనే దాచుకోవడం అవసరం లేదు, మనకు నమ్మకం ఉన్న వ్యక్తితో మాట్లాడండి. అది తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఉపాధ్యాయుడు కావచ్చు, సహ ఉద్యోగి కావచ్చు, లేదా అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుడు కావచ్చు. మాట్లాడడం బలహీనత కాదు, సహాయం కోరడం కూడా బలహీనత కాదు. తల్లిదండ్రులు పిల్లల ఒత్తిడిని ఎలా గుర్తించాలి, సో ఈ విషయం మీద మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా.
4: దీనికి ఇంత తొందర వచ్చింది?
3: అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం, ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం.
5: కానీ నాయనమ్మా, నీ కోసం
6: అంతా తనదే. నా బ్యాంక్ లాకర్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది.
3: శుభం పలకండి. ఏంటిది
7: ఆర్బీఐ అంటుంది?
8: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
9: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
10: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
9: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
10: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
9: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
10: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
9: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
10: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
9: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
11: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
12: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
11: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
13: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు. సో అలాగే తల్లిదండ్రులు పిల్లల్లో ఒత్తిడిని ఎలా గుర్తించాలి అంటే గనక, పిల్లలు ఎప్పుడూ తమ సమస్యలు మాటల్లో చెప్పలేరు, అందుకే వారి ప్రవర్తనలో మార్పులు గమనించాలి. పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎన్ని మార్కులు వచ్చాయి అని అడగడం మాత్రమే కాకుండా, ఈరోజు ఎలా గడిచింది, ఏమైనా ఇబ్బంది ఉందా, నీకేదైనా మాట్లాడాలని ఉందా అని కూడా అడగండి. పిల్లలను ఇతర పిల్లలతో అస్సలు పోల్చకండి. ప్రతి పిల్లవాడికి తనకంటూ ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. అండ్ అలాగే విద్యార్థుల కోసం కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటి అంటే గనక, సో పరీక్షల్లో తక్కువ మార్కులు రావడం అంటే జీవితం ముగిసిపోయినట్లే అని చెప్పి చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒక పరీక్ష మీ మొత్తం జీవితాన్ని కానివ్వండి, మీ మొత్తం సామర్థ్యాన్ని కానీ నిర్ణయించదు. ఒకసారి ఫెయిల్యూర్ అయితే నేనెందుకు ఫెయిల్ అయ్యాను అని తెలుసుకోండి, తప్పులను సరిదిద్దుకోండి, మళ్ళీ ప్రయత్నించండి. ఇతర

ఇతరులతో పోల్చుకోవడం కంటే నిన్నటి నాతో పోలిస్తే ఈరోజు నేను మెరుగయ్యానా లేదా అని ఆలోచించండి. అలాగే ఒక మంచి స్నేహితుడు, ఒక మంచి కుటుంబం, ఆరోగ్యం, ఇంకా ఒక మంచి భోజనం, ప్రకృతిలో ఒక అందమైన దృశ్యం, ఇలాంటి చిన్న విషయాలే అయినా కూడా వాటిని ఆస్వాదించడం నేర్చుకోవాలి. అండ్ అలాగే ఒక చిన్న మైండ్ రీసెట్ ఛాలెంజ్ కూడా మీరు అలవాటు చేసుకోండి. అది ఏంటి అంటే గనక రోజులో కేవలం కనీసం ఒక 5 నిమిషాలైనా కూడా మీకోసం కేటాయించుకోండి. మొబైల్ పక్కన పెట్టండి, ప్రశాంతంగా కూర్చోండి, నెమ్మదిగా శ్వాస తీసుకోండి, మీ మనసులో ఉన్న ఆలోచనలను గమనించండి. తర్వాత మీకు మీరే 3 ప్రశ్నలు అడగండి. ప్రస్తుతం నాకు ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తున్న విషయం ఏంటి? దానిలో నేను మార్చగలిగేది ఏంటి? ఈరోజు నేను చేయగలిగే ఒక చిన్న అడుగు ఏంటి? సమస్య మొత్తం పరిష్కరించాల్సిన అవసరం లేదు, కానీ ఒక చిన్న అడుగైతే వేయండి. ఒత్తిడి మన జీవితంలో ఉండకూడదని కోరుకోవడం కంటే ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవడం ముఖ్యం. జీవితంలో ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం దొరకకపోవచ్చు, కానీ మన స్పందనను మాత్రం మనం మార్చుకోవచ్చు. అందుకే చక్కగా ఆగండి, టైం తీసుకోండి, చక్కగా శ్వాస తీసుకొని ఆలోచించండి, ఒక చిన్న అడుగు వేయండి. కంగారు పడిపోయి టెన్షన్లో ఏది పడితే అది చెయ్యొద్దు అనమాట. సో మీకోసం కొంత సమయం కేటాయించండి, మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి, శారీరకంగా చురుకుగా ఉండండి, మంచి నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి, మొబైల్స్కి దూరంగా ఉండండి. సో ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన విషయాలు. అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, అన్నీ నేను ఒంటరిగా ఎదుర్కోవాలి అని అనుకోకండి. అవసరమైనప్పుడు సహాయం అడగండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటే మీ నిర్ణయాలు మెరుగ్గా ఉంటాయి. మీ నిర్ణయాలు మెరుగ్గా ఉంటే మీ జీవితం కూడా మెరుగ్గా మారుతుంది. ఒత్తిడిని దాచుకోవద్దు, అర్థం చేసుకోండి, సమస్యల నుంచి పారిపోవద్దు, ఒక్కో అడుగు ముందుకు వేయండి. ఈరోజు నుంచి మనందరం కూడా ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. అది నా పనికి ఎంత విలువ ఇస్తానో నా మనసుకు కూడా అంతే విలువ ఇస్తాను. అందరికీ ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, ఆనందమైన జీవితం ఉండాలని కోరుకుంటూ మరి ఇదండి ఈరోజు గుడ్ మార్నింగ్ విజయవాడ ప్రోగ్రామ్. ఇంకా బోల్డన్ విషయాలు అయితే తెలుసుకుందాం అని అనుకుంటున్నాను. ఇంకా మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా. అంతకంటే ముందు మీ అందరికోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ దీపు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడుతూ రాణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్లలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కిర్గిస్థాన్ రాజధాని బిషయంలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అధునాతన జావెలిన్ క్షిపణులను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్కు ఒప్పందం కుదిరిందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య సమర్థవంతమైన ద్వైపాక్షిక రక్షణ భాగస్వామ్యాన్ని ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. నీట్ యూజీ 2026 రెండో విడత కౌన్సిలింగ్కు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా రెండో విడత రిజిస్ట్రేషన్లు సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వెల్లడించింది. విధి నిర్వహణలో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చే పోలీసు అధికారులు, సిబ్బందికి సురక్షిత, సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు వీలుగా ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వసతి భవనాల నిర్మాణానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న శంకుస్థాపన చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు జెట్టి నుంచి ఈ నెల 3వ తేదీన వేటకు వెళ్లి బోటు మరమ్మతులకు గురవడంతో సముద్రం లోపలికి కొట్టుకుపోయిన 7 మత్స్యకారులు నిన్న సురక్షితంగా స్వగ్రామాలకు చేరుకున్నారు. స్వాతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 పూర్తి కానున్న నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు భారత విశ్వగురు సంకల్పసిద్ది మహాయాగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా 19 మందిని తెలుగు భాషా పురస్కారాలకు ఎంపిక చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించనున్న తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని గ్రీన్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు వెల్లడించారు. మంగళగిరిలోని అటవీశాఖ కార్యాలయంలో గ్రీన్ బోర్డు చైర్మన్గా ఆయన నిన్న పదవీ బాధ్యతలు చేపట్టారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: మన్ కీ బాత్ గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం, రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. మన స్టూడియోలో టైం చూస్తే 9 గంటలు దాటి 10:34 కావస్తుంది. అండ్ మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలోకి. ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో రోడ్డు భద్రత గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన జాగ్రత్తే మన రక్షణ అన్నమాట. సో ఒక క్షణం జాగ్రత్త ఒక జీవితాన్ని కాపాడుతుంది. మన జీవితంలో ప్రతిరోజు రోడ్డు మీద ప్రయాణం చేస్తూనే ఉంటాం. పాఠశాలకు వెళ్ళడానికి, కాలేజీకి వెళ్ళడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, మార్కెట్కు వెళ్ళడానికి, ఇలా ఏదో ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్ళడానికి రోడ్డు మన ప్రయాణంలో ముఖ్యమైన భాగం. కానీ రోడ్డుపై మనం తీసుకున్న చిన్న నిర్లక్ష్యం కొన్నిసార్లు పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు. అందుకే ఈరోజు మనం ప్రతి ఒక్కరికి అవసరమైన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. అదే రోడ్డు భద్రత. మన జాగ్రత్తే మన రక్షణ. మనకు ట్రాఫిక్ నియమాలు తెలుసా? వాటిని నిజంగా పాటిస్తున్నామా? హెల్మెట్ ధరిస్తున్నామా? సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నామా? డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఉపయోగిస్తున్నామా? ఈరోజు మనల్ని మనం ఈ ప్రశ్నలన్నీ కూడా ఒకసారి తప్పనిసరిగా అడిగి తీరాల్సిందే. అసలు రోడ్డు భద్రత అంటే ఏంటి అని ఇంకా దీని గురించి బోల్డ్ విషయాలైతే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. అండ్ రోడ్డు భద్రత గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. అసలు రోడ్డు భద్రత అంటే ఏంటి అంటే కనుక, రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, నియమాలను సాధారణంగా రోడ్డు భద్రత అని చెప్పవచ్చు. ఇందులో డ్రైవర్లు మాత్రమే కాదు, కారులో ప్రయాణించేవారు, ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, సైకిల్ ప్రయాణికులు, బస్సు ప్రయాణికులు, పిల్లలు, వృద్ధులు, అందరి బాధ్యత ఉంటుంది. రోడ్డు ఒక్కరిది కాదు, అందరిది. కాబట్టి భద్రత కూడా అందరిది బాధ్యతే. ఎలాంటి భద్రత తీసుకోవాలి అంటే గనక, సో చాలామందికి తెలుసు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు ముఖ్యంగా హెల్మెట్ ధరించాలి అని చెప్పేసి. నిజంగా హెల్మెట్ ధరించడం చాలా ముఖ్యమైన భద్రతా చర్య. కొంతమంది ఇక్కడికే కదా, దగ్గరే కదా, ఒక్క 5 నిమిషాలు ప్రయాణమే కదా, హెల్మెట్ అవసరం లేదే అని అనుకుంటూ ఉంటారు. కానీ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. దూరం తక్కువైనా హెల్మెట్ మాత్రం తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకోవడం మాత్రమే కాదు, సరిగ్గా తలకు సరిపోయే హెల్మెట్ను ధరించి స్ట్రాప్స్ని సరిగ్గా బిగించుకోవాలి. అండ్ అలాగే సీట్ బెల్ట్స్. సో ముందు సీట్కే కాదు, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం కూడా చాలా ముఖ్యం. డ్రైవర్ మాత్రమే కాదు, అవసరమైన చోట ఇతర ప్రయాణికులు కూడా సీట్ బెల్ట్ వినియోగించుకోవాలి. ఇంటి దగ్గరే కదా, వెనక సీట్లోనే కదా కూర్చున్నాను అని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. కొన్ని సెకండ్ల జాగ్రత్త ప్రమాద సమయంలో పెద్ద రక్షణగా మారవచ్చు. అండ్ అలాగే ఇంకా కొన్ని జాగ్రత్తలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపమరి స్టూడియోలో. టైం చూస్తే 9:31 అవుతుంది అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. సో ఇవాళ జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో రోడ్డు భద్రత గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా. సో నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గనక డ్రైవింగ్ సమయంలో మొబైల్ యూస్ చేస్తే గనక అది ప్రమాదానికి ఆహ్వానం లాంటిది అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు చాలామంది కూడా డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్స్ ఉపయోగిస్తూ ఉంటారనమాట. ఒక కాలే కదా, ఒక మెసేజే కదా, లేదంటే ఒక నోటిఫికేషనే కదా, లేదంటే ఒక సోషల్ మీడియా అప్డేటే కదా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా కొన్ని సెకండ్ల పాటు మన దృష్టిని రోడ్డుపై నుంచి తప్పించవచ్చు. కానీ రోడ్డుపై కొన్ని సెకండ్లు కూడా చాలా ముఖ్యమైనవి. అందుకే డ్రైవ్ ఫస్ట్ ఫోన్ లేటర్. సో డ్రైవింగ్ సమయంలో మొబైల్ని పక్కన పెట్టండి. ముఖ్యమైన కాల్ అయితే సురక్షితమైన ప్రదేశంలో వాహనం ఆపి మాట్లాడండి. అండ్ అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ను గౌరవించాలి. అంటే రెడ్ లైట్ ఉంటే ఆగడం, ఎల్లో లైట్ పడినప్పుడు జాగ్రత్తగా ఉండడం, అండ్ అలాగే గ్రీన్ లైట్ పడినప్పుడు ముందుకు వెళ్ళడం. సో సిగ్నల్ దగ్గర ఎవరూ లేరు, త్వరగా వెళ్ళిపోదాం అని ఈ నియమాలన్నింటినీ కూడా మీరు ఉల్లంఘించకూడదు అనమాట. సో మీరు పాటించకపోవడం వల్ల మీకేమీ కాదు, ఇతరులకి కూడా ప్రమాదం కలగవచ్చు. ట్రాఫిక్ సిగ్నల్ మనల్ని ఆపడానికి కాదు, మనల్ని రక్షించడానికి అని గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే పాదచారులు కూడా భద్రత వహించాలి. ఎలా అంటే రోడ్డుపై నడిచే వారికి కూడా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు ఉంటాయి. రోడ్డు దాటేటప్పుడు వీలైనంత వరకు వాళ్ళు జీబ్రా క్రాసింగ్ని ఉపయోగించి రోడ్డుని దాటాలి. అండ్ అలాగే రోడ్డుని దాటేటప్పుడు మొబైల్ చూడడం, హెడ్ ఫోన్స్తో వాళ్ళ యొక్క పూర్తి దృష్టిని మరల్చుకోవడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. వాహనాలు వస్తున్నాయా లేదా గమనించాలి. అండ్ అలాగే పిల్లలు రోడ్డు దాటేటప్పుడు పెద్దల సహాయం తీసుకోవడం మంచిది. అలాగే పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు, పిల్లలకు చిన్న వయసు నుంచే రోడ్డు భద్రత గురించి నేర్పించాలి. అండ్ వాళ్ళకి నేర్పించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. అవి ఏంటి అంటే, పిల్లలకు చెప్పాల్సిన విషయాలు ఏంటి అంటే, రోడ్డు మీద పరిగెత్తకూడదు. అలా

0: అలాగే ఆడుకోవడానికి రోడ్డును ఉపయోగించకూడదు. ఇంకా వాహనాల మధ్య నుంచి రోడ్డు దాటకూడదు. అలాగే రోడ్డు దాటేటప్పుడు పెద్దల సహాయం తీసుకోవాలి. ఇంకా ట్రాఫిక్ సిగ్నల్స్ను గౌరవించాలి. అలాగే బస్సు దిగిన వెంటనే రోడ్డు దాటకూడదు. సో ఇవన్నీ కూడా మనం పిల్లలకు చెప్పే జాగ్రత్తలు అన్నమాట. అండ్ ఆ పిల్లలకి మనం చెప్పే మాటల కంటే కూడా మనం చూపించే ఉదాహరణలే చాలా ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ముందుగా మీరు ట్రాఫిక్ నియమాలను పాటిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలు కూడా పాటిస్తారన్నమాట. ఇంకా బోల్డ్ అని విషయాలు అయితే మాట్లాడుకుందాం రోడ్డు భద్రత గురించి. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మీ అందరి కోసం. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రాంలో. అండ్ రోడ్డు భద్రత గురించి అయితే తెలుసుకుంటున్నాం కదా, అలాగే బస్సు ప్రయాణంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనమాట. సో బస్సులో ప్రయాణించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కనుక, బస్సు పూర్తిగా ఆగిన తరువాత మాత్రమే ఎక్కాలి లేదా దిగాలి. కదులుతున్న బస్సు నుంచి దిగడానికి అస్సలు ప్రయత్నించకండి. అండ్ అలాగే బస్సు తలుపుల దగ్గర నిలబడకండి. కిటికీ బయటకు చేతులు లేదా తల పెట్టకండి. బస్సు దిగిన వెంటనే దాని ముందు నుంచి రోడ్డు దాటకండి. ముందుగా బస్సు వెళ్లిపోయే వరకు వేచి ఉండండి. రోడ్డు పరిస్థితిని గమనించి దాటండి. అండ్ అలాగే వర్షాకాలంలో ఎలాంటి రోడ్డు భద్రతలు తీసుకోవాలి అంటే గనక, వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే రోడ్డు తడిగా ఉండడం, నీరు నిల్వ ఉండడం, అలాగే అక్కడ దృశ్యమానత తగ్గడం, అలాగే కొంచెం జారుడు పరిస్థితులుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి కారణాల వల్ల ప్రయాణంలో అదనపు జాగ్రత్త అవసరం. వర్షంలో వాహనం నడిపేటప్పుడు వేగాన్ని తగ్గించాలి. అలాగే ముందున్న వాహనానికి తగినంత దూరంగా ఉండాలి అనమాట. అండ్ అవసరం లేని చోట ఓవర్ టేకింగ్ అస్సలు చేయకండి. ఇంకా బోల్డన్ విషయాలు అయితే మాట్లాడుకుందాం రోడ్డు భద్రత గురించి. అంతకంటే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే దీపు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం జోర్ కౌశల్ గా ప్రోగ్రామ్ లో. అండ్ రోడ్డు భద్రత గురించి మాట్లాడుకున్నాం కదా. సో నాకు ఒక చిన్న కథ గుర్తొచ్చిందనమాట ఇంటికి. ఆ కథ ఏంటి అంటే, సో ఒక అబ్బాయి ఒకరోజు బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు అనమాట. సో అతను మొబైల్కి ఒక మెసేజ్ వచ్చిందనమాట. సో అతను అప్పుడు ఒక్కసారి చూసేద్దాం అనుకున్నాడు. బైక్ నడుపుతూనే ఫోన్ చూసేందుకు ప్రయత్నించాడనమాట. అతని దృష్టి కొన్ని సెకండ్ల పాటు రోడ్డుపై నుంచి తప్పింది. అదే సమయంలో ముందున్న వాహనం ఒక్కసారిగా ఆగిందనమాట. సో ఆ అబ్బాయి వెంటనే బ్రేక్ వేశాడు. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదం జరగలేదు. బట్ ఆ రోజు అతనికి ఒక విషయం అర్థమైంది. అది ఏంటి అంటే, ఒక మెసేజ్ కోసం నా జీవితాన్ని ప్రమాదంలో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు నుంచి కూడా అతను ఒక నియమం పెట్టుకున్నాడు, బైక్ నడుపుతున్నప్పుడు ఫోన్ చూడకూడదు, అసలు ఫోన్ వాడకూడదు అని చెప్పేసి. సో మనము అలాంటి నియమాన్ని పెట్టుకుందాము. అలాగే వేగం కంటే భద్రత ముఖ్యం. చాలా మంది రోడ్డుపై వేగంగా వెళ్ళడాన్ని గొప్పగా భావిస్తారు. నేను త్వరగా చేరుకున్నాను అని అనుకోవచ్చు, కానీ ఒక్క ప్రశ్న, 5 నిమిషాలు ముందుగా చేరడం ముఖ్యమా లేక సురక్షితంగా ఇంటికి చేరడం ముఖ్యమా? సో సమాధానం మనందరికీ తెలుసు, బెటర్ లేట్ దెన్ నెవర్ అనమాట. సో కొంచెం ఆలస్యమైనా సురక్షితంగా చేరుకోవడం ముఖ్యం. మద్యం సేవించి డ్రైవింగ్ పూర్తిగా అస్సలు చేయకూడదనమాట. సో మద్యం సేవించిన తర్వాత వాహనం నడపడం చాలా ప్రమాదకరం. మనం నిర్ణయం తీసుకునే సామర్థ్యం, స్పందించే వేగం ప్రభావితం అవ్వచ్చు అనమాట. అందుకే డ్రింక్ అండ్ డ్రైవ్ నెవర్. సో మద్యం సేవించి వాహనం నడపకండి, ఎందుకంటే ప్రమాదంలో మీరు మాత్రమే పడరు, అవతల వాళ్ళు కూడా మీరు ప్రమాదంలో పడేస్తారనమాట. సో అలాంటి పరిస్థితులు, అంటే మద్యం సేవించి వాహనం నడపకూడదు, అలాంటి పరిస్థితిలో వేరే సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని మీరు ఎంచుకోవాలన్నమాట. అండ్ అలాగే రోడ్డు సేఫ్టీ గురించి కొన్ని గోల్డెన్ రూల్స్ అయితే నేను మీతో షేర్ చేస్తాను. అవి ఏంటి అంటే, ముఖ్యంగా ఇంపార్టెంట్, హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, డ్రైవింగ్ సమయంలో మొబైల్ అస్సలు చూడకండి, ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు నియమాలను పాటించండి, లాస్ట్ వేగం కంటే భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి. సో ఈ 5 నియమాలు గుర్తుంచుకుంటే గనక మన ప్రయాణం మరింత సురక్షితంగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయాలే, బట్ చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో అయితే మనందరం కూడా ఇవాళ ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకుందాం. అదేంటి అంటే గనక, నేను రోడ్డు భద్రత నియమాలను పాటిస్తాను అని చెప్పేసి. అది ఎలా అంటే, ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరిస్తాను, కారు

సీట్ బెల్ట్ పెట్టుకుంటాను, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించను, అలాగే ట్రాఫిక్ సిగ్నల్స్ను గౌరవిస్తాను, అధిక వేగంతో వాహనం నడపను, మద్యం సేవించి డ్రైవింగ్ అస్సలు చేయను, అలాగే పాదచారుల భద్రతను గౌరవిస్తాను. నా భద్రతతో పాటు ఇతరుల భద్రతను కూడా కాపాడుతాను. సో రోడ్డు మీద మనం చేసే ప్రతి ప్రయాణం మన ఇంటికి తిరిగి చేరుకోవడంతోనే పూర్తవుతుంది. అందుకే వేగం కంటే భద్రత ముఖ్యం, అవసరం కంటే ఆతురత ప్రమాదకరం, మొబైల్ కంటే మన జీవితం విలువైనది. కొన్ని సెకండ్ల నిర్లక్ష్యం జీవితాంతం బాధను మిగిల్చవచ్చు. అందుకే ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకుందాం, రోడ్డు నియమాలు మన స్వేచ్ఛను తగ్గించడానికి కాదు, మన జీవితాలను రక్షించడానికి. మనం ఒక్కొక్కరం జాగ్రత్తగా ఉంటే మన కుటుంబం సురక్షితంగా ఉంటుంది, మన కుటుంబం సురక్షితంగా ఉంటే మన సమాజం సురక్షితంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణిద్దాం, సురక్షితంగా ఇంటికి చేరుదాం, మన జాగ్రత్తే మన రక్షణ అన్నమాట. సో ఈరోజు నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సేఫ్ రోడ్, సేఫ్ జర్నీ, సేఫ్ లైఫ్, ఇదండి జోరుగా హుషారుగా. సో ఇవన్నీ కూడా మనందరం తప్పకుండా పాటించాల్సిన విషయాలన్నమాట. ఎనివే మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతీయ 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపో.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 31న మార్కాపురం జిల్లా వెలిగొండలో పర్యటించనున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వాములతో కలిసి నిన్న పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు నిర్మాణం త్వరలోనే పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. పోర్టుకు అనుసంధానంగా జిల్లాలో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అవుతోందని వెల్లడించారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డ రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ అంశంపై మంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉత్తరాంధ్రకు సాగు తాగునీటి అవసరాలు తీర్చే పోలవరం ఎడమ కాలువ ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. పాయకారావుపేటలో అధికారులతో సమీక్ష సమావేశాన్ని హోంమంత్రి బంగళ్లపూడి అనితతో కలిసి ఆయన నిన్న నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మలేషియాలో ఈ రోజు నుంచి 2 రోజుల పాటు పర్యటించారు. మలేషియాలోని పెనాంగ్లో ఈ రోజు జరిగే మలేషియా తెలుగు అసోసియేషన్ 70వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అధికారులను ఆదేశించారు. తెలుగు భాషను పరిరక్షించి ఆ భాష గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియచేసే ఉద్దేశంతో ఈరోజు తెలుగు భాషా దినోత్సవం నిర్వహిస్తున్నారు. తెలుగు వ్యవహారిక భాషోద్యమకర్త గిడుగు వెంకట రామమూర్తి పంతుల జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగ గాలులు వీస్తున్నాయని, ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. మరి చూడేలా టైం చూస్తే 10 గంటలు దాటి 3:31 అవస్తుంది అండ్ మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లు ప్రోగ్రాంలోకి. సో మీ అందరు రెడీగా ఉన్నారు కదా? సో ఇవాళ హరివిల్లు ప్రోగ్రాంలో నేనైతే బోల్డ్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను అనమాట. సో అస్సలు లేట్ చేయకుండా నేనైతే క్వశ్చన్ అడిగేస్తాను. నేను అడిగిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. అండ్ ఇవాల్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని

నో మైనింగ్ జోన్ గా ప్రకటించారు. సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: ప్రభాతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా? ఏం చిన్నదొరగారు, గారు అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
8: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
9: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీప్ అండ్ మనమన్నం హరివెల్లు ప్రోగ్రాంలో. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు అని చెప్పి. సో చాలామంది అయితే ఆన్సర్లు పంపించేశారు. సో చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు. హాయ్ దీప్ గారు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చారు, వెల్కమ్ టు హరివెల్లు అంటూ పంపిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీప్ మేడం గారు నమస్తే, బాగున్నారా? హరివిల్లకు స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్, సుగుణాబాయ్, రాధా, మున్న ఎల్లూరు నుంచి పంపిస్తున్నారు. బట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ పంపించలేదు. సో నెక్స్ట్ టైం నుంచి ఆన్సర్ కూడా పంపించండి, ఒక విషెస్ మాత్రమే కాకుండా. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కనుక దేవసేన తిరుపతి నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక నల్గొండ జిల్లా చిత్తయాల గ్రామం నుండి దామోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి గారు ఏం పంపించారండి? పంపించి డిలీట్ చేసేసారు. రాంగ్ ఆన్సర్ అయినా పర్వాలేదు, మీరు మళ్ళీ పంపించవచ్చు. ఎనీవే నెక్స్ట్ అబ్దుల్ కలాం పెద్ద పరిమి నుంచి పంపిస్తున్నారు. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ భాస్కర్ టైలర్స్ చెరుకపల్లి నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అంబిక భవానీపురం నుంచి హాయ్ దీప్ గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు అంటూ పంపిస్తున్నారు. అండ్ రైట్ ఆన్సర్ పంపించేశారు అని నేను చాలా చాలా బాగున్నాను. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక నీరుకట్టు రామకృష్ణ గారు పంపిస్తున్నారు, కారంచేడు మండల్ నుంచి స్వర్ణ విలేజ్ అంట, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పప్పిని పాళ్యం నుంచి పంపిస్తున్నారు, ఎస్, రైట్ ఆన్సర్ పంపించారు.

చేశారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపించేస్తున్నారు. రైట్ ఆన్సర్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ, పండు, అరుణ, సాహితి, రాజలక్ష్మి, జ్యోత్స్న, మున్నీస అయ్యప్ప నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే గనక కొనకండ్ల రమణారావు, కవిత, జ్యోత్స్నవి, మోహిత్ రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక వినయ్, జైష్ణవి, సీత, సమత, జ్యోతి ఏమేమిటో పంపిస్తున్నారు. ఎనివే మరి నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మీకు తెలుగు లాంగ్వేజ్ డే శుభాకాంక్షలు అంటూ పంపిస్తున్నారు అన్నమాట. ఓకే, మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ పంపించేస్తున్నారు ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. ఎస్, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసీదాస్, నవీపేట్, నిజామాబాద్ జిల్లా నుంచి పంపిస్తున్నారు. జస్ట్ డిస్టిక్ పంపించారు. ఎనివే కన్సిడర్ చేస్తున్నాం ఈ ఆన్సర్ కూడా. నెక్స్ట్ ఎవరు అంటే గనక వడ్డే రంగా గారు పంపిస్తున్నారు ఖదర్బాద్ విలేజ్ పొద్దటూరు నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక బొడ్డు తులసీదాస్, నవ్విపేట మండల్ నుంచి పంపిస్తున్నారు. ఎస్, డిస్టిక్ పంపించారని చెప్పాను బట్ ఊరు అయితే మీరు గెస్ చేయలేదన్నమాట. సో ఎక్కువ ఆలోచించుకోండి, నేను చెప్పేస్తాను ఆన్సర్. ఇందుకీ ఏంటి అంటే ఆన్సర్, ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఏ ప్రాంతాన్ని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు అంటే గనక పంచదార్ల కొండ అనమాట. సో అనకాపల్లి జిల్లాలోని పంచదార్ల కొండని నో మైనింగ్ జోన్గా ప్రకటించారు, ఎందుకంటే ఇవి పవిత్ర పుణ్యక్షేత్ర కొండలు అని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సో ఇవాల్టి హర్విల్లులో నెక్స్ట్ క్వశ్చన్, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది. క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 2026లో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంత పర్సంటేజ్ ఉంటుంది అని ఎస్ఎన్పి అంచనా వేసింది. దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866 24 888 14. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.
2: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్న హర్వెల్లో ప్రోగ్రామ్ లో అండ్ క్వశ్చన్ అయితే ఆల్రెడీ అడిగేశాను కదా, 2026 భారతదేశం వాస్తవ GDP వృద్ధి రేటు ఎంత పర్సెంట్ గా ఉంటుందని S&P అంచనా వేసింది అని చెప్పి. సో చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేశారు. సో ఎవరెవరు రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరెవరు రాంగ్ ఆన్సర్ పంపించేశారో చూద్దాం. ఇందాక అడిగిన క్వశ్చన్కి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ గారు మెసేజ్ పంపించారన్నమాట. ఎనివే, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యన్ నారాయణ గారు దేవీనగర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధుసూదన్ రెడ్డి గారు పాపినిపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నీరుకట్టు రామకృష్ణ గారు స్వర్ణ కారంచెడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే జైరామ్ పది పుట్లబులు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు, చాలా తెలివిగా పంపించారు అనమాట, ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పకుండా. ఎనీవే, మరి నెక్స్ట్ ఎవరు అంటే గనక బొడ్డు తులసీదాస్ నవీపేట మండల్ నిజామాబాద్ డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మధు నగేష్ కిషోర్ రఘు జాని గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కడప వినయ్ జైష్ణవి దీపు సౌజన్య సమత ప్రసన్న అంటూ పంపించేస్తున్నారు. ఎనీవే, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కొనుకొండ్ల రమణారావు కవిత జ్యోత్స్నవి మోహిత్రావు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, కొంచెం దగ్గర వరకు వచ్చారనమాట. ఎనివే, రైట్ ఆన్సర్గా కన్సిడర్ చేస్తాను మీరు కూడా. నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు తాటిపట్టి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేస్తున్నారు. అలాగే అంబిక భవానీపురం నుంచి కొంచెం దగ్గరగా వచ్చారు, బట్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు మీరు. ఎనివే, నెక్స్ట్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అంటూ పెనుకొండ నుండి రాము గారు ఎస్ రైట్ ఆన్సర్ పంపిస్తున్నారు. మీరు కూడా చాలా కొంచెం దగ్గరలోనే చెప్పారన్నమాట. నెక్స్ట్ ఎవరు అంటే శుభోదయం

అంటూ పంపిస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి. రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే నెక్స్ట్ ఎవరు అంటే విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే శ్రావ్యశ్రీ, బడ్డి, అరుణ, జ్యోత్స్న, మున్నీస, అయ్యప్ప నగర్, విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ కుసుమ అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారనమాట. సో ఇంత ఆన్సర్ ఏంటి అంటే ఆరులో భారతదేశం వాస్తవ జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది అంటే కనుక ద రైట్ ఆన్సర్ ఈస్ 6.6 అనమాట. సో 6.6% ఉంటుందని చెప్పి అంచనా వేసింది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది? సో దీనికి మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. ఇప్పుడైతే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు.

ఏం సార్? ఓకేనా, ఏంటి మరి?

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
2: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
1: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
2: ఎలా తెలుసుకోవచ్చు?
1: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
2: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
1: మరైతే ఈ రోజు టీ నీ తరపున.
0: ఆర్బిఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
7: SBI, the bank to every Indian.
8: మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూర్ ఆర్జే దీపు. అండ్ మనమున్న మార్వెల్లో ప్రోగ్రామ్ లో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది? సో ఆన్సర్లు అయితే చాలా మంది పంపించారు, సో ఎవరెవరు పంపించారో చూద్దాం. భాస్కర్ టైలర్ చిరుకుపల్లె నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనంద్రరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకట చలపతి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ జల్లా జయరాం పదిపు టైబ్లు పాకల మండల్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ నీర్కట్టు రామకృష్ణ ఫ్రమ్ స్వర్ణ కారంచేడు మండల్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించేశారు సోమనాథం జనార్దన్ రావు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. అండ్ అలాగే నెక్స్ట్ అంబికా గారు భవానీపూర్ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హలో మేడం యువర్ క్వశ్చన్ ఆన్సర్ అంటూ పంపించేశారు ఎం శ్రీనివాసరావు జ్యోతి మచిలీపట్నం నుంచి, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనీవే నెక్స్ట్ గుడ్ మార్నింగ్ దీపు అంటూ తెలుగు భాష కంగ్రాచులేషన్స్ అంటూ పంపిస్తున్నారు షేక్ నజీర్ పెద్దకూరుపాడు పల్నాడు డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ విజయవాడ నుంచి నందు గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అంటూ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు.

అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ పల్లాలు గ్రామం నుండి బి కోటేశ్వరరెడ్డి నాగేశ్వర గారు పంపిస్తున్నారు. రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయన్నమాట, అవన్నీ కూడా చదువుతాను. అంతకంటే ముందు మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఉండండి. వివిధ భారతి 101.3 FM క్యూర్ ఆర్జే దీపు.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యూర్ ఆర్జే దీపు అండ్ మనం ఉన్నాం హర్వెల్లో ప్రోగ్రామ్ లో. ఇందక్కడ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని చెప్పి. సో ఇంకా బోల్డ్ మెసేజ్లు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట, సో అవన్నీ కూడా చదివేస్తాను. సో నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే వెదురు జిల్లా వెదురుకుప్ప మండలం నుంచి ఎగుపల్లాల గ్రామం నుండి బి కోటేశ్వర రెడ్డి నాగేశ్వర్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే బొడ్డు తులసీదాస్ నవీపేట మండలం నిజామాబాద్ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే హాయ్ దీపు గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి పంపిస్తున్నారు. అండ్ అలాగే హాయ్ దీపు అంటూ పంపిస్తున్నారు, ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఎవరు అంటే శ్రావ్యశ్రీ తులసి అరుణ జ్యోత్స్న మున్నీష కావ్య కార్తీక అయ్యప్పనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు. సి మీ పేర్లు పంపించేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా చూసి పంపించండి, ఎందుకంటే మళ్ళీ అది నేను తప్పుగా చదివితే మీరు బ్యాడ్గా ఫీల్ అవుతారు కాబట్టి. ఎనీవే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, మధుసూదన్ రెడ్డి గారు పపినేపాలెం నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు ముసునూరు పంపిస్తున్నారు బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నెక్స్ట్ గుంటూరు జిల్లా నుంచి పెడన బ్రహ్మపురం జగన్ గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ బంగారు తల్లి అంటూ బండారు త్రిమూర్తులు గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ప్రొద్దటూరు కదర్బాద్ విలేజ్ నుంచి వడ్డే రంగా గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక విజయవాడ అనౌన్సర్ సాదిత్య కిషోర్ రఘు నగేష్ చిన్నబాబు అంటూ పంపిస్తున్నారు, ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. సో మీ పేరు మాత్రమే మెన్షన్ చేయండి, సో మీ పేరు మాత్రం చదువుతాను. నెక్స్ట్ ఎవరు అంటే గనక భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ సిఆర్ నగర్ నుండి రాజశ్రీ రామ్ చరణ్ హేమ గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే కనుక వినయ్ గారు పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన ప్రత్యేక పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్ ఏ జిల్లాలో ప్రారంభించబడింది అని అడిగాను కదా, సో ఏలూరు జిల్లాలో ప్రారంభించబడింది అనమాట. సో ఏలూరు ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఒక మెసేజ్ అయితే వచ్చింది, ఎవరు అంటే కనుక అంబటి నగర్ నుంచి పంపిస్తున్నారు, కుసుమ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇదండి ఈరోజు హర్వెల్లు ప్రోగ్రామ్ మీకోసం. ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ పాట వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: సమయం 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ఈరోజు మనం వచ్చేసి పెద్దవాళ్ళలో షుగర్ కంట్రోల్ మరియు షుగర్కి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం డిస్కస్ చేద్దాము. పెద్ద వయసు వాళ్ళలో షుగర్ కంట్రోల్ గురించి మాట్లాడినప్పుడు మనం వాళ్ళలో వాళ్ళని క్లుప్తంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అంటే ఏజ్ ప్రకారం కాకుండా, అంటే బాగా హెల్తీగా యాక్టివ్గా ఉండే సీనియర్స్, అంటే మంచి లైఫ్ స్టైల్ బాగుండి అన్ని ఆహారాలు పాటిస్తూ మంచి యాక్టివ్గా డైలీ వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేయగలుగుతున్న వృద్ధుల్లో వాళ్ళకి మనం టార్గెట్ హెచ్బిఏ1సి. అంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఎవరైనా సరే మనం హెచ్బిఏ1సి గురించి మాట్లాడతాం. అంటే 3 నెలల సగటు పరీక్ష. ఇది యాక్టివ్గా ఉండే సీనియర్స్లో వచ్చేసి మనం టార్గెట్ 7 నుంచి 7.5లో పెట్టుకోవచ్చు. అది కాకుండా కొంతమందికి వృద్ధుల్లో ఏమవుతుందంటే ఒక షుగర్ ఒకటే కాకుండా వేరే నరాల సమస్యలు, వేరే కిడ్నీ సమస్యలు, లేకపోతే నడవలేని పరిస్థితిలో ఉండే వృద్ధులు ఉంటారు. వాళ్ళలో మనం టైట్గా హెచ్బిఏ1సి 7 to 7.5 మెయింటైన్ చేయాల్సిన రూల్ పెట్టుకోకుండా 8 లోపల ఉంచితే సరిపోతుందండి. ఎందుకంటే అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే వాళ్ళకి లో షుగర్ అయ్యి వేరే కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా కొంతమంది ఎండ్ ఆఫ్ ది లైఫ్, కొంతమంది వెరీ కాంప్లెక్స్, అంటే చాలా రకాల సమస్యలతో బాధపడుతూ మరీ పెద్ద వయసులో ఉంటారు. అంటే 75-80 సంవత్సరాలు దాటి నడవలేని స్థితిలో, బెడ్ రెడెన్ స్టేజ్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం టైట్ షుగర్ కంట్రోల్ కంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా హెచ్బిఏ1సి 8 తిన్న తర్వాత షుగర్ 200 లోపల మెయింటైన్ చేసుకుంటే వాళ్ళకి ఈ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మనం అధిగమించవచ్చు. అలా కాకుండా ఏంటంటే మరీ పెద్ద వయసులో వాళ్ళకి టార్గెట్ హెచ్బిఏ1సి 7కి కంట్రోల్ చేయాలనుకుని మందులు అడ్జస్ట్ చేస్తే ఈ షుగర్ పద్దాక లో అవ్వడాలు, దానివల్ల వచ్చే వేరే కాంప్లికేషన్స్ లైక్ షుగర్ డౌన్ అయ్యి కింద పడిపోవడాలు ఇలాంటివి వచ్చి దానివల్ల ఫ్రాక్చర్స్ అవ్వడాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి యువకుల్లో షుగర్ కంట్రోల్కి వచ్చిన గైడ్లైన్స్కు సమానంగా పెద్దవాళ్ళని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం వాళ్ళకి హెచ్బిఏ1సి అనేది రిలాక్స్ చేసి 7 to 7.5, మరీ వృద్ధుల్లో తర్వాత వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి 8 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇది షుగర్ కంట్రోల్ గురించి. సో షుగర్ పేషెంట్స్ వృద్ధుల్లో, వృద్ధాప్యంలో ఉండే షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ఆహారం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అంటే వాళ్ళు తీసుకునే భోజనం ఒక పూట మానేసి క్రాష్ డైటింగ్ అలాంటివి నార్మల్ యంగ్ వాళ్ళు చేసినట్టు వాళ్ళు చేయకూడదు. తర్వాత తీసుకునేది ఏదో కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకున్నా కూడా పెద్దవాళ్ళలో అది సరిపోతుంది. అలాగే వృద్ధాప్యంలో ముఖ్యమైనది ఏంటంటే మజిల్ లాస్ అనేది చాలా మందికి ఉంటుంది. ఏజ్ 40 దాటగానే మజిల్ లాస్ స్టార్ట్ అవుతుంది. ఇంకా 60 దాటిన వాళ్ళకి ఎక్కువ మజిల్ లాస్ ఉండడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ ఇష్యూస్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నడకలో తేడాలు రావడము, ఫ్రీక్వెంట్ ఫాల్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రోటీన్స్ వచ్చేసి పప్పు, తృణధాన్యాలు, కోడిగుడ్డు, పన్నీరు, కొవ్వు లేని మాంసం కావచ్చు. వాళ్ళు ప్రోటీన్స్ అధికంగా తీసుకుంటూ పిండి పదార్థాలని కొద్దిగా తగ్గించుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా 3వది వచ్చేసి వాళ్ళు తీసుకునే చాలామంది వృద్ధుల్లో, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా మనం చూసే సమస్య కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం. సో వీళ్ళు తీసుకునే ఆహారంలో ఫైబర్ కంటెంట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. అంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆ పీచు పదార్థం ఉండే కూరగాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల వాళ్ళకి కాన్స్టిపేషన్, అంటే మలబద్ధకం సమస్య తలెత్తకుండా ఉంటుంది. ఇది కాకుండా ఖచ్చితంగా మనకి పేషెంట్స్ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి. అంటే తగిన మోతాదులో నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ముఖ్యంగా పెద్దవాళ్ళల్లో కొంచెం కామన్గా చూసే సమస్య, షుగర్ ఉన్న వాళ్ళల్లో ఎవరిలైనా చూసే సమస్య హైపోగ్లైసీమియా. అంటే పద్దాక షుగర్ డౌన్ అయితే దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అంటే హార్ట్కి, అరిథిమియాస్, వేరే వేరే కాంప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి వృద్ధాప్యంలో ఖచ్చితంగా షుగర్ కనుక డౌన్ అయితే వాళ్ళకి సంబంధించిన డాక్టర్ గారిని కలిసి, అంటే ఎవరైతే మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారో వాళ్ళని కలిసి డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తరచూ షుగర్ డౌన్ అవడం అనేది మంచి సంకేతం.

కాదు. కొంతమంది ఏంటంటే పేషెంట్స్ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ యువకుల్లో ఉన్న లక్షణాలు వృద్ధాప్యంలో ఉండకపోవచ్చు, అంటే చెమటలు పట్టడము, అయోమయం ఉండడం అనేది ఉండకపోవచ్చు. కాబట్టి షుగర్ చెకప్ రెగ్యులర్గా చేసుకుంటే, తరచూ షుగర్ డౌన్ అవుతుంటే మాత్రం డాక్టర్ గారిని కలిసి మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే పెద్దవాళ్ళలో ఎక్కువగా కామన్గా చూసేది ఏంటంటే కాళ్ళకు ఇన్ఫెక్షన్స్, అల్సర్స్ ఇవన్నీ. ఇప్పుడున్న స్టడీస్ ప్రకారం వాకింగ్ అనేది ఎవరైనా ఎక్కడైనా చేసే ఎక్సర్సైజ్, అంటే ఇంట్లో కూడా మన రూమ్లో చేసుకోవచ్చు. సో ఏదైనా ఆహారం తీసుకున్న వెంటనే ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంట సేపు స్లో వాకింగ్, ఒక రూమ్లో అయినా సరే ఆహారం చేసిన వెంటనే నిదానంగా ఎంత వీలైతే అంత వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు పాదాల యొక్క సంరక్షణ జాగ్రత్త పాటించాలి. వృద్ధాప్యంలో ఏంటంటే కాళ్ళకు ఏదైనా గాయాలైతే అది త్వరగా మానక అది సెల్యులైటిస్, అల్సర్, తర్వాత గ్యాంగ్రీన్గా మారే అవకాశం ఉంది. కాబట్టి తరచూ డైలీ పడుకునే ముందు పెద్ద వయసులో షుగర్ ఉన్నటువంటి వాళ్ళు కాళ్ళు ఒకసారి చూసుకుని, సైలెంట్ అల్సర్స్ ఉంటాయి కొంతమందికి తెలియకుండా, చాలా కాలం నుంచి షుగర్ ఉండే వాళ్ళకి అల్సర్స్ ఉండే, బయట గాయం అయితే తెలియక దాని అది అల్సర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డైలీ తరచూ ఫుట్ ఎగ్జామినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇకపోతే ఇన్సులిన్ వాడే షుగర్ పేషెంట్స్ వృద్ధాప్యంలో మెయిన్ పెద్ద వయసులో వాళ్ళకి కొంతమందికి కంటి చూపు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి డోసేజ్ మిస్టేక్స్ చాలా కామన్గా పెద్ద వయసు వాళ్ళు చూస్తూ ఉంటాం. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు మామూలుగా బాటిల్ వాడేవాళ్ళు కరెక్ట్గా ఎటువంటి బాటిల్ వాడుతున్నారో చూసుకుని 40 యూనిట్ల పర్ ఎంఎల్ బాటిల్, 100 యూనిట్స్ పర్ ఎంఎల్ బాటిల్ వాడుతున్నప్పుడు కరెక్ట్గా దానికి సంబంధించిన సూది మాత్రమే వాళ్ళు వాడాల్సిన అవసరం ఉంది. సిరంజ్, ఇన్సులిన్ సిరంజ్ ఒకవేళ కొంచెం అమౌంట్ పర్లేదంటే మాత్రం, కన్ఫ్యూజన్ ఉండకూడదంటే పెన్ను వాడడం ఉత్తమం. సో పెద్ద వయసు వాళ్ళలో ఏమవుతుందంటే ఈ చూపు సరిగా, కొంతమందికి చూపు సరిగా లేనప్పుడు ఏంటంటే ఇన్సులిన్ తెలియక ఎక్కువ చేసుకునే అవకాశం ఉంది, దానివల్ల షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే తక్కువ చేసుకుని షుగర్ కంట్రోల్ లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు పేరెంట్స్కి ఎవరో అయినా సరే పిల్లలు ఒకళ్ళు అసిస్ట్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది. షుగర్ ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ యొక్క పిల్లలు ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు వాడే మందుల్ని తరచూ ఫాలో అప్ చేసుకుంటూ వాళ్ళు కరెక్ట్గా మందులు వేస్తున్నారా లేదా, డోస్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా, షుగర్ కూడా ఏమి అప్ అండ్ డౌన్ అవ్వకుండా ఉందా లేదా కూడా పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత పిల్లలది. సో పిల్లలు ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో యంగ్ వాళ్ళు, అంటే వాళ్ళ మనవాళ్ళు కావచ్చు, వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి మనం అసిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్గా వృద్ధాప్యంలో కొన్నిసార్లు పేషెంట్స్కి నరాల సమస్యల వల్ల, పక్షవాతం వల్ల పేషెంట్స్కి ఇన్సులిన్ అవసరం, కానీ పేషెంట్ స్వతహాగా చేసుకోలేడు. సో చేసుకోలేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అసిస్టెన్స్ ఉండాలి. అలా అని చెప్పి ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా కరెక్ట్గా ఇవ్వాలి. అలాగే ఇన్సులిన్ అవసరమైన వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా మనం డోస్ అనేది పేషెంట్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఈ సొంతగా చేసుకునే పేషెంట్స్ కూడా కొంతమందికి ఈ ఇన్సులిన్ చేసే వాళ్ళకి వచ్చేసి బాటిల్కి దీనికి కన్ఫ్యూజన్ ఉంటుంది. కదా బాటిల్లో ఇన్సులిన్ డోసు 10 యూనిట్స్ తీసుకున్నాం అనుకుని 20 తీసుకునే అవకాశం కూడా ఉంది. ఆ ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండవు, అంటే ఆ సూది పెట్టి ఆ ఇన్సులిన్ చేతితో లాగే స్కిల్ కూడా కొంతమందికి వయసు పెరిగినప్పుడు ఉండదు. కాబట్టి వాళ్ళు పెన్ను ఇన్సులిన్ వాడడం అనేది ఉత్తమం అండి. అలాగే కొన్ని రకాల షుగర్ మందులు హైపోగ్లైసిమియా లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తరచూ షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనం అలాంటి లో షుగర్ అయ్యే ట్యాబ్లెట్స్ వాడకుండా సేఫ్టీ ఏదైతే సేఫ్ ఉందో అదే చూసుకుని మనం ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం మనకుంది. ఇలా కాకుండా అంటే చాలా మందులు ఉన్నప్పుడు ఏంటంటే వీలైనంత వరకు పెద్దవాళ్ళల్లో మీరు చూసినప్పుడు కామన్గా పెద్దవాళ్ళలో డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా దానికి అడిషనల్గా గుండెకి సంబంధించిన మందులు 1-2 రకాలు, తర్వాత నరాలకు సంబంధించిన మందులు 2 రకాలు, బీపీకి సంబంధించిన మందులు 2 రకాలు ఇలా ఉంటాయి. అంటే పాలీఫార్మసీ అంటారు, చాలా మల్టిపుల్ మెడిసిన్స్ ఉంటాయి కొంతమందిలో చూసినప్పుడు. ఇవన్నీ ఏంటంటే ప్రాపర్గా లేబుల్ చేసి పేషెంట్స్కి ఏ టైంలో ఏం తీసుకున్నారో కన్ఫ్యూజన్ అయ్యి ఒకసారి 2 బిళ్ళలు వేసుకోవచ్చు, ఒకసారి బిళ్ళ వేసుకోలేకపోవచ్చు. కొంతమంది రంగులు బట్టి గుర్తుపెట్టుకుంటారు నేను చూసే పేషెంట్స్లో, అది రాంగ్ అనమాట. సో మందు పేరు బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప, షీటు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ బట్టి గుర్తుపెట్టుకోవాలి తప్ప రంగులు బట్టి, అంటే ఎర్ర ట్యాబ్లెట్ పొద్దున సాయంత్రం, గ్రీన్ ట్యాబ్లెట్ పొద్దున, అలాంటివి కాకుండా వాళ్ళకి ప్రాపర్ అసిస్టెన్స్ ఉండాలి. అలాగే మొత్తం అన్ని లేబుల్ చేసిన బాక్స్ ఒకటి ఉండి మెడిసిన్స్ కరెక్ట్గా టైం ప్రకారం దాంట్లో ఇస్తే వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అనేది ఉండదు. అలాగే కొంతమంది షుగర్ పేషెంట్స్కి మగవాళ్ళలో ప్రాస్టేట్ ప్రాబ్లం వల్ల కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కావచ్చు, యూరినరీ ఇన్కాంటినెన్స్ వల్ల కావచ్చు తరచూ యూరిన్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి కొన్ని రకాల షుగర్ ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయడం బెటర్. దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చి దానివల్ల మళ్ళీ జ్వరం వచ్చి అలాంటి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం. సో ఏజ్ బట్టి పేషెంట్ బట్టి మనం కస్టమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి ఒక విధంగా కాకుండా పెద్దవాళ్ళలో కొంచెం కేర్ఫుల్గా మందులు అనేది మనం సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా
ఎక్కువగా పెద్దవాళ్ళలో రాత్రిపూట తరచూ యూరిన్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ చీకట్లో

0: బ్యాలెన్స్ తప్పే కింద పడే అవకాశం ఉంది, దానివల్ల ఫ్రాక్చర్స్ ఇలాంటివి ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో అవన్నీ కూడా అడ్రస్ చేస్తూ మనం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత పెయిన్ కిల్లర్స్కి చాలా, అంటే కొంతమంది బీపీ పేషెంట్స్ బీపీ మందులు వాడుతున్నారు, అలాగే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు తరచూ. అంటే 6 నెలలకు ఒకసారి షుగర్ టెస్టులతో సహా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ కూడా, ఏజ్ వల్ల కూడా కొంతమందికి కిడ్నీ పనితీరు మందగిస్తుంది, తగ్గుతుంది. సో బేసిక్ క్రియాటిన్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, ఒకవేళ క్రియాటిన్ బార్డర్ లైన్లో ఉన్నా కొంచెం ఎలివేటెడ్ ఉన్నా దాని తగ్గట్టు మనం షుగర్ మందుల్ని అడ్జస్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే దానివల్ల కూడా షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో క్రియాటిన్ అనేది బేసిక్ టెస్టే, చాలా ఇన్ఎక్స్పెన్సివ్ టెస్ట్, మనకి ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. సో ఎక్కడైనా సరే మనకి పేషెంట్ కన్వీనియన్స్ బట్టి వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి క్రియాటిన్ చెక్ చేసుకుంటూ, ఎవ్రీ 3 మంత్స్ HbA1c చూసుకుంటూ దాన్ని మెయింటైన్ చేసుకుంటే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్దవాళ్ళకి తగ్గుతాయి. ఇది కాకుండా ముఖ్యంగా వచ్చేసి పెద్దవాళ్ళలో వచ్చేసి మనకి డెంటల్ హెల్త్ కూడా, అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో డెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో దానికి కూడా వాళ్ళు తీసుకునే ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఫుడ్, సాఫ్ట్ ఫుడ్డే తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కాళ్ళల్లో డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది యంగ్ వాళ్ళతో పోలిస్తే పెద్దవాళ్ళకి. అది ఏజ్ వల్ల వస్తుంది, తర్వాత షుగర్ వల్ల వస్తుంది. అంటే సెనైల్ జీరోసిస్ అంటారు, అంటే పెద్దవాళ్ళలో బాగా చర్మం పొడిబారిపోయి, దానివల్ల ఈ చలికాలంలో ఎస్పెషల్లీ కామన్గా మీరు గమనిస్తే చాలామంది పెద్దవాళ్ళలోనూ మిడిల్ ఏజ్డ్ వాళ్ళలోనూ స్కిన్ అంతా బాగా పగిలిపోయి డయాబెటిక్ పేషెంట్స్లో, దురద వల్ల వాళ్ళు దాన్ని ఇచ్చింగ్ వల్ల గోకడం వల్ల అక్కడ స్కిన్ చిన్న కట్ ఏర్పడి అక్కడ సెల్యులైటిస్ డెవలప్ అయ్యి మళ్ళీ కాలంతా వాసిపోయి, కామన్గా ఈ 2 మంత్స్ డ్రై స్కిన్ వల్ల సెల్యులైటిస్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో మంచిగా మాయిశ్చరైజర్ ఒకటి వాడుకుంటూ డైలీ మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల స్కిన్ పగుళ్ళు తగ్గుతాయి, దానివల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, పాదాల మధ్యలో మంచి మాయిశ్చరైజర్ వాడి పద్దాక తడపకుండా కాళ్ళు జాగ్రత్త పడి, ఒకవేళ స్నానం చేసిన వెంటనే కాళ్ళు మంచి పొడి టవల్తో తుడిచేసుకుని మంచి మాయిశ్చరైజర్ రాస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇకపోతే దీర్ఘకాలకంగా షుగర్ మందులు వాడేటప్పుడు కొంతమందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు B12 సప్లిమెంట్స్, అప్పుడప్పుడు B12 ఇంజెక్షన్స్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడడం ఉత్తమం. ఇది కాకుండా వ్యాక్సినేషన్స్ అనమాట, మనకి వీళ్ళకి ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్స్, అంటే ఇయర్లీ ఇయర్లీ ఇన్ఫ్లుయెన్సా వ్యాక్సిన్స్, తర్వాత న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ డాక్టర్ గైడ్ లైన్స్ ప్రకారం 60 అబో మనం ప్రిస్క్రైబ్ చేయడం అవసరం ఉంది. అలాగే ముఖ్యంగా హెర్పిస్ అంటారు, హెర్పిస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి, నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది. సో ఈ మధ్య మనకి హెర్పిస్ వ్యాక్సిన్ కూడా, షింగిల్స్ వ్యాక్సిన్ అంటారు, సో అది డాక్టర్ గారిని అడిగి వాళ్ళ సలహా మీద హెర్పిస్ వ్యాక్సిన్ కూడా తీసుకుంటే దానివల్ల కూడా బెనిఫిట్ ఉంటుంది. సో అలా స్టెప్ బై స్టెప్ చూస్తే ఏంటంటే బేసికల్గా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే నార్మల్ 35 సంవత్సరాల షుగర్ పేషెంట్కి తీసుకోవాల్సిన స్ట్రిక్ట్ డయాబెటీస్ కంట్రోల్ 75 సంవత్సరాల పేషెంట్కి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వయోవృద్ధుల్లో వాళ్ళ ఏజ్, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళు ఎంత యాక్టివ్ ఉన్నారు అవన్నీ చూసుకుంటూనే మనం ఫ్లెక్సిబుల్గా షుగర్ కంట్రోల్ని 7-7.5 కంప్లీట్గా బెడ్ రిడెన్, ఇంకా మల్టిపుల్ ఇష్యూస్ ఉండి వేరే రకాల న్యూరో కార్డియాక్ సమస్యలు ఉన్నప్పుడు మనం 7.5-8 కూడా 8 ఇయర్స్ అబౌ ఎండ్ స్టేజ్ లైఫ్లో అప్పుడు మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తరచూ షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఫస్ట్. సెకండ్, ఇన్సులిన్ వాడే డయాబెటిక్ పేషెంట్స్ కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోసే వాడాలి. తరచూ డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి మందులు డౌన్ అవ్వకుండా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744. మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. సో స్టూడియోలో టైం చూస్తే 10:59:15 కావస్తుంది ఈ రోజుకి మీ ఆర్జే దీపు. అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసిందనమాట. బోల్డ్ అన్ని కబుర్లు అయితే చెప్పుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈరోజు నేను చెప్పిన ప్రతిదీ కూడా అందరూ కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇచ్చిన టిప్స్ కానివ్వండి, రోడ్డు భద్రతా విషయంలో పాటించాల్సిన నియమాలు కానివ్వండి. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి పాటించడానికి. ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకా బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందుంటాను. అంటే నేను అందరికీ కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. వింటూ ఉండండి వివిధ భారతి 107.3 FM.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతి రాణి. ఆధునిక యుద్దాలలో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. 57 ఏళ్ల చరిత్ర కలిగిన జబల్పూర్ వెహికల్ ఫ్యాక్టరీ ఆర్డినెన్స్ యూనిట్లో 472 కోట్ల వ్యయంతో టీ సిరీస్ యుద్ద ట్యాంకుల మరమ్మతులు పునరుద్దరణ కేంద్ర నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగు భాషాభివృద్దికి గిడుగు రామ్మూర్తి చేసిన సేవలు ఎనలేనివని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అగ్నివీర్ పథకం కింద సెప్టెంబర్ 2 అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని విశాఖ కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సిద్దంగా ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షుడు కె పవన్ కళ్యాణ్ 30 రోజుల ప్రణాళిక సిద్దం చేశారని వెల్లడించారు. ఏలూరు జిల్లా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ నిన్న ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణ, దర్యాప్తును మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు బాధితులకు సత్వర సేవలు అందించేందుకు ఆధునిక సదుపాయాలతో నూతన భవనం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 1 నెల 1 గ్రామం 4 సందర్శనలు కార్యక్రమం కింద అందిన అర్జీలకు సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కారం అందించాలని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లాలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల అమలులో జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గణియ అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నగర శివారు ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అధికారులను ఆదేశించారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం వచ్చేసి 11:04.

చాలా 49 సెకండ్లు అయిపోయింది. సో మరి నేను మీ శృతిని వచ్చేసాను ఈ రోజు. మరి చాలా చాలా చాలా విషయాలు ఉన్నాయి. మరి ఫస్ట్ అయితే అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ మరి నిజానికండి, మన మొదటి పలుకు అమ్మ, మన మనసు మొదటి అర్థం చేసుకున్న మాట తెలుగు. ఎక్కడికి వెళ్ళినా మన చిరునామా మారచ్చు, కానీ మన మాటల్లో ఇతర భాషలు కూడా కలవచ్చు, కానీ మన మూలాల్ని గుర్తు చేసే మన భాషని మాత్రం మర్చిపోకూడదు. తెలుగు అంటే కేవలం ఒక భాష కాదు, తెలుగులో మాధుర్యం ఉంది, తెలుగులో ఆప్యాయత ఉంది, తెలుగులో జ్ఞానం ఉంది, అలాగే మన నేల పరిమళం ఉంది, మన సంస్కృతి ఉంది, మన గుర్తింపు ఉంది. మన తెలుగు భాష ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎక్కడ ఉన్నా కూడా మన ఇంట్లో మాట్లాడే, అలాగే మన స్నేహితులతో మాట్లాడే భాషతో వచ్చే అనుభూతే వేరు, ఏమంటారు కదా. సో మరి తెలుగు భాష అనేది కేవలం మాట్లాడడానికి మాత్రమే కాదు, మన భావాల్ని ఇంకొక మనిషికి సూటిగా వాళ్ళ మనసుకు అందేలా చేర్చడానికి కూడా. అదండి సంగతి. అందరికీ ఇంకొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేస్తూ ఒక మంచి పాట మీకోసం ప్లే చేస్తున్నాను, వింటూ వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
3: ఎస్బీఐ, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 11:00 అయిపోయి 18 మినిట్స్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం సినిమా కబులు ప్రోగ్రామ్ లో. మరి ఈ ప్రోగ్రామ్ కి అయితే మీ అందరికీ కూడా స్వాగతం. మరి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ ఆగస్ట్ 29 మన టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున గారి బర్త్డే, మన నాగ్ బర్త్డే అనమాట. మరి ఫ్యాన్స్ కాదు లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాగ్ అని పిలుచుకునేంత ఇష్టం మనకి నాగార్జున అంటే. సో అసలండి, కొంతమంది హీరోలు వస్తారు వెళ్తారు కానీ కొంతమంది కాలంతో పాటు మారుతూ ఉంటారు. బట్ నాగ్ మాత్రం కాలంతో పాటు తనని తాను మలుచుకుంటూ ఉన్నారు, ఇంకా కొత్తగా మారుతూ ఉన్నారు అన్నమాట. సో అలాంటి వాళ్ళలో మన టాలీవుడ్ మన్మధుడు ఎప్పుడు ఫస్టే. సో ఫస్ట్ అయితే మీకోసం ఒక మంచి పాట ఇస్తాను, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మరి రొమాంటిక్ హీరోగా అమ్మాయిల మనసులు దోచుకున్న, శివ లాంటి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన, అన్నమయ్య లాంటి పాత్రలతో భక్తిరసం పండించిన ఆయన స్టైల్ మాత్రం ఎప్పుడూ స్పెషలే. హీఈస్ నన్ అదర్ దాన్ మన కింగ్ నాగార్జున. అంతే కదండి, సినిమా బిజినెస్ టెలివిజన్ రంగం ఇలా ఏదైనా అవ్వచ్చు, మన నాగ్ అడుగు పెట్టారు అంటే తన మార్క్ చూపించాల్సిందే. అండ్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటారు కదా, దానికి మన కింగ్ నాగార్జున ఒక మంచి ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇలాగే తన ఛామ్తో హుషారుతో చేసి చూసే ప్రతి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనం కోరుకుందాం. నెక్స్ట్ అయితే మీ అందరికోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ సోగ్గాడు చిన్ననాయన సినిమా నుంచి ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: బంగారు రాజు మూవీ నుంచి టైటిల్ సాంగ్ అయితే వినేశారు. 11:32 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ ఏంటంటే కింగ్ వందవ సినిమా స్పెషల్ అప్డేట్స్ అండ్ టైటిల్ గ్లిమ్స్. అయినా ఏదో ఒకటి ఈరోజు నైట్ 12 లోపు అయితే రావచ్చు అదనమాట. సో మై డియర్ నాగ్ ఫ్యాన్స్ రెడీ అయిపోండి. అండ్ మరి ఇద్దరు పెద్ద డైరెక్టర్స్ కలిసి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందా, అదిరిపోతుంది అంటారా? సో విషయం ఏంటంటే తమిళ్ డైరెక్టర్స్ శంకర్ గారు అండ్ ఇంకా మురుగదాస్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుందని చెప్పేసి కోలీవుడ్లో టాక్ అయితే నడుస్తుంది. అది కనుక నిజమైందనుకోండి ప్రస్తుతం ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏమైనా మారుతుందేమో చూడాలి. అంటే ప్రస్తుతం కొంచెం ఫ్లాప్స్ మీద అలా ఉన్నారు కాబట్టి అదేమన్నా మారుతుందేమో చూడాలి. సో మరి ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆ హిట్ రావాలని మనం కూడా విష్ చేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం సాహో సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. బట్ బిఫోర్ టు దాట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
5: వివిధ భారతి FM 101.3.

చెన్నై లవ్ స్టోరీ సినిమా నుంచి సాహితి చాగంటి అండ్ ధనుంజయ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 11:41 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ ఆర్జే శృతి. ఇలా అన్నానో లేదో అలా రిలీజ్ అయిపోయింది మన కింగ్ 100th మూవీ టైటిల్ గేమ్స్ అనమాట. అసలు అదిరిపోయిందంటే, స్పెషల్లీ మన నాగార్జున చెప్పిన డైలాగ్స్, అసలు ఆ బీజిఎం, ఓ మై గుడ్నెస్, చాలా చాలా నచ్చాయి నాకు. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో ఇంతకీ డైలాగ్స్ విషయానికి వచ్చేస్తే, మనుషులు రెండు రకాలు, ఒకటి డబ్బులున్నవాళ్ళు, రెండు డబ్బులు లేని వాళ్ళు. సో డబ్బులున్నప్పుడు నా దగ్గర నన్ను, ఐ మీన్ డబ్బులు లేనప్పుడు నా దగ్గర లూజర్ అన్నారు నన్ను. మరి డబ్బులున్నప్పుడు దే కాల్ మీ ద కింగ్. వావ్, అసలు ఏమన్నా ఉన్నాయా? అండ్ బీజిఎం అయితే చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది యాక్షన్ ప్యాక్డ్ పవర్ ప్యాక్డ్ మూవీలా అనిపిస్తూనే సెంటిమెంట్ కూడా ఉన్నట్టు అనిపిస్తోంది నాకు. ఆర్ఏ కార్తీక్ డైరెక్షన్లో రాబోతున్న కింగ్ 100th మూవీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. చక్కా చెక్ చూసేసేయండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఈ మూవీని డిసెంబర్ 24 రిలీజ్ చేయనట్లు ఆల్రెడీ చెప్పేశారనమాట. అది మ్యాటర్. సో డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అక్కినేని ఫ్యామిలీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తారు. అదండి సంగతి కింగ్ 100th మూవీ గురించి. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మరి ఇదే నాగార్జున అండ్ డిఎస్పి కాంబినేషన్లో వచ్చిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను కింగ్ సినిమా నుంచి. రెడీ? నేను రెడీ. ఎస్, ఫ్యాన్స్ రెడీ, మన కింగ్ రెడీ, డిఎస్పి రెడీ, అన్ని రెడీ. ఏమంటారు? సో వెయిట్ చేద్దాం. అప్పటి వరకు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.
5: మీరు జాయిన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:48 క్రాస్ అయిపోయి 49 కూడా అయిపోయింది. సో మరి ఒక పక్కన కీర్తి సురేష్ అప్డేట్ పోస్ట్లు, ఇంకో పక్కన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రెండో సింగిల్ ఒక ఫోక్ బీట్ అంటున్న మాటలు. ఇవన్నీ ఎప్పటిదాకా? నిన్నటి వరకు. బట్ ఇప్పుడు ఆ టైం వచ్చేసింది. పారడైజ్ సినిమా నుంచి, ది పారడైజ్ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అయిపోయింది అనమాట, ఏషియా నాగుల. సో బ్యూటిఫుల్ గా ఉంది, చాలా చాలా చాలా బాగుంది సాంగ్. సో మరి ఎవరైనా వినలేదు అంటే వినేసేయండి, అసలు ఏంటి మ్యాటర్ అనేది తెలిసిపోతుంది. అయితే ఈ సాంగ్ కి ఒరిజినల్ సింగర్ జంగిరెడ్డి గారు అనమాట. సో ఆయనతో పాటు రామ్ మిరియాల కూడా కాంబినేషన్ లో పాడారు ఈ పాటని. అసలు సూపర్ ఎనర్జెటిక్ గా ఉందన్నమాట. తెలంగాణ ఫోక్ సాంగ్ ఏషనాగుల కట్ట మీద అనే సాంగ్. సో అది మ్యాటర్ అండ్ పారడైజ్ ఆల్బంలో ఇంకో హిట్ పాట యాడ్ అయిందని చెప్పేసేయచ్చు దీంతో మనం. ఓకే, సో మరి ఆ సాంగ్ అయితే వినండి. అండ్ రైట్ నౌ ఈ రోజు మనకి హీరో విశాల్ బర్త్డే కూడా ఉందన్నమాట స్పెషల్స్లో. మరి నెక్స్ట్ మీ అందరికోసం సల్యూట్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు సల్యూట్ సినిమా నుంచి. మరి ఈ రోజు మన నాగార్జున, విశాల్ వీళ్ళ బర్త్డేస్ మాత్రమే కాదు, బ్యూటిఫుల్ హీరోయిన్స్ ప్రత్యూష అండ్ హరిప్రియ బర్త్డేస్ కూడా. అండ్ ఆల్సో ఈరోజు నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి కూడా. మరి చిన్న వయసులోనే తన తండ్రి ఎన్టీఆర్ గారు సినిమాల్లో కనిపించారు, తర్వాత నటుడిగా సీతయ్య, లాహిర్ లాహిర్లో, సీతారామరాజు, శ్రావణ మాసం లాంటి సినిమాల్లో యాక్ట్ చేశారు. మరి అదే సంగతి, మరి నందమూరి అనే పేరు వినగానే గుర్తొచ్చే ఒక గొప్ప సినీ వారసత్వం వాళ్ళది. మరి ఆ వారసత్వంలో తనదైన ప్రయాణం సాగించిన వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సో మరి నందమూరి కుటుంబానికి పెద్ద దిక్కులా నిలిచిన ఆయన జ్ఞాపకం అభిమానుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతుంది. మరి నెక్స్ట్ మీ అందరి కోసం లాహిరి లాహిరి లాహిరిలో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిద్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో పర్యటిస్తున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన ప్రారంభించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎడ్డాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేస్తున్నారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్టంలోని వివిధ జిల్లాల నుంచి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయానికి వచ్చే పోలీసు అధికారులు సిబ్బందికి సురక్షిత సౌకర్యవంతమైన వసతి కల్పించేందుకు వీలుగా ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో వసతి భవనాల నిర్మాణానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిన్న శంకుస్థాపన చేశారు. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం సాధించి 2047 నాటికి 100 ఏళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుకు సాగుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పుత్తూరులో సెప్టెంబర్ 14 నుంచి 23 వరకు నవాహినిక దీక్ష పేరుతో భారత విశ్వగురు సంకల్పసిద్ది మహాయాగం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అమెరికా వెనిజులా మధ్య అతిపెద్ద చమురు ఒప్పందం కుదిరింది. వెనిజులాలోని 65 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలపై నియంత్రణకు ఒప్పందం జరిగినట్లు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన ఒప్పందమని పేర్కొన్నారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:03 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం మీకు తెలిసే ప్రోగ్రాంలోకి వచ్చేసాం. నిన్నే కదా మనం రాఖీ సెలబ్రేషన్స్ని పూర్తి చేసుకున్నాం. అసలండి, మనకి అన్న, అక్క, చెల్లి ఇలా వీళ్ళు ఉండడం, లైఫ్లో వచ్చే ప్రతి మూమెంట్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం ఎంత అందమైన విషయం కదా. యాక్చువల్గా నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుసు, అది కూడా ఇవాల్టి డే స్పెషల్కి సంబంధించి అనమాట. సో చెప్తాను అదేంటనేది. బట్ రైట్ నో మీ అందరికోసం రంగస్థలం సినిమా నుంచి చంద్రబోస్ గారి లిరిక్లో డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో డిఎస్పి పాడిన పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మరి నెక్స్ట్, ఇందాక ఒక డే స్పెషల్కి సంబంధించి ఒక విషయం చెప్తాను, ఇంట్రెస్టింగ్ విషయం అన్నాను కదా. ఏంటంటే మ్యాటర్, ఒకే రోజు పుట్టి ఒకే వయసులో పెరిగి 100 ఏళ్ల పుట్టినరోజు పండుగని కలిసి సెలబ్రేట్ చేసుకోవడం అంటే నిజంగా అద్భుతమే కదా. సో 1986లో ఇదే ఆగస్ట్ 29న ఇలాంటి ఒక అద్భుతం జరిగిందనమాట. మే అండ్ మెర్జోరీ వీళ్ళిద్దరూ ట్విన్స్, బ్రిటన్లోనే ఓల్డెస్ట్ ట్విన్స్ అనమాట అప్పట్లో. అయితే వాళ్ళ 100th బర్త్డేని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు 1986 ఆగస్ట్ 29న. అప్పట్లో అదొక సెన్సేషనల్ న్యూస్ ఆన్ రికార్డ్స్, అండ్ ఇదే మొదటిసారి కూడా. ఇలా 7 కోట్ల మందిలో ఒక్క ట్విన్స్ సెట్కి మాత్రమే ఇలాంటి ఒక రేర్ ఛాన్స్ దొరుకుతుందటండి. నిజంగా వాళ్ళు కలిసి పెరుగుతారు, కలిసి పుడతారు, కలిసి పెరుగుతారు, అన్నీ కూడా పుట్టినరోజు పండుగలు అన్నీ కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో 100 రోజుల పండుగను కూడా ఇద్దరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ అఫ్కోర్స్ వీళ్ళ తర్వాత చాలామందికి ఆ ఛాన్స్ వచ్చింది, బట్ మే అండ్ మెజ్యూరీ అనే వాళ్ళ ఛాన్స్ ఫస్ట్ అనమాట వాళ్ళకి జరిగింది. అండ్ అది చరిత్ర కూడా, అది సంగతి. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం, బోలెడన్ విషయాలు ఉన్నాయి మీకు తెలుసాలో. బట్ రైట్ నో మీ అందరి కోసం రావోయ్ చందమామ సినిమా నుంచి ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట ప్లే చేస్తున్నాను. వేటూరు గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.

0: ఇంట్లోనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
6: Yes, exactly. And మన టైమ్ వచ్చేసి 12:21 PM క్రాస్ అయిపోయి 48 seconds అయిపోయింది. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో అప్పుడప్పుడు అండి మనం సరదాగా అనుకునే మాటలే నిజమైపోతే ఇదేదో హాలీవుడ్ సినిమా స్టోరీ లైన్ అనుకుంటున్నారా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లోనే లేదంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్లోనో ఎవరైనా కాస్త ఆలోచించకుండా మాట్లాడుతున్నా, లేకపోతే తెలివి తక్కువగా వాదిస్తున్నా, వెంటనే రియాక్ట్ అయిపోతాం కదా మనం. బ్రెయిన్ లేదా నీకు, బుద్ధి లేదా, కొంచెమైనా ఆలోచించవా, అబుర్రన్ వాడు, ఇలాంటివి అంటూ ఉంటాం కదా. అయితే లేదా కనీసం ఎవరైనా అంటుంటే మనం వింటున్నాం కూడా. అయితే నిజంగానే అది నిజమైతే, నిజంగానే బ్రెయిన్ అనేది లేకపోతే ఏం జరగచ్చు? ఆలోచిస్తుండండి, బ్రేక్ తర్వాత చెప్తా. బట్ రైట్ నౌ మీ అందరి కోసం సమరసింహారెడ్డి సినిమా నుంచి ఎస్పి బాలుగారు అండ్ చిత్ర పాడిన పాట ప్లే చేస్తున్నాను. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు ఢమరుకం సినిమా నుంచి హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన పాట. మరి 12:30 అయిపోయింది, తెలుగులో వార్తలు.
1: వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626 పెరిగింది, 2000 మంది పైగా గాలంతయ్యారు.

ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో.

0: చేశారు. వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై, అలాగే వికసిత్ భారత్, యాంగీ ఉజ్బెకిస్తాన్ అనే ఉమ్మడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంపై ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవకత్ మిర్జియోయెవ్తో చర్చలు జరపడానికి తాను ఎదురుచూస్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. రెండు దేశాలను కలిపి ఉంచే సన్నిహిత సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు నివాళులుగా నిలుస్తున్న టాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని శాస్త్రి మెమోరియల్, మహాత్మాగాంధీ సెంటర్ను కూడా తాను సందర్శిస్తానని మోడీ చెప్పారు. కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సదీర్ జపరో ఆహ్వానం మేరకు 26వ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు తాను బిష్కెక్కు వెళ్తున్నానని ప్రధానమంత్రి తెలిపారు. తన కిర్గిజ్ రిపబ్లిక్ పర్యటన సందర్భంగా తాను అధ్యక్షుడు జపరో, ఇతర ఎస్సీఓ నాయకులను కూడా కలుస్తానని, అలాగే 6వ ప్రపంచ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతానని ప్రధానమంత్రి తెలిపారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్ని రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై చర్చ జరుగుతోందని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య వ్యాపారం అనేక రేట్లు పెరిగిందని, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య అనుసంధానాన్ని మరింత మెరుగుపరచడానికి, అడ్డంకులను తగ్గించడానికి ఇరు దేశాలు చర్చిస్తాయని ఆమె తెలిపారు.
1: Despite connectivity bottlenecks, India or Uzbekistan natural markets hain. Hum zyada niryat kar sakte hain. Hum equipment, machinery, textile machinery, chemical, dyes, surgical equipments, isko hum export kar sakte hain. Hum unse zyada import bhi kar sakte hain. Because ye resource rich nation hai. Stumbling block jo hai, wo hai connectivity. To isko leke dono leaders baat karenge, dekhenge ki kya kiya ja sakta hai.
0: నేపాల్ టిబెట్లలో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య ఉదయం నాటికి 626 పెరిగింది. 2000 మంది పైగా ఇప్పటికీ గల్లంతయ్యారు. నేపాల్లోని ప్రభావిత జిల్లాలంతటా గాలింపు, సహకార చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారిని గుర్తించడానికి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడానికి పోలీసులు, స్థానికులు, ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన వారిని అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అదనంగా వరద శిథిలాలు, కొండ చర్యల కారణంగా మూసుకుపోయిన రహదారులపై అడ్డంకులను తొలగించి తిరిగి రాకపోకలు సాగించేందుకు సహాయ చర్యలను సులభతరం చేయడానికి గాలింపు, సహాయ చర్యలు అధికారులు కృషి చేస్తున్నారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన భారత జాతీయుల కోసం సహాయక పునరావాస ఆచూకీ కనుగొనే సమాచారం లేదా సహాయం కోరుకునే పౌరులు మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కంట్రోల్ రూమ్ను టెలిఫోన్ +9111230887188+9111230887189+9111230121113వాట్సాప్ నంబర్ +9199682919188 లేదా ఈమెయిల్ situationroom@mea.gov.in ద్వారా సంప్రదించవచ్చు. కాఠ్మండ్లోని భారత రాయబార కార్యాలయం +9779851316807+9779709107500 +9779810326117 బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం +86185142849005 ద్వారా నిర్వహణలో ఉన్న ప్రత్యేక అత్యవసర సంప్రదింపు లైన్ ద్వారా కూడా మంత్రిత్వ శాఖ నిరంతర సమన్వయం కొనసాగిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులర్పించారు. భారత హాకీలో మేజర్ ధ్యాన్చంద్ ప్రతిభ తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో మోదీ అన్నారు. క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అంకితభావం, అభిరుచి, పట్టుదల దేశానికి గర్వకారణమని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @airnews_hvdను ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు పుష్పాంజలి ఘటించారు. మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటారని డాక్టర్ మాండవియా మీడియాతో మాట్లాడుతూ అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 1 అవర్ ఆన్ ది ఫీల్డ్ ప్లేయింగ్ ఫీల్డ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రతివారం కనీసం 1 గంట ఆట మైదానంలో గడిపి తమను తాము ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలని డాక్టర్ మాండవియా పిలుపునిచ్చారు.
2: मेजर ध्यानचंद जी की जन्म जयंती को हम नेशनल स्पोर्ट्स डे के रूप में मनाते हैं। आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है। मुझे खुशी है मोदी जी के नेतृत्व में देश

0: चल रहा है, देश आगे बढ़ रहा है, नया भारत का निर्माण हो रहा है।
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి దూరదర్శన్ నెట్వర్క్ అంతటా ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఈ కార్యక్రమ తెలుగు అనువాదాన్ని వినవచ్చు. భారత సైనిక అవసరాల కోసం జావెలిన్ ట్యాంక్ విధ్వంసక క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు భారత్ అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. భుజంపై మోసుకుని పోగలిగే ఈ ఆయుధానికి భారత్ అధికారికంగా కొనుగోలుగా మారింది. అదే సమయంలో మన దేశంలో దీన్ని అంతిమంగా ఉమ్మడిగా ఉత్పత్తి చేయడం కోసం ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. జావెలిన్ కొనుగోలు కోసం భారత సైన్యం ఒక ఆసక్తి తెలుపుతూ అంగీకార పత్రంపై సంతకం చేసిందని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులేట్లు నిన్న ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ పరిణామాన్ని అమెరికా స్వాగతిస్తోందని కూడా రాయబారి కార్యాలయం పేర్కొంది. భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం భారత సైన్యానికి అమెరికా అందిస్తున్న అపారమైన మద్దతుకు నిదర్శనమని, అలాగే ఇరు దేశాల రక్షణ పరిశ్రమలు కలిసి పనిచేయడానికి కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అన్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఐఐపి ప్రకారం దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఈ ఏడాది జూలైలో వార్షిక ప్రాతిపదికన 6.7% పెరిగింది. సవరించిన జూన్ స్థాయి నుండి వృద్ధి వేగం తగ్గినప్పటికీ పారిశ్రామిక కార్యకలాపాలు ఆరోగ్యమైన వేగంతో ఉన్నాయని జూలై గణాంకాలు సూచిస్తున్నాయి. నిన్న విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం సూచీలో అత్యధిక వెయిటేజీ ఉన్న తయారీ రంగం 7.3% వృద్ధి చెందగా, విద్యుత్ గ్యాస్ సరఫరా రంగం జూలైలో 8.7% వృద్ధిని నమోదు చేసింది. ఈరోజు వాయువు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉన్నందున ఒడిశా వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు కొనసాగనున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆదివారం వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున ఐఎండీ పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ కారణంగా రాబోయే 5 రోజుల పాటు ఒడిశా అంతటా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, సముద్రం అల్లకల్లోలంగా ఉండే పరిస్థితులు నెలకొన్నందున మత్స్యకారులను హెచ్చరించారు. ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల ప్రపంచ కప్ బెల్జియం నెదర్లాండ్స్ 2026లో చారిత్రాత్మక 5వ స్థానాన్ని సాధించినందుకు గాను భారత మహిళల హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం నాడు ఆమ్స్ టెల్విన్లో జరిగిన 5వ 6వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ప్రపంచ నంబర్ 5వ స్థానంలో ఉన్న జర్మనీపై 3-1 తేడాతో విజయం సాధించి సలీమా టిటేన్ సారథ్యంలోని భారత మహిళల హాకీ జట్టు ఈ ఘనతను సాధించింది. 1974లో జరిగిన తొలి ఎడిషన్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత ఈ టోర్నమెంట్లో భారత్కు ఇదే అత్యుత్తమ ఫలితము. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ రిపబ్లిక్లకు ఈ ఉదయం బయలుదేరి వెళ్లారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 626కు పెరిగింది. 2000 మందికి పైగా గల్లంతయ్యారు. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలు పంచుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ ప్రసంగం రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:40 క్రాస్ అయిపోయి 28 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో

0: లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ప్రకటన విన్నారు.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
0: ఎస్, సందడే సందడి ఈ ప్రోగ్రామ్కి అయితే చాలా టైం ఉంది. ప్రస్తుతానికైతే మనం మీకు తెలిసా ప్రోగ్రామ్లో ఉన్నాం. సో ఈరోజు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఇందాక బ్రెయిన్ అనేది అసలు లేకపోతే ఏం జరగచ్చు. యాక్చువల్గా వైఫై సిగ్నల్ వీక్ అవ్వడం చూసాం, కేబుల్ సిగ్నల్ వీక్ అవ్వడం కూడా చూసాం, కానీ బ్రెయిన్ సిగ్నల్ వీక్ అవ్వడం ఎక్కడైనా చూసారా? యాక్చువల్గా ఏం జరిగిందంటే 2007లో అండి, ఫ్రాన్స్లో ఒక హాస్పిటల్లో ఒక మెడికల్ రిపోర్ట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారట. ఏంటంటే, ఒక 44 ఏళ్ల వ్యక్తి ఏవో కొన్ని టెస్టుల కోసం అని చెప్పేసి హాస్పిటల్కి వచ్చారు. ఏదో కారణం కోసం ఆయనకి బ్రెయిన్ స్కాన్ తీశారు. అండ్ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? అతనికి 90% బ్రెయిన్ అనేది లేదుట. అసలు అంటే స్కాన్లో మనకి సాధారణంగా అందరికీ ఉన్నట్టు ఆయనకి బ్రెయిన్ సైజ్ అనేది లేదు. ఆల్మోస్ట్ 90% తగ్గిపోయి చాలా చిన్నగా ఉందిట. సో అదనమాట, అసలు మరి ఆ 90% బ్రెయిన్ లేకపోతే అసలు ఎలా ఉంటున్నారు ఆయన అనేది కదా మీ డౌట్. యాక్చువల్గా ఏంటంటే, సోషల్ మీడియాలో ఇది చూపిస్తున్నారు, ఆయనకి 90% బ్రెయిన్ అనేది లేదు అని చెప్పేసి. కానీ విషయం ఏంటంటే, 90% బ్రెయిన్ అనేది లేనట్టు కాదు, అది ఒక రేర్ న్యూరలాజికల్ కండిషన్ వల్ల కొన్ని రకాల ద్రవాలు అనేవి ఏవో కూడా ఆయన బ్రెయిన్లోకి నిండిపోయి ఆయన బ్రెయిన్ కంప్రెస్ అయిపోయింది, అంటే కుంచుకుపోయింది అనమాట. అది అసలు సంగతి. కానీ ఆయన కంప్లీట్ హెల్తీగా ఉన్నారు, పెళ్ళైంది, పిల్లలున్నారు, అంతా హ్యాపీ లైఫ్ గడుపుతున్నారు అనమాట. జనరల్గా అండి ఇలాంటివి జరగవు, కానీ ఇది ఒక మెడికల్ మిరాకిల్ అంటూ ఉంటారు చూసారా, అలాంటిది అలాంటిది జరిగింది. సో అదే మరి, అది బుజ్జి బ్రెయిన్ కథ అనమాట. అంతేగాని మన ఇంట్లో తిట్టినట్టుగా బ్రెయిన్ లేదా బుద్ధి లేదా అన్నట్టుగా బ్రెయిన్ లేకపోవడం అనేది అయితే జరగదు, అది వాడడం వాడకపోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. అది ఓకే. సో రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, ఆ తర్వాత మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ కలుసుకోవాలని సినిమా నుంచి ప్లే చేస్తాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
4: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
5: ఏమైందమ్మా అలా ఉంటే?
4: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
5: ఆ కావాలి.
4: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
5: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్.

0: గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
1: SBI, the bank to every Indian.

టిఎస్పి అండ్ కల్పన పాడిన పాట, కులశేఖర్ గారి లిరిక్స్. బ్యూటిఫుల్ సాంగ్. కలుసుకోవాలని సినిమా నుంచి విన్న తర్వాత 12:51 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా సినిమాల్లో ఈ డైలాగ్ వినే ఉంటారు కదా. కానీ మీకు విషయం తెలుసా, అచ్చం ఇదే లైఫ్ స్టైల్, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు బ్రతికే జీవి ఒకటి ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా, ఈ యానిమల్, ఇది జీవైతే ఏదైతే ఉందో అది ఒక దేశానికే ఐకానిక్ జంతువుగా పనిచేస్తుందన్నమాట. అది ఎలా పాసిబుల్ అసలు అంటారా, వెయిట్ చేయండి చెప్తా ఈ సాంగ్ తర్వాత. రైట్ నో మీ అందరి కోసం పందెం కోడి సినిమా నుంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఇటు చేస్తూ స్టే ట్యూన్డ్.

0: ఎస్, పందెంగొడ సినిమా నుంచి రఘు కుంచే అండ్ నాగ సాహితి అండ్ నాగ స్వర్ణ పడిన సాంగ్ అయితే వినేశారు. సో మరి మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకి కంగారు జంతువును చూడగానే టకీమ్ అని ఆస్ట్రేలియా దేశం గుర్తొచ్చేస్తుంది కదా. కానీ ఇదే ఆస్ట్రేలియాకి ఇంకొక ఫేమస్ ఐకానిక్ యానిమల్ ఏంటో తెలుసా? కోయిలా అనమాట. సో అంత ఫేమస్ ఎందుకంటే అది అక్కడ లైఫ్ స్టైల్, అది కనపడే తీరు, దీని వలన ఆ ఈ జంతువు కూడా, కంగారుతో పాటు ఈ జంతువు కూడా చాలా ఫేమస్ ఆస్ట్రేలియాలో. అండ్ అక్కడ మాత్రమే కాదండి, ప్రపంచంలోనే ఇది ఫేమస్ అనమాట. ఏం చేస్తుంది తెలుసా ఈ కోయిలా అనేది? దాని రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు విశ్రాంతిలోనే ఉంటుంది. మధ్య మధ్యలో తిండి కోసం చిన్న చిన్న విరామాలు ఇస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది. సో ఇది ఇలా ఇలా ఇలా దాని రోజును గడుపుతూ ఉంటుంది. అండ్ మరి అంతలాగా ఏం తినేస్తుంది అనుకునేరు, జస్ట్ యూకలిప్టస్ ఆకుల్ని తింటుంది ఇది. అండ్ అవి తింటాం మాత్రమే దాని ఫుడ్, అండ్ అది తింటాం మాత్రమే దాని పని అనమాట. సో ఇంకా ఏం చేస్తుంది, అసలు ఏంటి దీని సంగతి అంటారా? అది ఈ కోయిలా అనేది చెప్పాను కదా, 18 నుంచి 22 గంటల వరకు నిద్రపోతుంది. అండ్ మరి ఈ కోయిలాకి ఏదైతే మెయిన్ ఫుడ్డో యూకలిప్టస్ ఆకులు అనేవి, మరి వేరే యానిమల్స్ కూడా తింటాయా అంటే అస్సలు తినవు. ఎందుకంటే అవి డైజెస్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట. అండ్ అప్పుడప్పుడు అది కొంచెం పాయిజనస్ అయ్యే ఇది కూడా ఉంటుంది, యూకలిప్టస్ ఆకులు అనేవి. సో అందుకని. అండ్ దీనిలో ఉన్న ఒక రేరెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఈ కోయిలా దగ్గర ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, అండ్ అవి కూడా మనుషుల ఫింగర్ ప్రింట్స్ లాగా కనిపిస్తాయి అనమాట. అండ్ ఇవి ఎక్కువ టైం చెట్లపైనే ఉంటాయి. అండ్ ఈ కోయిలాకి ఇంకొక రేర్ క్వాలిటీ ఏంటంటే, ఇది ఎక్కువగా నీళ్లు తాగదు. ఎందుకంటే ఆకుల నుంచే దానికి కావాల్సిన నీళ్ళు వచ్చేస్తుంటాయి, అండ్ అవసరమైనప్పుడు మాత్రమే ఇది నీళ్ళు తాగుతుందట. అది మ్యాటర్. సో నాకేమనిపించింది అంటే, దీని గురించి తెలిసినప్పుడు అసలు ఏమీ చేయకుండా కూడా ఒక దేశానికే ఫేమస్ అయిపోయింది. అంత రేరెస్ట్ రేర్ యానిమల్ అనమాట మన ఈ జంతు ప్రపంచంలోనే. సో ఆస్ట్రేలియా దేశం మొత్తానికి కంగారు ఎంత ఫేమసో, ఈ కోయిలా కూడా అంత ఫేమస్. అదండి సంగతి. సో మరి మరి నెక్స్ట్ అయితే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్గా 12:58 అయిపోయింది, కాబట్టి ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా 1:02కి మళ్ళీ ధీరాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ ఆర్జే శృతి.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
4: స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడతాను. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్ఫూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను పేర్కొన్నారు. నిబద్దత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో పర్యటిస్తున్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును మండలంలోని గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో

ఆయన ఈరోజు ప్రారంభించారు. అమరావతి ఛాంపియన్షిప్ ముగింపు వేడుకలు ఈరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీన నిర్వహించే నీట్ పీజీ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. నీట్ పరీక్షల నిర్వహణపై ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈరోజు సమన్వయ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఈరోజు తెలుగు భాష దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ పరిపాలనా అధికారి రాధిక ముఖ్యాతిథిగా పాల్గొని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రజా వినతుల కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో 1 మంత్ 1 విలేజ్ 4 విజిట్స్ అనే కార్యక్రమం ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజుతో కలిసి జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రైతులకు నాణ్యమైన జీవ ఎరువుల్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు నేల ఆరోగ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖ జిల్లా ఎండాడలో సుమారు 3.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న బయో ఫెర్టిలైజర్ ప్రొడక్షన్ ల్యాబ్కు శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. కాన్పూర్ సెంట్రల్ మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ సెప్టెంబర్ 2 నుంచి 2 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్ మధురై మధ్య నడుస్తాయి. రాష్టంలో డంపింగ్ యార్డుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. డంపింగ్ యార్డు రహిత మున్సిపాలిటీల రూపకల్పనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 40 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటర్ అయిపోయాం ధీరా ప్రోగ్రామ్ లోకి. సో మరి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం కదండి. సో మరి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకుని మనం ఈ రోజును జరుపుకుంటాం కదా. ఇది అందరికీ తెలిసిందే. అయితే మరి భాష అంటే కేవలం అక్షరాలు అనుకుంటాం కదా మనం, కానీ నిజానికి భాష అంటే ఎన్నో అనుభవాల్ని మోసుకొచ్చే భావోద్వేగాలు అని అంటారు. మరి అలాంటి అక్షరాలకి పదాలు ఇచ్చేవారు రచయితలు అన్నమాట. మరి అలాంటి పదాలకి ఒక స్త్రీ మనసుని కూడా జోడించేవారు ఎవరు? ఇంకెవరు? మన మహిళా రచయితలు. సో ఈరోజు ఏం చేద్దామంటే మన ధీరా షోలో పాతకాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్యం పైన తన కలంతో ఎన్నో రచనలు చేసిన కొందరు మహిళా రచయితల ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక మంచి పాట అయితే ప్లే చేస్తున్నాను గీతాంజలి సినిమా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

కాలం మారింది, కలం మారింది, ఆలోచన మారింది, ధైర్యం వచ్చింది. కానీ వీటన్నిటికీ మార్గదర్శకంగా ఉన్నది ఎంతో మంది. సో కానీ వాళ్లల్లో మనం ఈరోజు ముఖ్యంగా మాట్లాడుకుంటుంది ఎవరి గురించో తెలుసా? రచయిత్రులు, కవయిత్రుల గురించి అనమాట. నిజానికండి మన తెలుగు సాహిత్యంలో మహిళా కవయిత్రుల గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చే పేరు మొల్ల. అప్పట్లో సంస్కృత పాండిత్యం అనేది అందరికీ అందుబాటులో లేదనమాట. కాబట్టి ఆవిడ ఏం చేశారు, రామాయణాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగులో అందించారు. మరి ఆవిడ రచన మొల్ల రామాయణంకి తెలుగు సాహిత్యంలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి మొల్ల మనకి చెప్పిన గొప్ప విషయం ఏంటో తెలుసా? గొప్ప రచన చేయాలంటే గొప్ప ఆరాటం అవసరం లేదు, మన భావం నిజమైంది, మన భాష సరళమైంది అయితే చాలు, అది ప్రజల హృదయాన్ని తప్పకుండా చేరుతుంది. ఇది నిజమే కదా? సో మరి అంతేకాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఎవరో ఇలాంటి నేపథ్యం అవసరం లేదు, మన ప్రతిభే మనల్ని చరిత్రలో నిలబెడుతుంది అని నిరూపించారు కూడా మొల్ల. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక పాట అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వేటూరి గారి సాహిత్యంలో ఒక మంచి పాట అయితే వినేశారు కదా, మరి ఆ రోజుల్లో అండి మహిళలు చదువుకోవడమే అనేది ఒక పెద్ద సవాల్. మరి అలాంటి సమయంలో, అలాంటి రోజుల్లో మహిళల విద్య అభివృద్ధి గురించి ఆలోచించి రాసి సమాజంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం అంటే నిజంగా అసలు ఎంత ధైర్యం ఉండాలి, ఎంత పట్టుదల ఉండాలి వాళ్ళకి. సో అబలా సచ్చరిత్ర అన్న రత్నమాల అనే రచన చేసిన ఆ ధీర రచయిత్రి ఎవరు? చిన్న విరామం తర్వాత మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

0: స్నేహం సినిమా నుంచి ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఉషా పాడిన పాట విన్నారు. మరి సిరివెన్నెల గారి సాహిత్యం అన్నమాట ఇది. సో మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా తెలుగు కవయిత్రులు రచయితల గురించి మనం మాట్లాడుకున్నాం. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోయింది. ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులో

0: భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల గ్రామంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గన్నెల కూడలి వద్ద ఆరోగ్య రథాలు, టాటా నర్వ్ సంజీవని ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ,
1: అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవిని కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఆయుర్వేద వైద్యం గిరిజనులకు అందించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. 212 మంది ఏఎన్ఎంలున్నారు. పాడేరులో మెడికల్ కాలేజ్ ఉంది. ఇవన్నీ కూడా అనుసంధానం చేసి ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం.
0: విజయవాడ నుంచి నెల్లూరుకు డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ ఈరోజు చేరుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిలా జలాశయాన్ని చైర్మన్ గోపాల్రెడ్డి, నిపుణులు వెంకటేశ్వర్లు, శ్రీకాంతులతో కూడిన ఈ కమిటీ ఈరోజు, రేపు జలాశయాన్ని పరిశీలించనుంది. 2 రోజుల పాటు డ్యాం భద్రత, నాణ్యత, స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఈ కమిటీ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు నివేదిక అందజేయనుంది. ఆ తర్వాత ఈ నెల 31వ తేదీ, సెప్టెంబర్ 1వ తేదీ కండలేరు జలాశయాన్ని కూడా ఈ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. తెలుగు భాష, లిపి భావితరాల్లోనూ సజీవంగా నిలవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పిల్లలకు తెలుగు సహా భారతీయ భాషలను చదవడం, రాయడం నేర్పించే కూల్ఫాబెట్స్ యాప్ను ఆయన ఎక్స్ వేదికగా అభినందించారు. డిజిటల్ యుగంలోనూ చిన్నారులకు తెలుగు అక్షరాలు చదవడం, రాయడం అలవాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చిన్ననాటి నుంచే అక్షరంపై ఆసక్తి, భాషపై అభిమానం పెంచాలన్నారు. కృత్రిమ మేధ సాంకేతికతతో పిల్లల చేతిరాతను పరిశీలించి అవసరమైన మార్గదర్శకత్వం అందించేలా యాప్ను రూపొందించడం అభినందనీయమన్నారు. సాంకేతికత భాషను దూరం చేయకుండా మరింత చేరువ చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్దికి దోహదపడుతున్నాయి. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో ఒకటి ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లికి చెందిన జీవన ఈ పథకం ద్వారా రాయితీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెల 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నట్లు లబ్దిదారు జీవన తెలియజేస్తూ,
2: నా పేరు జీవన, మాది అబ్బా బట్లపల్లి అష్టీ కాలనీ కాళహస్తి మండలం. నాకు ఉన్నతి లోను పిఎం అజయ్ పథకం కింద 335,000 రూపాయలు రావడం జరిగింది. దానితో ఆటో తీసుకుంటున్నాము. కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆ ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆ జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ శాఖను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పారు. ర్యాలీ సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం, ఆర్మీ రిక్రూటింగ్ ఆఫీస్, వివిధ శాఖల మధ్య సమన్వయం

0: కోసం ఇద్దరు నోడల్ అధికారులను నియమించినట్లు వివరించారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాదు క్రమశిక్షణ, పట్టుదల, జట్టు స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే సాధనాలు. దేశంలో క్రీడల ప్రాధాన్యాన్ని చాటి చెప్పేందుకు ప్రతి సంవత్సరం ఆగస్టు 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయుడైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. హాకీలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ధ్యాన్చంద్ భారత్కు వరుసగా 3 ఒలింపిక్ స్వర్ణ పతకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన క్రీడా స్ఫూర్తి, అంకితభావం నేటితరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా క్రీడా పోటీలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడమే ఈ వేడుకల ప్రధాన ఉద్దేశం. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తుందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో నిర్వహించిన క్రీడల్లో విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలియజేస్తూ
1: ఎందరో క్రీడాకారులకు పథకాలు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన క్రీడా ఎక్సలెన్సీ సెంటర్లు అయికోండి, అలాగే క్రీడా వికాస కేంద్రాలు, స్కూల్స్ ఏవైతే క్రీడాకారులకు సంబంధించిన అన్ని శాఖాపరమైన నడుస్తున్నాయి కాబట్టే ఈ రోజు అక్కడి నుంచి ఎందరో మెరికలైన స్టూడెంట్స్ రావడం, ఒలింపిక్స్ లో అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో కూడా పథకాలు సాధించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే అమరావతికి స్పోర్ట్స్ సిటీను ఏర్పాటు చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ముందుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా 500 ఎకరాల్లో విజయవాడ అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరుగుతుంది.
0: పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు వెల్లడించారు. ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని ఆయన పేర్కొంటూ
2: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖపట్నం జిల్లా ఎండాడలో 3,20,00,000 రూపాయలతో నిర్మించనున్న జీవ ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాలకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద ఈ ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి ద్వారా ప్రసారమవుతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో సంజీవని ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచే తెలుగు భాషపై ఆసక్తి పెంచాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. క్రీడారంగ అభివృద్దికి ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాదరెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో

0: లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే

0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ద బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
6: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
7: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
6: ఓ పాట కనులు తుడిస్తే
7: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
6: ఓ పాట మనసుకి హత్తుకుంటే
7: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
6: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
7: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
6: 101.3.
8: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:33 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. అండ్ మీకు ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. ప్రకటన విన్నారు.
9: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
8: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా సమాజంలో మార్పు తీసుకురావడానికి వాళ్ల రచనల ద్వారా చైతన్యం అందించిన కొంతమంది తెలుగు కవయిత్రులు, రచయిత్రుల గురించి ఇవాళ షోలో మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి అబలా సచ్చరిత్ర రత్నమాల, దీన్ని రాసింది ఎవరో తెలుసా అండి? బండారు అచ్చమామ గారు. మన భారతదేశంలో విశిష్ట మహిళల జీవితాలను పరిచయం చేస్తూ మహిళల్లో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారన్నమాట ఆవిడ. అంతేకాదు ఆవిడ రచనల్లో స్త్రీలను బలహీనులుగా చూడకండి, అవకాశం ఇస్తే ఆమె చరిత్ర సృష్టించగలదు అని బలంగా నమ్మారు, రాశారు. అదే విషయాన్ని తెలియజేశారు కూడా. సో చదువు ఒక మహిళ జీవితాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కూడా మార్చగల శక్తి అని నిరూపించేలాగా ఆవిడ రచనలు ఉండేవిట. మరి అలాగే ఇల్లిందల సరస్వతీదేవి గారు కూడా ఉన్నారు, వారి గురించి కూడా మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు మీ అందరి కోసం గ్యాంగ్ మాస్టర్ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

మను అండ్ చిత్ర పాడిన పాట, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్, మరి వేటూరు గారి రచన. ఈ సాంగ్ గ్యాంగ్ మాస్టర్ సినిమా నుంచి విన్న తర్వాత 141 క్రాసిఫై 8 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. సో మరి మనం ఇల్లిందల సరస్వతి దేవ్ గారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆవిడ రచనల్లో అండి సమాజం, మహిళల జీవితాలు, వారి అంతర్మథనం ఇలా ఎన్నో అంశాలు ముఖ్యంగా ఉంటాయన్నమాట. కథలు, నవలలు, వ్యాసాల ద్వారా సమాజంలో జరిగే ఎన్నో అవాస్తవాలని అందరి ముందుకి

తీసుకొచ్చారట. అండ్ మన చుట్టూ జరిగే జీవితాలనే ఆవిడ కథలుగా రాసేవారట. ఈవిడ రచనలో కూడా ఒక సందేశం ఉంటుంది, అదేంటో తెలుసా? ప్రతి మహిళ జీవితంలో ఒక కథ ఉంటుంది, ఆ కథను వినడం కూడా సామాజిక బాధ్యతే అని గుర్తు చేశారు. అలాగే వాసిరెడ్డి సీతారదేవి గారు కూడా ఆధునిక తెలుగు నవలా సాహిత్యంలో ఒక శక్తివంతమైన రచయిత్రి. మరి గ్రామీణ జీవితం, సమాజంలో ఉండే అసమానతలు, మానవ సంబంధాలు, మహిళల సమస్యలు, ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి. ఆవిడ రచనల ద్వారా ప్రశ్నించే మనసు ఉన్నప్పుడే మార్పు మొదలవుతుంది అనే సందేశం ఇస్తూనే, సాహిత్యం అంటే కేవలం అందమైన మాటల కోసమే కాదు, సమాజంలో నిజాలను కూడా ప్రశ్నించాలి అని గుర్తు చేసిన ధీర అనమాట. సో మరి అది, మరి ఇంకొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్. మీ అందరి కోసం గాయం సినిమా నుంచి పాట అయితే ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in.
4: SBI, the bank to every Indian.
5: మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో మరి రచన అంటే అండి కేవలం ఒక కథను చెప్పడం అని కాకుండా తెలుగు సాహిత్యంలో తనదైన అభిప్రాయాలు విశ్లేషణ కూడా ముఖ్యమే అని చెప్పి వాటిని ఎక్కువగా తను చేసి చూపించిన రచయిత్రి ఎవరు అంటే రంగనాయకమ్మ గారు. ఆవిడ ప్రసిద్ధ రచన ఏంటో తెలుసా? బలిపీఠం. అందరూ ఒకేలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి కూడా ఒక అభిప్రాయం ఉండాలి, దాన్ని ధైర్యంగా చెప్పాలి. నిశ్శబ్దంగా ఉండడం కన్నా కూడా సరైన ప్రశ్న అడగడమే కొన్నిసార్లు మంచి మార్పుకి నాంది అవుతుంది అనే సందేశాన్ని తన రచనల ద్వారా సమాజానికి అందేలా చేశారన్నమాట ఆవిడ. అలాగే వోల్గా గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళల ఆలోచనలు, స్వేచ్ఛ, వ్యక్తిత్వం వీటన్నిటికీ ఒక బలమైన స్వరాన్ని అందించిన రచయిత్రి. ఒక మహిళ తనని తాను అర్థం చేసుకోవాలి, అలాగే తన వ్యక్తిత్వాన్ని వెతుక్కోవాలి అనే అంశాలు ఆవిడ రచనలో ఎక్కువగా ఉంటాయి. సో మరి ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి నెక్స్ట్ మీ అందరి కోసం గోదావరి సినిమా నుంచి పాట ప్లే చేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

గోదావరి సినిమా నుంచి అయితే పాట వినేశారు. మరి ఈ రోజు మనం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రచయితలు కవయిత్రుల రచనలోని అంశాల గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే అండి, మనం మొల్ల నుంచి మొదలు పెడితే ఎంతో మంది రచయితలు కవయిత్రులు వచ్చారు, కాలాలు మారాయి, కళలు మారాయి, కానీ ప్రతి రచయిత్రి తన కాలంలోని మహిళల భావాల్ని అక్షరాల్లో నింపారు. కొందరు భక్తిని రాశారు, కొందరు మహిళల విద్య గురించి రాశారు, ఇంకొకరు స్త్రీ స్వేచ్ఛ గురించి రాశారు, ఇంకొకరు సమాజాన్నే ప్రశ్నించారు. ఇలా ఎన్నో అద్భుతమైన రచనలు చేశారన్నమాట రచయిత్రులు. మరి అదేనండి మన తెలుగు సాహిత్యం అందం అంటే, ఏ విషయాన్నైనా చాలా తేలికగా అందరికీ అర్థమయ్యేలా చెప్పొచ్చు అనమాట. అలా అందరికీ అందేలా అందించారు మన మహిళా రచయిత్రులు కవయిత్రులు, వారి గొప్పతనం అనమాట అది. ఒక విషయం మాత్రం మనం తప్పకుండా తెలుసుకోవాలి, కలం చేతిలో ఉంటే కథ పుడుతుందిట, మరి అదే ధైర్యం మనసులో ఉంటే చరిత్ర పుడుతుంది. సో మరి అలాంటి ఒక ధీరగా ప్రతి మహిళ ఎదగాలి అని కోరుకుంటూ ఇది ఇవాల్టి షో. మరి నెక్స్ట్ మనం 2:30 సందడే సందడిలో కలుద్దాం. అప్పటి వరకు వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3.

రాధాగోపాలం సినిమా నుంచి అయితే పాట విన్నారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2 గంటలు అయిపోతుంది. మరికొద్ది సేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: టు స్పెండ్ ఎట్లీస్ట్ 1 hour ఆన్ ద స్పోర్ట్స్ ఫీల్డ్ టు రిమైన్ ఫిట్ అండ్ హెల్దీ.
1: ఆజ్ నేషనల్ స్పోర్ట్స్ డే కే అవసర్ పర్
2: ద ఒకేజన్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ డే అ 1 hour స్పోర్ట్స్ యాక్టివిటీ హాస్ బీన్ ఆర్గనైజ్డ్ అక్రాస్ ద కంట్రీ టు ప్రమోట్ ద ఫిట్ ఇండియా మూవ్మెంట్. సిన్స్ దిస్ మార్నింగ్ ఐ హావ్ బీన్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ దట్ ల్యాక్స్ ఆఫ్ యంగ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ హావ్ కమ్ అవుట్ టు ప్లే ఫర్ ఎన్ ఆర్ ఇన్ ప్లే గ్రౌండ్స్ అండ్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్. ఐఎమ్ హ్యాపీ టు సీ దాట్ ద కంట్రీ ఇస్ చేంజింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ.
1: मुझे खुशी है मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: मिस्टर मेघवाल सेड ही प्लेज बैडमिंटन एवरी डे. ही सेड स्पोर्ट्स हेल्प पीपल रिमेन हेल्दी एंड फिट एंड ऑल्सो हेल्प इन कीपिंग स्ट्रेस अवे. द गवर्नमेंट हैज बीन मेकिंग सस्टेन्ड इन्वेस्टमेंट्स इन इंडिया स्पोर्टिंग इको सिस्टम विद द रिजल्ट्स इंक्रीजिंगली विजिबल ऑन द ग्लोबल स्टेज. इंडियाज परफॉर्मेंसेज एट मेजर इंटरनेशनल स्पोर्टिंग इवेंट्स रिफ्लेक्ट द कंट्रीज ग्रोइंग स्ट्रेंथ अक्रॉस ओलंपिक पैरालंपिक एंड मल्टी स्पोर्ट डिसिप्लिन्स. इंडिया India's Olympic journey has witnessed a significant transformation in the recent years. The country won 2 medals at Rio 2016, 7 at Tokyo 2020 and 6 medals at Paris 2024. India's performance at the Paralympic Games has also improved remarkably. The medal tally rose from 4 at 20 at Rio 2016 to 19 at Tokyo 2020. At Paris 2024, India recorded its best ever Paralympic performance with 29 medals. Saklan Akhtar for Akashvani News, Delhi.
3: Prime Minister Narendra Modi today paid homage to the Indian hockey legend Major Dhyan Chand on the occasion of National Sports Day. In a social media post, Mr. Modi said, Major Dhyan Chand's brilliance in Indian hockey continues to inspire generations. Union Minister for Finance and Corporate Affairs Nirmala Sitharaman today highlighted India's broad-based growth, reform momentum and expanding opportunities for long-term investment in Chicago. The Finance Minister today addressed a high-level business roundtable with leading investors and business leaders. A key focus of the meeting was manufacture in India, for India and for the world, with opportunities across manufacturing, AI and digital, financial services, infrastructure, food processing, defense and advanced technologies. The India Meteorological Department IMD has issued an orange colour warning for heavy to very heavy rainfall over Odisha till Monday. Heavy rainfall is also likely to hit Bihar, Gangetic West Bengal, Jharkhand, Madhya Pradesh, Chhattisgarh and parts of northeastern states for the next 2 to 3 days. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi embarks on 4-day visit to Uzbekistan and Kyrgyz Republic, says visit will strengthen strategic partnerships and deepen civilizational ties with Central Asia. Death toll in Nepal flash floods rises to 626, over 2,000 people still missing. India steps up humanitarian assistance. US President Donald Trump announces biggest oil deal with Venezuela. Iranian President Masoud Pezeshkian says Tehran is open to negotiations with Washington but remains deeply cautious. National Sports Day being observed today, Prime Minister Modi pays tribute to Major Dhyan Chand and salutes dedication of sportspersons. Orange alert issued for heavy to very heavy rainfall in Odisha for next 2 to 3 days. And with that, we end the midday news.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: నాకు రాదు పో,
2: నీకు వస్తుంది పో. అంతే
1: లల్లా.
2: దాట్స్ గుడ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఏక్ జమానే సే కహానీ హై సునా రహి ఆకాశవాణీ, ఫిర్ ఆయా ఎంటర్టైన్మెంట్ కా రెవల్యూషన్, జబ్ కోనే కోనే పహుంచా దూరదర్శన్. కహానీ నహీ బదలీ, స్టైల్ గయా హై బదల్, జో కహానీయా హమ్ సున్తే ఆయే.

0: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్, నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 2:33 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ అయిపోయింది అండ్ మనం ఎంటైపోయాం సండే సండే గేమ్ షోలోకి. ఎస్, ఎలా ఉన్నారు అందరూ? ఏమిటి సంగతులు? మార్నింగ్ నుంచి నేను ఇక్కడే మీకోసం వెయిట్ చేస్తున్నా అండ్ ఈ ప్రోగ్రామ్ కోసం స్పెషల్లీ. సో మరి నాకైతే ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటూ కమిత వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ్ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్. హాయ్ శృతి మేడం నమస్తే అంటూ సండే సందరికి శుభ మధ్యాహ్నం అంటూ రఘుబీర్ సింగ్ సిగ్నాభాయి రాధా మున్నా ఏలూరు నుంచి మెసేజ్. అండ్ నెక్స్ట్ హాయ్ శృతి మేడం అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి మెసేజ్. నెక్స్ట్ రామరూపాడు విజయవాడ నుంచి రమా చంద్రరావు బ్రదర్స్ అట. ఓకే, నెక్స్ట్ కార్యక్రమ సమర్పకులకు సహశ్రోతలకు నమస్తే అంటూ జరిపోతుల బుచ్చయ్య, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి మెసేజ్. హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటూ దీప్తి ఫ్రమ్ పెనుమూలి నుంచి మెసేజ్. ఓకే ఓకే, వీళ్ళందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సండే సండే అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్. వై గోపి పాటిబండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు, సండే సందరికి స్వాగతం, సుస్వాగతం అండ్ ఆల్సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అందరికీ కూడా వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మరి మ్యాటర్ ఏంటంటే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం కదా, సో ఆ విషెస్ కూడా వచ్చేసాయి. అండ్ మరి నేనైతే ఈరోజు అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఒక తెలుగు సామెత అనమాట. ఆ తెలుగు సామెతకి మీరు జస్ట్ నాకు జవాబు పంపిస్తే చాలు. ఓకే, చాలా ఈజీగా అడుగుతాను. సో మరి మనకి ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, 8662488114. ఈ నెంబర్కి అయితే పంపించేసేయండి మీ ఆన్సర్ని. ఓకే, సో ఆ ఇంటికి ఆ సామెత ఏంటంటే, తల్లి ఆకుపచ్చన, తండ్రి నలుపు, పిల్లలేమో ఎర్రన. ఇంటికి అది ఏంటి? తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన. అది ఏమై ఉండొచ్చు? మీకు ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి అయితే ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మరి శృతి వస్తే నాని రావాలి కదా, నాని పాట రావాలి కదా, నాని రాడనుకోండి అఫ్ కోర్స్. సో రైట్ నౌ మీ అందరి కోసం అంటే సుందరానికి సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తాను. వింటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

అనురాగ్ కులకర్ణి అండ్ కీర్తన వైద్యనాథన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 241 క్రాస్ అయిపోయి 2 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నాకు ఫస్ట్ అయితే నాగేంద్ర గుంటూరు నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ నాగేంద్ర. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే. సో ఎవరంటే హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారా అని చెప్పేసి రామచంద్రరావు గారు బ్రదర్స్ రావరపాడు నుంచి మెసేజ్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీకు కూడా. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ అయితే వచ్చింది గౌస్ అనంతపురం నుంచి. వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అస్సలు కాదు. ఓకే, పుచ్చకాయ కాదు. చాలామంది పుచ్చకాయ అంటూ మెసేజ్ చేశారు, బట్ పుచ్చకాయ అయితే కాదు. నేను ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, దాన్ని బట్టి చెప్పండి. ఓకే, పడిన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు ఎక్కడికో వెళ్ళిపోయారండి మీరు, తాంబూలమట. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కలంగడి పండు. ఒక్క నిమిషం కంగారు పడ్డానండి నేను కాసేపు, తర్వాత ఓహో ఓకే వాళ్ళ తెలుగు భాష

అవసరం కాబట్టి మీరు అలా పంపించుంటుంటారని. మొత్తానికి మీరు కూడా పుచ్చకాయ అంటారు. పుచ్చకాయ కాదు. రమేష్ దొంతి అనంతపురం నుంచి సీతాఫలం పండు అంటున్నారు. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి కూడా పుచ్చకాయ ఆన్సర్. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ వై గోపి పాటిబండ్ల, ఓకే, ఆకు బక్క అట సున్నం, ఆకు బక్క సున్నం అని చెప్పేసి పంపించారు. ఓహో, ఓకే. నెక్స్ట్ అక్కరపాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ కూడా పుచ్చకాయకే ఓటు. భాస్కర్ పడిన కూడా సేమ్. అండ్ కనకారావు గారు పడిన నుంచి దానిమ్మకాయ ఆర్ అని చెప్పి ఇంకొక ఆన్సర్ పంపించారు. అది రైట్ ఆన్సర్. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్ మీకు. నెక్స్ట్ మెహబూబ్ ఖలీం ఆత్మకూరు నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ అనమాట, సీతాఫలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి ఇంకా టైలర్ భారతి కూడా సేమ్ తాంబూలం అని ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గడ్డం అంకయ్య గారు రామచిలుక అంటున్నారు. ఇది ఎలా పాసిబుల్ అండి? అచ్చో. అండ్ నెక్స్ట్ మెసేజ్ సేమ్ ఆన్సర్ ఆకు వక్క అని చెప్పేసి అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ, హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆజయ్ శృతి గారు అంటూ మెసేజ్ చేశారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. నెక్స్ట్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే, పనసపండు ఆర్ తాటిపండు అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కూడా పుచ్చకాయకే ఓటు. నెక్స్ట్ మెసేజ్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది, ఏలూరు జిల్లా పాపారావు గారు టీ నర్సాపురం. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీధర్రావు గారు శాంతి ఎస్టేట్ ఆదోని నుంచి కూడా తాంబూలం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనమాట, అనూష డేనియల్, ఓకే, సో తాంబూలం అనే ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి వెల్కమ్ టు సందడే సందడి అంటున్నారు. అండ్ మీకు కూడా హార్టీ వెల్కమ్ అండి. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి గారు, అక్తర్ వాలి భాష అంబి, ఓకే, ఆకు బక్క సేమ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయితే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి ఢిల్లీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ స్వాగతం అంటూ. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ సాయి దర్శన్ అండ్ శేష సాయి రోహన్ ఫ్రమ్ నెల్లూర్ వాటర్ మెలన్ అంటూ మెసేజ్ చేశారు, లేదా సీతాఫలం కూడా అయ్యి ఉండొచ్చు అంటున్నారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే ఫనీ సత్యశ్రీ యూకే, తెనాలి నుంచి మీరు యూకేకి వెళ్ళారా? ఓకే, టీ అని మెసేజ్ చేశారు. టీయా? టీ ఎలా, ఎలా, హౌ? అండ్ సత్యనారాయణ గారు దేవినగర్ విజయవాడ నుంచి యాలకుల అంటూ మెసేజ్ చేశారు. రత్నం వైజాగ్ అక్షింతలు అంటున్నారు. ఎలా అండి, ఎలా, నేను అన్నది ఏమిటి? ఎనీవేస్, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ తాటి పండు లేదా దానిమ్మ పండు అంటున్నారు. ఓకే, సో సీరియస్గా నా క్వశ్చన్ ఇంకొకసారి చెప్పాలి అనిపిస్తోంది. విషయం ఏంటంటే తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లన, పిల్లలేమో ఎర్రన, ఇది ఒక తెలుగు సామెత మనకుందనమాట. సో ఇంతకీ దీనికి వచ్చే జవాబు ఏంటి, ఇది నా క్వశ్చన్. సో మరి దీనికైతే పాసిబుల్గా రెండు జవాబులు వచ్చే అవకాశం అయితే ఉంది. సో రెండిట్లో ఏది పంపించినా కరెక్టే. సో మరి చాలామంది అయితే పుచ్చకాయ అంటున్నారు, తాంబూలం అంటున్నారు, అండ్ కొంతమంది టీ అన్నారు, యాలకులు ఉన్నారు, అక్షింతలు అన్నారు, రకరకాలుగా వస్తున్నాయి. సో మరి ఇంతకీ మీరే ఉంటారు, నాకు పంపించేసండి మీ ఆన్సర్ని 8662488 14 ఈ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం మాస్ మూవీ నుంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్.

రంజిత్ అండ్ కల్పన పాడిన పాట సాహితీ లిరిక్, బ్యూటిఫుల్ సాంగ్. మాస్ సినిమా నుంచి విన్న తర్వాత 250 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైమ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి ఆదిత్య మెసేజ్ చేశారు. ప్రశ్న ఏమిటి అట, రెండు సార్లు చెప్పాను ఆదిత్య, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నీకోసం చెప్తున్నా. తల్లి ఆకుపచ్చన, తండ్రేమో నల్లనా, పిల్లలేమో ఎర్రన, అది ఏమై ఉండొచ్చు? ఈ తెలుగు సామెతకు జవాబు తెలిస్తే పంపించేసాయి నాకు 8662488114 ఈ నెంబర్కి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి తరాలపల్లి గ్రామం నుంచి జేరుబోతుల బుచ్చయ్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి పంపించారు. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు మాత్రం భూదాన్ పోచంపల్లి నుంచి బొగ్గు అంటున్నారు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మహబూబ్ అండ్ కలీం ఆత్మకూరు నుంచి కూడా రైట్ ఆన్సర్. సో నాకెందుకో క్వశ్చన్ పేపర్ లీక్ అయిపోయింది అనిపిస్తుంది. సో అందరూ అయితే టగా టగా టగా పంపించేస్తున్నారు ఆన్సర్లు.

0: ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్స్. బట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మాత్రం అనూష, కే నిప్పు రవ్వలు పచ్చగా ఉంటాయి, కాలినప్పుడు బొగ్గు నల్లగా ఉంటుంది, దాని నుండి వచ్చే మంటల నుంచి వచ్చే నిప్పు రవ్వలు ఎర్రగా ఉంటాయి. అయ్యా బాబోయ్, సూపర్! అసలు మీరు మీ లాజిక్ నాకు నచ్చింది, బట్ అన్ఫార్చునేట్లీ అది కాదనమాట ఇవాళ నా క్వశ్చన్కి ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి తాటిపండు అంటున్నారు, నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ నెక్స్ట్ పనసకాయకు వచ్చారు మొత్తానికి గడ్డ మాంకాయ గారు రామచిలక నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఇంకా ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారి సత్ర మండలం తిరుపతి జిల్లా నుంచి గోరింటాకు అంటున్నారు. ఇక్కడ మీరు నల్లనా అనే లాజిక్ ఎందుకు మిస్ అయిపోతున్నారు చాలా మంది, నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి మిరప చెట్టు అని పంపించారు. ఓకే సార్, మరి ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ తాటి చెట్టు అంటూ ఆదిత్య పంపించారు. కాదుగా, నిన్న నుంచి శోభారాణి రంగారావు సాగర్ చాందిని అవినాష్ రియా శృత్విక పుచ్చకాయ అంటున్నారు, అది కూడా కాదు. రాజోల నుంచి జయన్న కూడా సేమ్ ఆన్సర్, పుచ్చకాయ కాదు. వై గోపి పాటి బండ్ల నేరేడు పండు అంటున్నారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి సీతాఫలం, అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల, ఓకే పుచ్చకాయనే పంపించారు. చాలా మంది ఇదే పంపించారు. బట్ ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏమిటంటే మిరప మొక్క లేదా టమాటా మొక్క అనమాట దీనికి ఆన్సర్. అదండి సంగతి, తెలుగు సామెతలు అలా ఉంటాయన్నమాట. ఎనీవేస్, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నా. మరి ఈరోజు తెలుగు భాష దినోత్సవం కదా, సో నేనేం అడుగుతున్నానంటే ఇప్పుడు మనకి ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ లైట్స్ ఎన్నిసార్లు చూసుంటాం, ఎన్నిసార్లు కదా ఈ ట్రాఫిక్ లైట్స్ ఏంటి, ఇలా అనగానే అందులో ఎన్ని రంగులు ఉంటాయి అని అనుకుంటారా? అలా అస్సలు అడగను. సో మరి ఈరోజు స్పెషల్ ఏంటి, అసలు మనం అంత ఈజీగా ఎలా అడుగుతాం కదా, ఈ ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు? ఇది మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి 8662488148 నంబర్కి. ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు, ఇది అనమాట నా క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుని ఆ తర్వాత నా ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800420223.
6: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
7: SBI, the bank to every Indian.

సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. నిన్నే పెళ్లాడతా సినిమా నుంచి మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 3:00 ఎఫ్ఎం న్యూస్ హెడ్ లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రేపు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి క్రీడాకారుడికి, మీ అంకితభావం, అభిరుచి, పట్టుదల అందరికీ గర్వకారణం, తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభావంతుడైన దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్కు నివాళులు అర్పిస్తున్నా అని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రానున్న 3 నెలల్లో గిరిజన ప్రాంతాలలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మెరుగుపరుస్తామని, ఆ ప్రాంతాలలో ఉన్న ఉద్యోగాలన్నీ గిరిజనులకే దక్కే విధంగా అందరికీ ఆమోదయోగ్యమైన జీవోను మళ్లీ తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకులో ఈరోజు జరిగిన బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని, ఆర్థిక కష్టాలు ఉన్నా ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూ గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులను చాలా వరకు చెల్లించామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ వరకు తెలుగుని తప్పనిసరి సబ్జెక్టుగా ఉంచాలని తెలంగాణ రాష్ట తెలుగు శాఖ అధ్యకులు డాక్టర్ నందవరం మృదుల ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యాశాఖ అధికారులను కోరారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా విజయవాడ రైల్వే స్టేషన్లోని క్లాక్ టవర్ నుంచి ఖేలేగా భారత్, జీతేగా భారత్ అనే థీమ్తో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ స్పోర్ట్స్

పర్యటన నిర్వహించారు. ఏలూరు జిల్లా రావికెంపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు జిల్లా పోలీసు సిబ్బంది సమాజంలో రక్షణ కల్పించే కొత్త చట్టాల గురించి మరియు వాటి అమలు తీరును వివరించారు. మహిళలు మరియు విద్యార్థుల కోసం శక్తి యాప్ గురించి, అలాగే అత్యవసర సహాయం కోసం సైబర్ క్రైమ్ డయల్ 112 మరియు 181 నంబర్ల ప్రాముఖ్యతను తెలియజేసి వాటిని ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పించారు. ఉద్యోగులు, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సేవలను వారికి అందించాలని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా ఏపీఎస్పీ డీసీఎల్ పరిధిలో సౌర విద్యుత్ ప్లాంట్ను గ్రిడ్కు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఏపీఎస్పీ డీసీఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతెటి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన రాకపోకలు కల్పించడంతో పాటు క్రౌడ్ మేనేజ్మెంట్కు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చెరుకుడి తెలిపారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మీరు చూసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 3:03 PM క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సందడి గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను న్యూస్ హెడ్లైన్స్ కన్నా ముందు ఒక క్వశ్చన్ అడిగాను అనమాట, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు? నిజంగా అండి అసలు ఎన్ని ఆన్సర్స్ వచ్చాయంటే అందరూ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రవాణా నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రాజోల్ నుంచి జయన రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ రవాణా రద్దీ సూచికలు, రవాణా లేదా రద్దీ సూచికలు అంటున్నారు ఆదిత్య. ఓకే, నెక్స్ట్ గుర్తు దీపాలు అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపూర్ అనమాట. అండ్ నెక్స్ట్ వీధి దీపాలు అంటున్నారు జైర్పోతుల బుచ్చయ్య తరాలపల్లి నుంచి. ఓకే, నెక్స్ట్ ఎం కొండారెడ్డి సిద్దివట మండలం కడప జిల్లా నుంచి కాంతి సంకేతాలు అంటున్నారు. నెక్స్ట్ భాస్కర్ పెడర్ నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుంచి రస్తా దీపాలు అంటున్నారు. యు మీన్ రాస్తా? ఓకే, రాస్తా అంటే మార్గం కదా. ఓకే, నెక్స్ట్ వీధి దీపాలు అంటూ కనిపర్తి అశోక్ మంగళగిరి నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ నియంత్రణ రేఖలు అంటూ లలితా మురళి భాను కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే అనంతపురం నుంచి అనురాధ గారు రవాణా సాంకేతకాలు అంటూ మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్కర్పాక నుంచి రమా గారు ఇంకా సుధాకర్ సమాచార దీపాలు అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి, ఇంతకటి క్వశ్చన్లో ఒక డౌట్ ఉందన్నమాట, మిరపకాయలో గింజలు తెలుపు రంగులో ఉంటాయి కదా? ఓకే, సో నాకు అర్థమైంది మీ క్వశ్చన్, చెప్తాను ఆన్సర్ దీనికి తప్పకుండా. నెక్స్ట్ మెసేజ్ మనకి మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో దృశ్య సంకేతం అంటారు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ అయితే శంకర్ అనంతపురం నుంచి మార్గరెట్ నిర్దేశ దీపాలు అట. అయ్యా బాబాయ్, దానికి దండం కూడా పెట్టారు నాకు. నెక్స్ట్ మహబూబ్ ఇంకా కలీం ఆత్మకూరు నుంచి ట్రాఫిక్ లైట్స్ అని పంపించారు తెలుగులో. ఓకే, సో నెక్స్ట్ హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం అంటూ సంకేత దీపాలు అంటున్నారు రమాసుందరి నెల్లూరు నుంచి. నెక్స్ట్ మెసేజ్ నాగకృష్ణ అండ్ కే సాయి కృష్ణ ప్రసాద్ బొండలవాడ నుంచి రవాణా దీపాలు అంటున్నారు. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రద్దీ సంకేతాలు. ఓకే, సో నెక్స్ట్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రవాణా దీపాలు లేదా సాంకేతిక దీపాలు అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ రద్దీ సాంకేతిక దీపాలు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహభాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సాయి దర్శన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి ఓకే కాంతి సంకేతాలు లేదా ట్రాఫిక్ లైట్స్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగర్ నుంచి అనుష ఇంకా డేనియల్ ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో రోడ్డు రవాణా సంకేత గీతలు లేదా రోడ్డు రవాణా

మార్గ గుర్తులు అని అంటారు అంటున్నారు. నెక్స్ట్ రాకపోకల కాంతులు అంటూ ఆచారి భారతి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అక్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే సాంకేతిక దీపాలు అంటున్నారు. అండ్ ఇలా ఇలా ఇలా చాలామంది అయితే మెసేజ్ చేశారు. బట్ నా దగ్గర అయితే ఒక డిఫరెంట్ ఆన్సర్ అయితే ఉంది, అదేంటో కూడా నేను చెప్తాను. ఒకవేళ మీకు తెలిస్తే నాకు చెప్పండి, ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు? ఓకే సో దీనికి ఆన్సర్ అయితే చెప్పండి. అండ్ ఇంతాక మనకి దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు ఇంతాకటి క్వశ్చన్లో ఒక డౌట్ రేజ్ చేశారు కదా, సో తల్లి ఆకుపచ్చన తండ్రేమో నల్లనా పిల్లలేమో ఎర్రనా అంటే మెరుపు మొక్క ఎలా అయింది, అందులో గింజలు తెల్లగా ఉంటాయి కదా మరి నల్లనా అన్నారు కదా అని. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే లాజిక్, తల్లి ఆకుపచ్చన అంటే మెరుప మొక్క అనమాట, తండ్రేమో నల్లనా అంటే నల్లటి నేల, పిల్లలేమో ఎర్రనా అంటే మిరపకాయలు, అలాగే టొమాటోలు కూడా అవుతాయి. సో టమాటా మొక్క, నెక్స్ట్ నల్లటి నేల, నెక్స్ట్ టొమాటోస్, అదండి సంగతి, అదనమాట లాజిక్. ఈ తెలుగు సామెతకి జవాబు మిరప మొక్క లేదా టమాటోలు అనమాట. ఓకే సో మరి నెక్స్ట్ అయితే ఇక్కడ ఆన్సర్స్ అయితే వస్తున్నాయి, మరి మీరు కూడా చెప్పండి ట్రాఫిక్ లైట్స్ని తెలుగులో ఏమంటారు, మీకు తెలిస్తే నాకు పంపించేసేయండి. 8662488114 ఈ నెంబర్కి రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది ఫ్రమ్ ద మూవీ ప్రేమికుడు. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజిషన్ లో. లవ్లీ సాంగ్, ఎస్పీ బాలు గారు అండ్ ఉదిత్ నారాయణ్ పాడిన పాట. సో మరి 3:13 PM క్రాస్ అయిపోయి 21 seconds అయిపోయింది మన టైం, సందడే సందడి షో టైం. సో మరి నెక్స్ట్ అయితే కీర్తి రాజకుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు, ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో రహదారి సాంకేతిక దీపములు అంటారని. ఓకే, సో మరి నిన్న నుంచి శోభారాణి రంగారావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఓకే ట్రాఫిక్ సంకేత దీపాలు అంటారు అంటున్నారు. ఓకే, నెక్స్ట్ రద్దీ సంకేత దీపాలు అంటారు అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా మెసేజ్ చేశారు, భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రద్దీ నియంత్రణ దీపాలు అంటూ మెసేజ్ చేశారు మునీం, ఓకే ముబీన్ బేగం ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, ఓకే రామళ్ళకోట నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జి సింగవరం, ఓకే నజీర్ నూర్జహాన్ హజీరా అబ్దుల్ రెహమాన్ ట్రాఫిక్ సంకేత దీపం అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి ఎం దేవి, మొదటి క్వశ్చన్కి మా ఆన్సర్ సీతాఫలం అంటున్నారు. మీరు ఇంకా మొదటి క్వశ్చన్లోనే ఉన్నారా? అయ్యయ్యో, దానికి ఆన్సర్ అయితే మిరప మొక్కండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వాహనాలు నియంత్రణ రంగుల సంకేత దీపాలు అంటున్నారు. మొత్తానికి అన్నిటినీ తీసుకొచ్చేసారు పేర్లోకి. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నియంత్రణ దీపాలు అంటున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య ఆర్ లక్ష్మీదేవి కందికైపల్లి గ్రామం నుంచి. అటు ఇటుగా అందరూ చాలా వరకు దాదాపుగా దగ్గరికి వస్తున్నారు. ఇంకొక జస్ట్ ఒక చిన్న పదాన్ని కాస్త మారిస్తే చాలన్నమాట, నా దగ్గర ఉన్న ఆన్సర్ దగ్గరకు వచ్చేస్తారు అందరూ. అండ్ చిన్నమ్మ మిర్యాలగూడ నుంచి, హలో శ్రుతమ్మ ఎలా ఉన్నావు, లంచ్ అయిందా, స్పెషల్ ఏమిటి అంటున్నారు. ఓకే, నియంత్రణ గుర్తించే దీపాలు అట ట్రాఫిక్ లైట్స్ అంటే. నెక్స్ట్ రద్దీని నిరోధించే దీపాలు అంటున్నారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ మెసేజ్ షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల, రద్దీ సూచనల దీపాలు అంటున్నారు. నెక్స్ట్ సంచార సూచక దీపాలు అంటున్నారు అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్. ఓకే, ఛాయా దీపాలు అంటున్నారు గౌస్ అనంతపురం నుంచి, రాజోల నుంచి జయన్న. అయితే వేరే క్వశ్చన్ అడగండి మేడం అట, దీనికి ఆన్సర్ రావాలి కదా. ఓకే, నెక్స్ట్ హరికృష్ణ మిలిటరీ కాలనీ ఎమ్మిగునూరు నుంచి, రహదారి సంకేత దీపాలు అంటున్నారు. అండ్ తులసి అయితే మోనికా అండ్ జయంత్ ఫ్రమ్ నందికొట్కూర్ ట్రాఫిక్ సిగ్నల్ అట ఓకే తెలుగులో. నెక్స్ట్ రద్దీ నియంత్రణ దీపాలు అంటూ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ మనకి పాలెం పోలయ్య గారు. నెక్స్ట్ రోడ్ రద్దీ నియంత్రణ దీపాలు అంటున్నారు ఎనుగంటి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు. అండ్ దగ్గర దగ్గర ఇలాంటిదే రవాణా నియంత్రణ దీపాలు అంటూ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ నుంచి అనమాట, ఝాన్సీ శ్రావణి ఇష్యూ మెసేజ్. కనకారావు గారు పెడన్ నుంచి సేమ్ ఇలాగే రోడ్ నియంత్రణ దీపాలు అంటూ, రద్దీ నియంత్రణ దీపాలు అంటూ ఓకే సక్రమ సంచార మార్గ దీపాలు అన్నారు నాసిక వేణు దేశాయిపేట నుంచి. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి అయితే లక్ష్మీదేవి ఇంకా రంగస్వామి శెట్టి రద్దీ సంకేతాలు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్. ఎనీవేస్, ఇంతకీ ఏమిటి శృతి దగ్గర ఉన్న ఆన్సర్ అంటే త్రివర్ణ సంకేత దీపం అట. సో మనకి ట్రాఫిక్ లైట్స్లో మూడు కలర్స్ ఉంటాయి కదా, మూడు రంగులు, సో అందుకని త్రివర్ణ సంకేత దీపం అంటారని నాకు నిన్ననే తెలిసింది. అదండి సంగతి. ఓకే, సో దీనికైతే చాలామంది దగ్గర దగ్గరగా వచ్చేసారు, చాలా కరెక్ట్గానే చెప్పారు, బట్ అన్నీ కూడా కరెక్టే. రద్దీ నియంత్రణ దీపాలు కరెక్టే, రవాణా నియంత్రణ దీపాలు అని చెప్పేసి చెప్పారు, అండ్ చాలా కరెక్ట్గా చెప్పారు అందరూ కూడా. ఎనీవేస్, నెక్స్ట్ ఈ గ్యాప్లో మనకి ఇంకోటి కూడా వచ్చేసింది, రవాణా సాంకేతిక దీపాలు అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి అనమాట. ఎనీవేస్, ఈ క్వశ్చన్ని ఇక్కడితో ఆపేద్దాం. ఓకే, సో మరి నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం, ఆల్రెడీ మనకి 3:16 అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్

0: ఏంటంటే, ఇవాళ నేను మీకు తెలుసా ప్రోగ్రాంలో ఒక జీవి గురించి చెప్పాను. రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి అనమాట. అది ఏంటి? సో ఇవాళ మీకు తెలుసా వినుంటే ఖచ్చితంగా ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అండ్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టు ఉంటుంది అనమాట దాని లైఫ్ స్టైల్. సో ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది అది, అది తినటం కోసమే లేస్తుంది, తర్వాత మళ్ళీ పడుకుంటుంది. సో అలా రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏమై ఉండొచ్చు మీకు తెలిసి నాకు ఆన్సర్ చేయండి 8662488114 ఈ నెంబర్కి అనమాట. ఓకే, సో మరి నెక్స్ట్ మీ అందరికోసం అయితే ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ ఉంది, ఆ తర్వాత ఎగ్జాక్ట్గా బ్యూటిఫుల్ సాంగ్ గోవింద గోవింద సినిమా నుంచి అయితే ప్లే చేసేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800420223.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

గోవిందా గోవిందా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రాజ్ కోటి మ్యూజిక్ కంపోజిషన్లో. మరి ఎస్పీ బాలుగారు అండ్ చిత్ర అండ్ కోరస్ పాడిన పాట సిరివెన్నెల గారు, లవ్లీ లిరిక్ అనమాట. సో మరి 3:24 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన సందరి షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్, రోజు మొత్తంలో 22 గంటలు దాదాపుగా నిద్రపోయే జీవి ఏది అని చెప్పి. సో దానికైతే చాలామంది ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. మరి మీకు తెలుసా, విన్నారనే నేను అనుకుంటున్నాను. సో ఈరోజు షో, సో మరి నాకైతే ఒక్కరు మాత్రం గౌస్ అనంతపురం నుంచి మాత్రం తాబేలు అని ఆన్సర్ పంపించారు. యాక్చువల్గా తాబేలు అండి 4 నుంచి 7 గంటలే నిద్రపోతుందట. అఫ్ కోర్స్ అది ఎప్పుడు ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది, కానీ నేను అడుగుతున్న దానికి అది మ్యాచ్ అవ్వదు అనమాట. ఓకే, సో 18 నుంచి 22 అవర్స్ దాకా నిద్రపోయే జీవి అని నేను చెప్పాను. ఓకే, సో మరి ఆలోచించండి ఏమై ఉండొచ్చు అనేది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మనకి చాలా మంది మెసేజెస్ చేశారు ఎగ్జాక్ట్గా. కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు రైట్ ఆన్సర్, నెక్స్ట్ శ్రీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ రమాసుందరి నెల్లూరు నుంచి, అండ్ పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, అండ్ నెక్స్ట్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూటాన్ పోచంపల్లి నుంచి, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, నాగకృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బొండలవాడ నుంచి, అండ్ కనకారావు గారు పెడన్ నుంచి, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నెల్లూరు జిల్లా నుంచి ఉదయగిరి నుంచి అనమాట అనూష డేనియల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అనంతపురం నుంచి అనురాధ, అండ్ ఆల్సో పెడన నుంచి భాస్కర్, అండ్ ఎనుగండి నాగేంద్ర ఫ్రమ్ గుంటూరు, అండ్ అక్కరపాక నుంచి రామాగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ సాయి దర్శన్ ఫ్రమ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట నెల్లూరు నుంచి. ఓకే, సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జి సింగవరం, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు అనమాట, నజీర్ నూర్జహాన్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మహమ్మద్ ఇనాయతుల్లా గారు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ సత్యభార్గి గారు తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కనపర్తి అశోక్ మంగళగిరి నుంచి, అండ్ ఆల్సో కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి. అండ్ నెక్స్ట్ ఓకే మెసేజ్ మాత్రం, మేడం క్వశ్చన్ మళ్ళీ చెప్పండి వినలేదు అట. ఓకే, తప్పకుండా చెప్తాను. అండ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు నంద్యాల నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్స్ అనమాట వీళ్ళందరూ కూడా. అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో దేవకుమారి ఆకుతోటపల్లి అనంతపురం నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రియా శ్రీనివాసరెడ్డి నంద్యాల జిల్లా నుంచి. అండ్ వై గోపి పాటిబాండ్ల, ఓకే రైట్ ఆన్సర్. నాగార్జున ఇంకా లక్ష్మీ వడియంపేట నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ రమేష్ దొంతి అనంతపురం నుంచి. అండ్ హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీళ్ళు కూడా రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ అనమాట ఝాన్సీ ఇంకా శ్రావణి ఆయేష రైట్ ఆన్సర్.

మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి. ఓకే, సో పిల్లి కొల్ల భల్లూకం అంటూ మెసేజ్ చేశారు. నో నో నో నో, సో వేరే జీవ ఒకటి ఉంది అండ్ అదైతే నేను క్లూ కూడా చెప్తాను నెక్స్ట్ మీకు, దాన్ని బట్టి ఆన్సర్ పంపించండి. ఓకే, గాజులు రాధాకృష్ణయ్య మాధవరం కడప నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి అనమాట, ఢిల్లీ వెంకటేష్ అండ్ శ్యామల రైట్ ఆన్సర్. అండ్ పిల్లి అంటూ మెసేజ్ చేశారు ఆదిత్య, కాదు. అండ్ నేను చెప్పాను అది ఓన్లీ యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది అని ఆదిత్య, సో ఆ లాజిక్ మిస్ అయ్యారు మీరు. సో ట్రై చేయండి, ఓకే, నేను క్లూ చెప్తాను ఎలాగో నెక్స్ట్, దాన్ని బట్టి ట్రై చేయండి. అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే, నేను మార్నింగ్ విన్నాను అంటూ చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ మెసేజ్ చేశారు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్ షో వినందుకు. అండ్ నెక్స్ట్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్ పంపించారనమాట. అండ్ నేనైతే కాదు బాబోయ్ అంటూ మెసేజ్ చేశారు ఎవరి ఇంతకి అనూష. ఓకే, సో ఓకే, అసలు 18 నుంచి 22 గంటలు నిద్రపోతే నువ్వు అసలు రోజులే ఎప్పుడు మెలుగుగా ఉన్నట్టు అనూష. సో ఇంట్లో ఇంకేం లద్దబడి దిబ్బడే అనమాట. సో ఎనీవేస్, నెక్స్ట్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మనకి షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవెలకుంట్ల. ఓకే, సో క్లూ చెప్తా అన్నాను, నా బాధ్యతగా చెప్తాను. ఏంటంటే ఆస్ట్రేలియాకి కంగారు ఎంత ఫేమస్ో, ఆస్ట్రేలియా దేశానికి ఈ యానిమల్ కూడా అంత ఫేమస్ అనమాట. సో 18 నుంచి 22 గంటల పాటు నిద్రపోతుంది, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది, మనలాంటి ఫింగర్ ప్రింట్స్, హ్యూమన్ ఫింగర్ ప్రింట్స్ లాంటి ఉంటాయి దానికి, అది చాలా ఫేమస్ అనమాట. సో ఇప్పుడు చెప్పండి అది ఏమై ఉండొచ్చు. ఓకే, జస్ట్ నేను ఒక పాట ప్లే చేస్తాను, ఈ గ్యాప్లో నాకు మీ ఆన్సర్ పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం నాన్నకు ప్రేమతో సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

0: డిఎస్పీ పైన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 3:33 క్రాస్ అయిపోయి 38 సెకండ్స్ అయిపోయింది. మరి సందడి షో టైమ్ అండ్ నేను మీ ఆర్జే శృతి అండ్ నాతో మీరు చూంచేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. సో రైట్ నౌ నెక్స్ట్ మెసేజ్ మనకి నాసికి వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వరరావు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ పదిపుట్టు బయలు నుంచి పాకాల మండలం అనమాట జల్లా జయరాం. ఓకే, వెల్కమ్ టు సందడే సందడా. ఓహో, మేము వెల్కమ్ చెప్పుకొని చాలా సేపు అయింది. ఎనీవేస్, మీకు ఇప్పుడు వెల్కమ్ నేను చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి మెసేజ్ అయితే లేదు ఇంతకీ. ఓకే, మీరు ఇప్పుడే చూన్ చేసినట్టున్నారు కదా. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఆదిత్య స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ స్లాత్ అంటూ మెసేజ్ పంపించారు. ఓకే, నెక్స్ట్ అయితే బ్రహ్మయ్య కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ లలిత మురళి భాను కామాకూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ అనుష డేనియల్ ఉదయగిరి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, సో మరి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి ఆచారి రాఘవయ్య కంగారు అంటున్నారు. కంగారు కాదండి, ఆస్ట్రేలియాలో ఫేమస్ కంగారు. ఓకే, బట్ దానితో పాటు ఇప్పుడు నేను చెప్పే ఈ యానిమల్ కూడా ఫేమస్ అనమాట. ఓకే, సో దాని గురించి అడిగాను నేను. అండ్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం అఖ్తర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. సో మరి వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ వచ్చేసి కోలా అనమాట. ఓకే, కొంతమంది కోయలా అంటారు, కొంతమంది కోలా అంటారు, రకరకాలుగా చెప్తారు దీన్ని పేరును మాత్రం. సో రోజు మొత్తంలో 18 నుంచి 22 గంటలు నిద్రపోతుంది. ఆస్ట్రేలియాలో కంగారుతో పాటు ఈ జీవి కూడా చాలా ఫేమస్ అనమాట. సో చెప్పాను కదా, స్పెషలీ మన మనుషుల్లాంటి ఫింగర్ ప్రింట్స్ ఈ జంతువుకు ఉంటాయి. అది ఓకే, యూకలిప్టస్ ఆకులు మాత్రమే తింటుంది ఇది. ఓకేనా, సో మరి దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక కథ చెప్తాను. సో ఓకేనా, ఎగ్జాక్ట్గా ఒక తెలుగు కథ చెప్తాను. దాని నుంచి నేను ఏ క్వశ్చన్ అడుగుతాను చిన్న గ్యాప్ తీసుకొని చెప్తాను. బట్ రైట్ నౌ మీ అందరికోసం ఒక కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ స్కాలర్షిప్ .co.in. SBI, the bank to every Indian.
0: ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ మనమున్నాం సందడే సందడే గేమ్ షోలో. సో మరి నేను ఒక తెలుగు కథ చెప్తాను అన్నాను కదా, అది కూడా అలాంటి ఇలాంటి కథ కాదు, రాజుల కాలం నాటి కథ అనమాట. సో ఈ కథ ఏంటంటే, అనగనగనగనగా చిత్రవర్మ అనే ఒక రాజు ఉన్నారు. ఆ రాజుకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఒకరోజు ఏంటంటే ఆ రాజుకి వీళ్లలో ఎవరు తెలియగల వాళ్ళు తెలుసుకోవాలనిపించిందిట. సో ముగ్గురిని పిలిచాడు. ఒక పిల్లిని చూపించి ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని దాని బరువు ఎంత ఉందో ఊహించి చెప్పమన్నారు. సో ఎవరు సరిగా చెప్తే వాళ్లే తెలివైన వాళ్ళు అనేది ఈ పరీక్ష చెప్పేస్తుంది అనమాట. సో ఏమిటి ఈ పరీక్ష, ఇలా ఉంది అలా ఎలా చెప్తాము అని మంత్రులు వాళ్ళలో వాళ్ళే గొనుక్కున్నారు, అది వేరే విషయం.

దీంతో మొదటి మంత్రి దగ్గరకు వచ్చాడు, పిల్లిని ఎత్తుకున్నాడు. ఎత్తుకుని కొంచెం అటు ఇటుగా ఊపి తర్వాత ఏం చేశాడంటే 4 కిలోలు ఉంటుంది మహారాజా అని చెప్పాడు. అండ్ రెండో మంత్రి వచ్చాడు, రెండో మంత్రి వచ్చి ఆ పిల్లిని పట్టుకుని 3 కిలోలు ఉండొచ్చు అని చెప్పాడు. మరి మూడో మంత్రి కూడా వచ్చాడు. సో అతను ఏం చేశాడంటే, రాజా ఈ పిల్లి ఎంత బరువు ఉంటుందో నేను చెప్పలేను, కానీ మన ధాన్యాగారంలో ఉన్న త్రాసును తెప్పిస్తే నేను చెప్పగలను అన్నాడు. అయితే రాజు వెంటనే అలా ఎలా ఈ ఈ గేమ్లో అంటే ఈ పరీక్షలో ఉన్నది ఒకే ఒక నియమం ఏమిటంటే పిల్లిని మాత్రం తూకం వేయకూడదు అని చెప్పాడు. పిల్లిని మాత్రం తూకం వేయకూడదా, సరే అయితే త్రాసును తెప్పించండి నేను చెప్తాను అన్నాడు. ఇదేమిటా తూకం వెయ్యొద్దు అంటే త్రాసును తెప్పించమంటున్నాడు అనుకొని రాజు అయినా సరే తెప్పిస్తారు. అయితే అప్పుడు ఆ రాజు ఆ మూడో మంత్రి ఏం చేస్తారు తెలుసా, ఆ పిల్లిని తన ఒళ్ళో పెట్టుకొని దాన్ని పట్టుకొని తాను ఎక్కి నుంచుంటాడు ఆ త్రాసుని. సో ఇప్పుడు మొత్తం బరువులోంచి తన బరువు ఆ పిల్లి బరువు కలిపిన బరువులోంచి తన బరువు తీసేస్తే పిల్లి బరువే కదా, అదనమాట ఆయన తెలివి. సో మూడో మంత్రి తెలివి. సో అలా మూడో మంత్రి తెలివైన వాడు అని చెప్పేసి తేలిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఈ కథలోంచి ఈ కథకి మీరు టైటిల్ ఏం పెడతారు? ఒక మంచి తెలుగు టైటిల్ పెట్టాలన్నమాట. కానీ ఒక చిన్న నియమం కూడా ఉంది ఇక్కడ, ఏమిటంటే తెలివిగల మంత్రి అని మాత్రం పెట్టకూడదు, ఇంకేదైనా పెట్టచ్చు మీ ఇష్టం. ఇక మీరు ఎంత క్రియేటివ్గా పెడతారు లేకపోతే ఎంత సరదాగా పెడతారు అది మీ ఇష్టం. సో ఈ తెలుగు కథకి మీరు ఒక టైటిల్ పెట్టాలి. సో ఓకేనా? సో మరి ఒక చిన్న పాట అయితే ప్లే చేస్తాను మీకు, బట్ దానికన్నా ముందు ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఈ కథని. సో అనగనగా చిత్రవర్మ అనే రాజు, ఆ రాజుకి 3 మంత్రులు. సో వాళ్లలో ఎవరు తెలివిగల వాళ్ళో తెలుసుకోవాలనే కోరిక రాజుకు వచ్చింది. సో 3 పిలిచాడు, ఒక పిల్లిని చూపించాడు, ఒక్కొక్కరిని దాన్ని పట్టుకుని బరువెంతో ఊహించి చెప్పమన్నాడు. సో ఇక్కడ ఉన్న నియమం ఏంటంటే పిల్లిని మాత్రం అనేది అక్కడ కొటేషన్స్ అనమాట. సో పిల్లిని మాత్రం తూకం వెయ్యద్దు, అలా తూకం వేయకుండా మీరు ఊహించి చెప్పాలి అన్నారు. సో మొదటి మంత్రి ఏం చేశారు, 4 కిలోలు ఉంటుంది అన్నారు. రెండో మంత్రి 3 కిలోలు ఉండొచ్చు అన్నారు. మూడో మంత్రి సో ఒక త్రాసు తెప్పించి దాని మీద తను నుంచొని దాంతో ఆ ఒళ్ళో పిల్లిని పెట్టుకుని ఆ ఇద్దరు బరువులోంచి పిల్లి బరువుని ఈజీగా కనిపెట్టేశాడనమాట. అలా ఎలా చెప్తావు అంటే, మీరు పిల్లిని మాత్రమే బరువు వేయొద్దన్నారు కానీ నన్నుతో నాతో కలిపి వేయొద్దని లేదు కదా అన్నారనమాట. సో అందుకే ఏంటంటే క్వశ్చన్ మనం ఎవరినైనా అడిగేటప్పుడు ఆలోచించి మరీ అడగాలి, ఇలాంటి తెలివిగల వాళ్ళు ఉంటారు. ఎనీవేస్ మరి మొత్తానికి తెలివైన మంత్రి అయితే కనిపెట్టబడ్డాడు. సో మరి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్లో ఐ మీన్ ఈ స్టోరీలోంచి ఒక టైటిల్ చక్కగా మీరు పెట్టి నాకు పంపించేసేయండి. రైట్ నౌ మీ అందరి కోసం అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భర్తం హాసైలకు, విజ్ఞప్తి సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

జుమ్మంది నాదం మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు ఎస్పి బాలు గారు అండ్ గీతా మాధురి పాడిన పాట అనమాట. సుద్దాల అశోక్ తేజ లిరిక్స్. సో మరి 3:49 క్రాస్ అయిపోయి 53 సెకండ్స్ అయిపోయింది మన షో టైం. సో మరి నెక్స్ట్ మనకి చాలా చాలా టైటిల్స్ అయితే వచ్చేసాయి, బట్ దానికన్నా ముందు ఇంతకటి క్వశ్చన్కి ఆన్సర్స్ నల్గొండ జిల్లా నుంచి చిత్రియాల గ్రామం నుంచి అనమాట. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన కరెక్ట్గా పంపించారు కోలా అని చెప్పేసి. నెక్స్ట్ చిల్క నారాయణ, అనసూయ, యమున, జానకంపేట్, నిజామాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ కోలా అని చెప్పేసి. ఓకే సో మరి నెక్స్ట్ ఇప్పుడు నేను అడిగిన కథకైతే టైటిల్స్ వచ్చేసాయి. సో శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు నేను అడిగిన రాజుల కథకి టైటిల్ సూక్ష్మ దృష్టి కలవాడు అని చెప్పేసి. ఓహో వెరీ నైస్. సో మరి నెక్స్ట్ అయితే వై గోపి పాటి బండ్ల తేనా టైటిల్ ఇస్ తెనాలి రామకృష్ణ అట. అయ్యయ్యో ఓకే. సో మరి నెక్స్ట్ అయితే కనకారావు గారు పెడ నుంచి విచిత్ర మంత్రి అంటున్నారు. పాపం అంత కష్టపడి ఆయన అంత బాగా పిల్లి బరువుని కనిపెడితే మీరు విచిత్ర మంత్రి అంటున్నారు చివరికి ఆయన్ని. అయ్యయ్యో. ఎనీవేస్ నెక్స్ట్ అయితే రమా సుందరి నెల్లూరు నుంచి రాజుగారి కోరిక పిల్లిగారి రాజసం అట. బాగుందండి మీది కూడా. నెక్స్ట్ రత్నం వైజాగ్ నుంచి బరువైన మంత్రి. అమ్మ బాబోయ్ బరువైన మంత్రి. ఓకే భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి తెలివి తక్కువ రాజు అట. ఓహో నేను తెలివైన మంత్రి అని పెట్టొద్దన్నాను, మీరు తెలివి తక్కువ రాజు అని చేశారా? ఆహా మీది కదా అసలేం తెలివి అంటే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ ఇంత అక్కడ క్వశ్చన్ ఆన్సర్ పంపించారు కానీ టైటిల్ పంపించలేదు. ఎనీవేస్ పెడిన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు మంత్రి గారి మైండ్ గేమ్ అట టైటిల్ పేరు. ఓకే నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష డేనియల్ సమయ స్ఫూర్తి గల మంత్రి అని పెట్టచ్చు, సమయోచితమైన మంత్రి అని కూడా పెట్టచ్చట. వావ్ సూపర్, ఇది బాగుంది సమయ స్ఫూర్తి గల మంత్రి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మంత్రి మహాముదురు అంటున్నారు శ్రీను హైరాల నుంచి. ఓకే నెక్స్ట్ రాజుగారి పిల్లి ముగ్గురు మంత్రులు అని చెప్పేసి పంపించారు టైటిల్ని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. మొత్తానికి క్యారెక్టర్స్ అన్నిటినీ తెచ్చారు. ఓకే సో మన కథలో కథా వస్తువులు అన్నింటినీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ అయితే నువ్వే పిల్లి నేనే మంత్రి అట. ఎవరు చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి? సరదాగా ఉందండి మీ టైటిల్ నువ్వే పిల్లి నేనే మంత్రి. ఓకే సో మొత్తంగా పిల్లి వల్లే కదా తను మంత్రి అయింది, కరెక్టే మీ పాయింట్ లాజికల్గానే ఉంది. అండ్ నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి మహామంత్రి అని పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే సమయ స్ఫూర్తి అంటున్నారు జయరాం పదిపుట్ట బయలు పాకాల మండలం నుంచి. సూపర్, వెరీ వెరీ వెరీ నైస్ టైటిల్ ఇది.

0: అండ్ నెక్స్ట్ మంత్రి గారి సమయ స్ఫూర్తి. ఓకే, నాసికవేణు దేశాయపేట నుంచి పంపించారు. అండ్ కమిత వెంకటలక్ష్మిరెడ్డి భీమన్పాడు నుంచి చిత్రవర్మ గారి, అయ్యో అయ్యో చిత్రవర్మ గారి చెత్త పరీక్షట, అయ్యో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, చిత్రహింసల రాజు విచిత్ర మంత్రి అట. ఏమిటండి కథలో అంత పాజిటివిటీ ఉంటే మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే భమిడిపాటి వెంకటేశ్వర గారు హైదరాబాద్ నుంచి, శృతి గారు కథ చెప్పి ప్రశ్న వేయడం న్యూ ఐడియా అట. ఓకే, మరి ముందైతే మంచి కథ విన్నాం, ఈ కథకు నా టైటిల్ వచ్చేసి బరువు కోల్పోయిన మంత్రి అంటున్నారు. అయ్యో, బరువు కోల్పోయిన మంత్రి ఏమిటండి? మంత్రి ఎక్కడ కోల్పోయాడు బరువు? మీరు కథ మొత్తం విన్నారా అని నాకు డౌట్గా ఉంది. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మార్జాలం తులాభారం అంటున్నారు ఆచార్య రాఘవయ్య కవతాలం కర్నూలు జిల్లా నుంచి. ఒక్క నిమిషం, నాకు శ్రీకృష్ణ తులాభారం గుర్తొచ్చిందండి మీ టైటిల్ వలన. ఎనీవేస్, నెక్స్ట్ హంపాపురం నుంచి అనమాట చిరంజీవి అండ్ ఫ్యామిలీ మెంబర్ పిల్లి ఒక మంత్రి కథ అనుకున్నా ఇలాంటి టైటిల్ ఒకటి వస్తుందని. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే పిల్లిల రాజ్యంలో పిడుగులాంటి మంత్రి సినిమా చూడండి బాబు, నేడే చూడండి. జీ సింగవరం పంపించారు మనకి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, అండ్ క్యాలిక్యులేషన్ మంత్రి అట పాలెం పోలే ఆళ్ళగడ సంధ్యాల జిల్లా. ఓకే, మొత్తానికి తెలియగలవాడని ఒప్పుకున్నారు అంతే కదా. నెక్స్ట్ సమయ స్ఫూర్తి గలవాడు అనే టైటిల్ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అండ్ నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, చిత్రవర్మ రాజుకే విచిత్రం చూపించిన మంత్రి అట. మొత్తం కథ మొత్తం రివీల్ అయిపోయింది మీ టైటిల్లో. ఎనీవేస్, నెక్స్ట్ అయితే గడ్డ మంకయ్య గారు చిత్రమాయా జాలం అట అని పంపించారు. ఎనీవే, సాంగ్ సూపర్ అన్నారు, థ్యాంక్ యూ అండి. అండ్ నెక్స్ట్ మహబూబ్ కలీం ఆత్మకు నంద్యాల నుంచి, మంత్రి తెలివికి ఫిదా అయిన రాజు అనే టైటిల్ పంపించారు. అండ్ నెక్స్ట్ అయితే మనకి మురళి గారు ఎప్పటిలాగానే పాట అడుగుతూ, ఓకే నో వే, ఓన్లీ శృతి పాటలు ప్లే చేస్తుంది, ఇది చాలాసార్లు మీకు చెప్పాను అయినా మీరు వినడం లేదు. ఎనీవేస్, అనంతపురం నుంచి అనురాధ గారు రాజు మించిన మంత్రి. ఆహా, ఎనీవేస్, నెక్స్ట్ అయితే బాధ్యత గల మంత్రి అన్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహభాను జైనుద్దీన్ అండ్ మంచి బుర్ర మంత్రి. అయ్యో బాబోయ్, ఎవరింతకి పంపించింది? గౌస్ అనంతపురం నుంచి. ఓకే, సమయ స్ఫూర్తి గల మంత్రి అన్నారు చిలక నారాయణ, అనసూయమ్మ జానకపేట నిజామాబాద్ నుంచి. తెలివైన మంత్రి, ఇదైతే నేను పెట్టకూడదని చెప్పానండి మురహరి గారు. ఓకే, మీరు మిస్ అయిపోయినట్టున్నారు నేను చెప్పిన విషయాన్ని. అండ్ అక్కరపాక నుంచి రమా సుధాకర్, సమయ స్ఫూర్తి గల మంత్రి తెల్లబోయిన రాజు అట. ఇంకొంచెం యాడ్ చేశారన్నమాట పక్కన, నాకు మీ టైటిల్ చూడగానే రాజేంద్ర ప్రసాద్ గారిది ఏప్రిల్ 1 విడుదల సినిమా ఉంటుంది, అయ్యయ్యో ఇది ఖైదీ కన్నయ్య కాదే అంటే వాడి కన్నయ్య వీడే అన్నట్టు పక్కన ఒకటి తగిలించేస్తా పదా, జగదేక్ వీరుని కథ కాదు, నేను అడిగింది జగదేక్ వీరుడు అతిలోకి సుందరి అంటే ముక్కే కదా అతికిచ్చిస్తా పదా అని ఉంటుంది పాటలో. అసలు అద్భుతమైన పాట అది, అలా ఉందన్నమాట మీరు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే ఒక రాజు ముగ్గురు మంత్రులు అంటూ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఇంకా టైటిల్స్ అయితే ఉన్నాయి, డిఫరెంట్గా వచ్చాయి, బట్ ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం, స్టే ట్యూన్.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి, అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
4: SBI, the bank to every Indian.
0: ఎగ్జాక్ట్లీ మన 3:57 టైం అయిపోయింది మన స్టూడియోస్ లో. అండ్ సంగీత ముంబై నుంచి, రాజు మంత్రి త్రాసు పిల్లి అట. బాగుంది మీ టైటిల్ కూడా. లక్కీ క్యాట్ అంటూ మెసేజ్ చేశారు. లక్కీ క్యాట్, అయ్యో లక్కీ క్యాట్ మ్యాడ్ కింగ్ అట. వివి రెడ్డి అడ్డరోడ్ నుంచి మెసేజ్. అండ్ వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సమయ స్ఫూర్తి గల మంత్రి అంటున్నారు, వెరీ నైస్. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే డి రామకృష్ణ అండ్ సునీత ఫ్రమ్ రాజోలి, పిల్లి బరువు మంత్రి బరువు అన్నారు. నాకెందుకో మీ

ఈ టైటిల్ ని కొంచెం సరిచేస్తే పోతుంది అనిపిస్తుంది. పిల్లి బరువు మంత్రి పరువు ఏమంటారు? పిల్లి బరువు వల్లనే కదా మంత్రి పరువు కాపాడబడింది. ఎనీవేస్, నైస్ టైటిల్ మీది కూడా. అండ్ పిల్లి రాజు అంటున్నారు ఎవరు ఇంతకీ? షేక్ నూర్ మాలిక్ ఫ్రమ్ కోవిలకుంట్ల. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే బమిడిపాటి వెంకటేశ్వరరావు గారు, శృతి గారు కథ మొత్తం విన్నాను, మంత్రి బరువు కోల్పోతే పిల్లి బరువు తెలిసిందని నా ఆన్సర్. ఓహో అట్లా వచ్చారా, వెరీ నైస్. అయితే మీది కరెక్టే. నెక్స్ట్ మెసేజ్, తెలివి లేని రాజు అతి తెలివి మంత్రి. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి మెసేజ్. మీరు కూడా ముక్క అతికించారు నేను వద్దన్న దానికి. వై గోపి పాటివాళ్ళ నుంచి, మీ ఆన్సర్ కూడా చెప్పండి మేడం అట, ఇది నేను ఆలోచించలేదే. ఎనీవేస్ మేడం, ఈరోజు సందడే సందడి మర్చిపోలేని సందడి, అందులో మీ స్మైల్స్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సింగవరం నుంచి నజీర్ పంపించారు. అండ్ పిల్లికి తులాభారం అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అదండి సంగతి, మొత్తానికి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైటిల్స్ అయితే వచ్చేసాయి. సో ఇవాళ సందడి సందడి ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. నెక్స్ట్ మీ అందరి కోసం ఇష్క్ సినిమా, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఈ సినిమా నుంచి ఒక చిన్న బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్ గా మనం 4:02 వివిధాలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట ప్రభుత్వం శారీరక వైకల్యం కలిగిన అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా రిట్రోఫిట్ చేసిన మోటరైజ్డ్ వాహనాలను అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు 58 మంది లబ్దిదారులకు 1.15 లక్షల విలువైన మోటరైజ్డ్ త్రీ వీలర్ వాహనాలను సమకూర్చినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. రైతులకు మేలు చేకూర్చే విధంగా భూసారాన్ని పరిరక్షిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నందిగామ మార్కెట్ యార్డులో ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య రైతులకు సేంద్రియ ఎరువులను పంపిణీ చేశారు. రాష్ట పీజీ మెడికల్ విద్యార్థులకు వారానికి ఒకరోజు సెలవు ఇవ్వాలని, వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించొద్దని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్ సూపరింటెండెంట్లకు డీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్టం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్దిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుండి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ పర్జన్య శాంతి సహిత కార్యదృష్టి యాగాలను నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐఐటీ కోర్సుల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు

ఈ నెల 31వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ రవీంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గాయం కారణంగా రాబోయే ఆసియా క్రీడలకు దూరమవుతున్నానని భారత జావలిన్ స్టార్ నీరజ్ చోప్రా ఈరోజు ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 25,000 పైగా పోస్టుల భర్తీకి తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి దరఖాస్తులు ప్రారంభం కాగా మరిన్ని వివరాలకు అభ్యర్థులు indianpost.gov.in వెబ్సైట్ను చూడవచ్చు. రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 3:05 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:04 PM క్రాస్ అయిపోయి 14 సెకండ్స్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ నాకు ఇంకా 2 మెసేజెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరు పంపించారు అంటే షబీనా పంపించారు, టైటిల్ రాజు పరీక్ష అని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ బస్తాన్ ఫలీ ఫాతిమా, ఓకే 3వ మంత్రి అనే టైటిల్ పంపించారు అనమాట. వెరీ నైస్, మీ టైటిల్స్ కూడా బాగున్నాయి. సో మరి అందరూ కూడా లవ్లీ లవ్లీ లవ్లీ పార్టిసిపేషన్ అండి ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ మెసేజ్ చేసినందుకు. ఇలాగే వింటూ ఉండండి అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే ఇప్పుడు మన టైం వివిధ టైం అనమాట. సో మరి ఈరోజు వివిధలో హీరోయిన్ స్పెషల్. ఎవరు ఆ హీరోయిన్, ఏంటా సాంగ్స్ తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. ఈ రోజు మన వివిధలో హీరోయిన్ స్పెషల్లో అనుష్క, అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తున్నాను. ఫస్ట్ మిర్చి సినిమా నుంచి విజయ్ ప్రకాష్ అండ్ అనిత పాడిన పాట రామజోగ్య శాస్త్రి గారి లిరిక్ లో వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, the bank to every Indian.

మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్ లో హేమచంద్ర అండ్ శ్వేత పాడిన సాంగ్ ఇది వినేశారు. రామజోగి శాస్త్రి గారి లిరిక్ అనమాట. ఖలైజో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 4:17 క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ అయితే అరుంధతి సినిమా నుంచి సాంగ్ అయితే వచ్చేస్తోంది. సందీప్ శ్రీకృష్ణ ఖుషి మురళి అండ్ నాగా పాడిన పాట. అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
5: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

కీరవాణి గారు అండ్ సునీత పాండే సాంగ్ అయితే వినేశారు. బ్యూటిఫుల్ సాంగ్, విక్రమార్కుడు సినిమా నుంచి. మన టైం వచ్చేసి 4:30 క్రాస్ అయిపోయి 59 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలు అండ్ మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మరి ఈ రోజు స్పెషల్ హీరోయిన్ స్పెషల్. మరి అనుష్క, బ్యూటిఫుల్ అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ హేమచంద్ర అండ్ మాలవిక పాడిన సాంగ్ అయితే వచ్చేస్తోంది రామ జోగేశాస్త్రి గారి లిరిక్లో. ఈ లవ్లీ సాంగ్ బిల్లా సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

డమరుకం సినిమా నుంచి శ్రీకృష్ణ అండ్ హరిణి పాడిన పాట విన్నారు. భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్. మరి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన టైం 4:41 క్రాస్ అయిపోయి 45 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రాంలో. ఈరోజు స్పెషల్గా అనుష్క యాక్ట్ చేసిన మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ అయితే లక్ష్యం సినిమా నుంచి హేమచంద్ర పాడిన పాట ప్లే చేస్తున్నారు. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

బాహుబలి 2 సినిమా నుంచి దీపు ఇంకా సోని పాడిన పాట విన్నారు. ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్, చైతన్య ప్రసాద్ గారి లిరిక్ అన్నమాట. సో మరి ఈ సాంగ్తో ఇవాళ టీవీ విధాకు కూడా మనం గుడ్ బై బై బై చెప్పేసేద్దాం. మరి నేను కూడా టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మరి ఈ రోజు తెలుగు భాష దినోత్సవం కాబట్టి ఈరోజు మీతో కలిసి తెలుగు తీయదనాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు. సో మరి మళ్ళీ కలుద్దాం మరిన్ని మధురమైన మాటలతో, పాటలతో, ఆటలతో. ఓకే, అప్పటి వరకు సెలవు, నమస్కారం. మీ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్. మరి నెక్స్ట్ ఆర్జే చేతన్ కూడా రెడీగా ఉన్నారు ఒక మంచి టాపిక్ తో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. నూతన ప్రాజెక్టులు, తీరిక లేకుండా సదస్సులు, సమావేశాలు, కొత్త ప్రోగ్రామ్స్ తో కుస్తీ పెట్టే ఐటీ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కల్పించేందుకు పలు ఐటీ కంపెనీస్ అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఒత్తిడితో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగుల శాతం ఏటా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కౌన్సిలింగ్, సెమినార్స్, మోటివేషనల్ స్పీచెస్, మోటివేషనల్ క్లాసెస్ నిర్వహించేందుకు పలు ఐటీ కంపెనీస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండడం విశేషం. గ్రేటర్ సిటీకి ఐటీ కంపెనీస్ వెలువ మొదలైంది. దీంతో ఉద్యోగుల పని విధానంలో సమూల మార్పులు చేయడంతో పాటు సమీప భవిష్యత్తులో నియామకాల్లో సైతం సాంకేతికతను విరివిగా వినియోగించుకునేందుకు ఐటీ కంపెనీస్ చర్యలు తీసుకున్నట్లు ఐటీ రంగ నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు, ఇంటర్వ్యూస్, పదోన్నతులు అన్ని వర్చువల్ విధానంలో జరుగుతాయని స్పష్టం చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది కదా, బ్లాక్ చైన్ టెక్నాలజీతో ఉద్యోగార్థులు బయోడేటాలను తనిఖీ చేస్తున్నారు. వీడియో స్ట్రీమింగ్ ద్వారా అభ్యర్థి భావోద్వేగాలు, ఆలోచనలు, వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తున్నారు. కాగా ఈ కోవిడ్ తరుణంలోనూ గతంలో నగరంలో పలు కంపెనీస్ వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూస్ నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీలో కంపెనీస్ 54% మందిని, విదేశీ కంపెనీస్ 49% మందిని ఈ విధానంలో నియమించుకున్నట్లు ఐటీ కంపెనీస్ తెలిపాయి. ఐటీ రంగంలో నూతన సాంకేతికతకు అధిక ప్రాధాన్యం దక్కుతోంది. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తో పని విధానం సమూలంగా మారుతున్నందున అభిప్రాయపడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాల కల్పనకు మరింత ఊతమిచ్చే అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితం, ఫాస్ట్ పేస్డ్ లైఫ్, బిజీ షెడ్యూల్ లైఫ్ లో ప్రజలు అనేక వ్యాధులు, అనారోగ్య రుగ్మతలతో సతమతమవుతున్నారు. ఆందోళన, ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, అనేక ఇతర కారణాలు ఒత్తిడిని పెంచుతున్నాయి. జీవితంలో వైఫల్యాలు, ఇతర కారణాలు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన శైలి సక్రమంగా లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. సమయపాలన లేకుండా ఆహారం తీసుకోవడం వల్ల కూడా అనారోగ్య, మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. ఈ కారణాల వల్ల బ్రెయిన్ ఆరోగ్యం దెబ్బతింటుంది, ఫలితంగా ఆలోచన శక్తి తగ్గుతుంది. అయితే ఇలాంటి పరిస్థితి రావద్దంటే కొన్ని చెడు అలవాట్లను వదిలేయాల్సి ఉంటుంది. మరి ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి. మెనీ పీపుల్, చాలా మంది హడావుళ్ళు ఉదయం వేళ తినడం మానేస్తారు. ఇది సరికాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి పరిస్థితి అయినా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాండేటరీ. స్వీట్స్ ఇష్టపడని

0: వారు చాలా తక్కువ ఉంటారు, కానీ ఇది మానసిక ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం చూపుతుంది. అందుకే స్వీట్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ మొదలైన వాటికి దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కోకోనట్ వాటర్, డేట్స్ అంటే ఖర్జూరం మొదలైనవి సహజ చక్కెరలను కలిగి ఉన్న ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ కోపం తెచ్చుకోవడం కూడా మానసిక ఆరోగ్యానికి మంచిది కాదు. ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం, ఎందుకంటే కోపం మెదడులోని నరాలను నేరుగా ప్రభావితం చేస్తుంది, మానసిక సమస్యలను పెంచుతుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా మంచి ఆరోగ్యం కోసం సరైన నిద్రపోవడం తప్పనిసరి. డైలీ అట్లీస్ట్ 8 అవర్స్ ఆఫ్ సాలిడ్ సౌండ్ స్లీప్ చాలా అవసరం. ఇలా సౌండ్ స్లీప్ లేకపోతే ఆరోగ్యంపై ప్రభావం చూపి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది, ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో కోటీశ్వరుడు మొదలు బీదవారి వరకు అందరూ ఏదో ఒక రకమైన మానసిక వేదనకు గురవుతూనే ఉన్నారు. కారణం జీవన విధానంతో పాటు రకరకాల అంశాలున్నాయి. ఈ ఒత్తిడి వ్యక్తి మనసునే కాకుండా ఆరోగ్యాన్ని కూడా దారుణంగా కృంగదీస్తుంది, ఫలితంగా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు మానసికంగా దృఢంగా ఉండాలని సూచిస్తారు ఆరోగ్య నిపుణులు. మనం శారీరక ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎంతటి కష్టతరమైన పనైనా సునాయాసంగా అయిపోతుంది. మరి ప్రస్తుత ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో మానసికంగా స్ట్రాంగ్ గా ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతంతో. ఒత్తిడి ఎదుర్కోవడానికి సహాయపడుతుంది, హేతుబద్ధమైన ఆలోచనలో సహాయపడుతుంది, ఆత్మగౌరవానికి తోడ్పడుతుంది, జీవితంలో సమతుల్యతను ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది, ఉత్పాదక పనిలో సహాయపడుతుంది. ఏంటా అది? మంచి డైట్ అండ్ లైఫ్ స్టైల్. న్యూట్రిషనిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం పోషకాహార లోపాలు మానసిక ఆరోగ్యానికి మధ్య పరస్పర సంబంధం ఉంది. పోషకాలు లేని ఆహారం తీసుకోవడం, అధిక ఒత్తిడి, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం, అధికంగా కెఫెన్ పదార్థాలు తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. శరీరంలో ఏ లోపం వచ్చినా అది ముందుగా మెదడును ప్రభావితం చేస్తుంది. అలా కాకుండా ముందుగా మీ జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మీ మనసును స్ట్రాంగ్ గా మార్చుకోవచ్చు అని పేర్కొన్నారు. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు ఏం చేయాలి అంటారా? దానికి మెరుగైన జీవన శైలిని పాటించాలి, మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, ప్రతిరోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలి, ధూమపానం, మద్యం సేవించడం మానుకోవాలి, అవసరమైన మేరకు 7 నుంచి 8 గంటలు మంచి నిద్రపోవాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా, ప్రాబ్లం ఏదైనప్పటికీ, సమస్య ఏదైనప్పటికీ కూడా అల్టిమేట్ గా అది మనపైకే వస్తుంది. అందుకే మనని మనం మంచిగా చూసుకోవాలి. దిస్ బాడీ ఈజ్ అ టెంపుల్, దానికి కావలసిన పోషకాలు ఇవ్వాలి, మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి, అప్పుడే ఇది కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, మీకు హెల్ప్ అవుతుంది. దీర్ఘకాలికంగా లాంగ్ రన్ లో కూడా మీరు చాలా హెల్తీగా ఉంటారు. చిన్న చిన్న మార్పులు అంటాం కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి, సర్దుబాట్లు చేసుకోండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. అండ్ ఆఫీస్ జాబ్ అన్నాక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇప్పటి సిస్టమ్ లో ఏంటంటే సమస్యలు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రొడక్టివిటీ పెరుగుతుందా లేదా తెలియదు, దానివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుందా లేదా తెలియదు. లగ్జరీ వస్తుంది మనుషులకు, కానీ ఎక్కడో ఒక దగ్గర లైఫ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వాట్ ఈస్ ఆఫ్ పారామౌంట్ ఇంపార్టెన్స్ ఈజ్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్. మనం చేసే పని, సంపాదించేదంతా కూడా మన కోసమే కదండి, మన కోసం, మన కుటుంబ సభ్యుల కోసం. ఒక మంచి లైఫ్ ఉంటుందనే ఇవన్నీ చేస్తాం, కానీ ఇదంతా సంపాదించి లాస్ట్ కి హెల్త్ పోయాక ఏం చేసుకుంటాం అదంతా? అలాగని సంపాదన కూడా మానొద్దు. యూ హ్యావ్ టు మేక్ నెససరీ చేంజెస్. మీ రోజువారీ జీవితంలో, డైలీ రొటీన్ లో కొన్ని మంచి అలవాట్లు పెట్టుకోండి. హెల్తీ ఫుడ్ తీసుకోవడం ఒక మంచి అలవాటు, ఎక్సర్సైజ్ చేయడం ఒక మంచి అలవాటు, హ్యాపీగా ఉండడం, యోగా, మెడిటేషన్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్. దీనివల్ల మీకు ఆఫీస్ లో కానీ, మీరు పనిచేసే ఏరియాలో కానీ మీ మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్ గా ఉంటుంది, వేరే వారిపై చికాకు పడరు, మీ రిలేషన్షిప్స్ కూడా దెబ్బతినవు. ఇలా ఉంటే మీ వర్క్ ప్లేస్ లో కూడా ఒక మంచి కల్చర్ ఏర్పడుతుంది. యూ విల్ బి హెల్తీ, వెల్తీ అండ్ స్ట్రాంగ్. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ వెనల ప్రోగ్రామ్, దిస్ ఇస్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్య

ముఖ్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలనే సంకల్పంతో సంజీవని మొబైల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మెడికల్ డెంటల్ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులకు 10%, పీజీ కోర్సులకు 15% ఫీజులను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బాపట్ల జిల్లా అమృతలూరు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బాపట్ల జిల్లా వైద్యాధికారిణి వెంకటలక్ష్మికి ఈరోజు అందజేశారు. రాష్ట ప్రభుత్వం, ఆయుష్ శాఖ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో యోగా, ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ అంశంపై 2 రోజుల అవగాహన కార్యక్రమం ఈరోజు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో పర్యటించనున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎల్లుండి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గిడుగు వెంకటరామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో తెలుగు భాషా దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ ఎక్స్టెన్షన్ సెంటర్ 6 నుంచి 8 నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వవిద్యాలయ ఉపకులపతి జ్యోతికుమార్ తెలిపారు. అనంతపురం నగరంలోని వీధి వ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు ఏర్పాటు చేసే స్మార్ట్ బజార్ల నిర్మాణాలకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపట్టి వెంకటేశ్వర ప్రసాద్ ఈరోజు భూమి పూజ చేశారు. పోలవరం జిల్లాలోని పీఎం జన్మన్ పథకం ద్వారా కొత్తగా మంజూరైన గృహాలకు భూమి పూజ చేసే గృహాల పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సూచించారు. వెస్టర్న్ రైల్వేలో 2026-27 సంవత్సరానికి స్పోర్ట్స్ కోటా కింద 64 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 1వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 నేను మీ క్రిష్. సూపర్ హిందీ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇంకా బ్యాక్ టు బ్యాక్ లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. ఎగ్జాక్ట్గా 6 o'clock వరకు అండ్ 11 o'clock వరకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ఈ టైంలో చిన్న కమర్షియల్ తర్వాత ఇంకొక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in. SBI, the bank to every Indian.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నాకు అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
3: SBI, the bank to every Indian.

0: నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. బనగానపల్లె పరిధిలో తాగునీరు, పశువుల అవసరాల కోసం అవుకు రిజర్వాయర్ కు గోరుకల్లు రిజర్వాయర్ ద్వారా వారం రోజుల పాటు నీటిని విడుదల చేయనున్నట్లు రాష్ట మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ నార్సింగ్ సైలాని ఈరోజు ప్రత్యేకంగా సందర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీ నిట్లో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. డీన్ పరిశోధనా సంప్రదింపుల విభాగం డాక్టర్ జి రవికిరణ్ శాస్త్రి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలు, వ్యాయామం వంటి శారీరక కార్యకలాపాలకు కేటాయించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వివరించారు. చిత్తూరు జిల్లాలో రేపు జరగనున్న నీట్ పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అభ్యర్థులను ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని తెలిపారు. తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ సంబంధిత అధికారులను కోరారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పలు ఉద్యోగాల భర్తీకి ఈరోజు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలో సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు రాష్ట్రీయ పోషణ్ మాసోత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె వెట్టి సెల్వి ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. గుంటూరు వికారాబాద్ మధ్య దక్షిణ తీర రైల్వే ఏర్పాటు చేసిన 07227 నెంబరు ప్రత్యేక రైలు గుంటూరు రైల్వే డివిజన్ నుండి రేపు రాత్రి 9:45 బయలుదేరుతుంది. ఈ రైలు సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, బీబీనగర్, సికింద్రాబాద్, వికారాబాద్ వరకు నడుస్తుందని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ సుదేష్ణ సేన్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సమేత అలివేలు మంగమ్మ పద్మావతి అమ్మవార్ల ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా తిరుప్పావాడ సేవ అన్నకూటోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. రాబోయే 48 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

సూపర్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం నుంచి. అండ్ స్టూడియోలో టైం 6:09:49 సేకండ్లు. మరికొద్ది సేపట్లో అంటే 6:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక వార్తల వివరాలు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో ఆయన ఈరోజు పర్యటించారు. గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని ప్రాజెక్టును, ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైద్య సేవల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన పరిస్థితి రాకూడదని, అందుకే సంజీవని కార్యక్రమాన్ని రాష్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలన్నీ స్థానికులకే దక్కేలా చర్యలు చేపట్టామని, 5 సూత్రాలతో గిరిజన ప్రాంతాలను అభివృద్ది చేస్తామని పేర్కొంటూ,
1: ప్రతి ఒక్క గిరిజన వ్యక్తికి మెరుగైన ఆరోగ్యం ఇవ్వాలని, ఎక్కడా లేనటువంటి ఆరోగ్య వ్యవస్థ ఇక్కడ రావాలని శ్రీకారం చుట్టాం. సంజీవని రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. మీకుండే ఆరోగ్య సమస్యకి ఎట్లా పరిష్కారం చేయాలనో మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
0: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలో అమరావతి ఛాంపియన్షిప్ పేరిట నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రులు కొల్లు రవీంద్ర, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి స్పీకర్ బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడాకారులకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని, పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు సూచించారు. తెలుగు భాషా దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భాషా శాస్త్రవేత్త గిడుగు వెంకటరామమూర్తి జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

0: మేరకు సామాజిక మాధ్యమ వేదికగా పోస్టు పెట్టారు. అగ్నివీర్ పథకం కింద వచ్చే నెల 2వ తేదీ అర్ధరాత్రి నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నంలో నిర్వహించనున్న ఆర్మీ నియామక ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సమీక్షా సమావేశం ఈరోజు నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ నిర్వహించడంతో పాటు ఆర్కే బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ సర్కిల్ నుంచి 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరవుతారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతుల వ్యవసాయ పెట్టుబడి అవసరాలకు అండగా నిలవడంతో పాటు వారి కుటుంబ ఆదాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత కలిగిన రైతు కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా రైతులు ఈ పథకం ద్వారా తమకు అందుతున్న ఆర్థిక సహాయంపై సంతృప్తి వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేయడంతో పాటు పంట సాగుకు అవసరమైన ఖర్చులకు పీఎం కిసాన్ ద్వారా అందే మొత్తాన్ని వినియోగించుకుంటున్నామని పేర్కొంటూ,
1: ప్రధాని మోడీ గారు పీఎం కిసాన్ మాకు అందుబాటులో ఉంది, దానివల్ల ఎరువులు కానీ పురుగు మందులకు కానీ కొనుక్కోగలుగుతున్నాము. అలాగే కోటి ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ పథకాలు అందుబాటులో ఉన్నాయి. చాలా సంతోషమైంది. మోడీ గారికి మా రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా రేపు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విజయనగరం జిల్లాలో రేపు నిర్వహించనున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ప్రవేశ పరీక్ష జరగనుందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 475 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారని, అభ్యర్థులు ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో సమృద్దిగా వర్షాలు కురవాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిద్దాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తూ రేపటి నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు వరుణయాగ పర్జన శాంతి సహిత కార్యరిష్టి యాగాలను నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపింది. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు, ఆకాశవాణి టాప్ గ్రేడ్ గాత్ర కళాకారులు మల్లాది నారాయణ శర్మ ఏలూరులో ఈరోజు స్వర్గస్థులయ్యారు. ఆకాశవాణితో గత 50 ఏళ్లుగా అనుబంధం ఉన్న నారాయణ శర్మ భక్తిరంజని, సంగీత రూపకాలు, సంగీత కచేరీలు సమర్పించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందిన సంగీత సభలలో కచేరీలు చేశారు. నారాయణ శర్మ మృతి పట్ల పలువురు కళాకారులు సంతాపం వ్యక్తం చేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. రాష్ట ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం సంజీవని వ్యవస్థను తీసుకువచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అధునాతన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామని క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని

0: అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
2: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

అండ్ ఈ టైం కృష్ణధీరంకి వెల్కమ్ చెప్పేస్తూ, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఒక మ్యాటర్ చెప్పాను. ఏంటి అంటే లైఫ్ హ్యాపీగా సాగాలి అని అంటే 10 స్కిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను. అందులో 5 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అండ్ మిగిలిన 5 గురించి చెప్తానని చెప్పాను. ఈ రోజు ఆ మిగిలిన బ్యాలెన్స్ ఆ 5 స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒక లవ్లీ సాంగ్ మీ అందరి కోసం, వింటూ స్టే ట్యూన్డ్.

విండో ఎంజాయ్ చేస్తున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 6:25:35. మనమునాం కృష్ణా తీరంలో మాట్లాడుకుందామని చెప్పాను. లైఫ్లో ఇంపార్టెంట్ అని చెప్పి 10 స్కిల్స్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలని చెప్పాను మన లైఫ్లో. అందులో 5 గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం లాస్ట్ టైం వచ్చినప్పుడు. అండ్ మిగిలిన వాటిలో ఫస్ట్ ఏంటి అని అంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి అండ్ డ్రైవింగ్తో పాటు రిపేరింగ్ కూడా తెలిసి ఉండాలి. అంతే కదా, అంటే బైక్ లేదా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు కొంతమంది. అది యాక్చువల్గా మంచి విషయమే. అయితే దాంతోపాటు మన వెహికల్కి సంబంధించి చిన్న చిన్న రిపేర్స్ పైన మినిమం ఆ నాలెడ్జ్ అనేది అంటే ఒక అవగాహన అనేది ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఎప్పుడైనా పంక్చర్ అయినప్పుడు మెకానిక్ కోసం చూడకుండా టైర్ను చేంజ్ చేయడమైనా సరే డెఫినెట్గా తెలిసి ఉండాలి, అది చేయగలిగి ఉండాలి. ఎందుకంటే మన వెహికల్ ఆగిపోయినప్పుడే మెకానిక్ షాప్ ఉంటుందన్న గ్యారంటీ లేదు కదా. అందుకని అలాంటి సిచ్యువేషన్స్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అని అంటే ఈ స్కిల్ అనేది తప్పనిసరి అన్నమాట. ఒకసారి ఊహించుకోండి, అంటే మనకి ఇట్లాంటి ప్రాబ్లం డెఫినెట్గా లైఫ్లో ఏదో ఒక టైంలో ఫేస్ చేసే ఉంటారు అందరూ కూడా. అంటే బైక్ మనకి ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో ఆగిపోవడం కానీ, మనల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి డెఫినెట్గా లైఫ్లో ఒక్కసారైనా మనకి కలిగి ఉంటాయి ఇట్లాంటి సిచ్యువేషన్. అలాంటప్పుడు అనిపిస్తుంది అబ్బా ఎంతో కొంత కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే దీనిపైన మనం దీన్ని ఈ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసేవాళ్ళం కదా అని చెప్పి అలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా ఈ స్కిల్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఇంకెలాంటి స్కిల్స్ మనకి మినిమం తెలిసి ఉండాలి అనే స్కిల్స్ ఇంకొక 4 ఉన్నాయి మన లైఫ్లో తెలుసుకోవాల్సిన స్కిల్స్. అవి వాటి గురించి మాట్లాడుకుందాం. ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టే ట్యూన్డ్.

సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనం ఉన్నాం కృష్ణా తీరంలో, మాట్లాడుకుంటున్నాం లైఫ్లో ఉండాల్సిన 10 స్కిల్స్ గురించి. అందులో 5 మాట్లాడుకున్నాం అండ్ ఈ రోజు కూడా ఒకటి మాట్లాడుకున్నాం అండ్ ఇంకోటి, ఒక్క స్పోర్ట్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవాలి మన లైఫ్లో. అంటే టీవీలో స్పోర్ట్స్ చూస్తూ ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు కానీ

ని జీవితంలో ఒక స్పోర్ట్ అంటే ఒక గేమ్ అయినా సరే మనం దానిలో ఎంట్రీ అనేది లేకపోవడం అంత మంచిది కాదనమాట. సో ఏదో ఒక ఆటను సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల మనకు ఫిజికల్ ఎక్సర్సైజ్తో పాటు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. అంతేకాదు మన టీంలో ఉండే మనం

లో ఫుల్ ప్లెజ్డ్గా దాని మీద ప్రాక్టీస్ చేసి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టండి, మీకే లైఫ్లో అట్లీస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక స్కిల్, డెఫినెట్గా ఉండి తీరాల్సిన స్కిల్ ఇది. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఇంకొక సూపర్ సాంగ్ తర్వాత. వింటూ స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మనం ఉన్నాం కృష్ణ తీరంలో. మాట్లాడుకుంటున్నాం మన లైఫ్లో ఉండాల్సిన 10 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ గురించి. అండ్ నెక్స్ట్ కళలను కంటిన్యూ చేయాలి, అంటే కళలు నేర్చుకోవాలి. మనకి ఏదో ఒక కళ వచ్చే ఉంటుంది కదా, చిన్నప్పటి నుంచి మనకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉండే ఉంటుంది, దాన్ని ప్రాక్టీస్ చేసే ఉంటాం, బట్ మధ్యలో దాన్ని బ్రేక్ చేసి ఉంటాం. వాటిని కంటిన్యూ చేయాలి, ఎందుకంటే మెంటల్ హ్యాపీనెస్ని కలిగించడంలో కళలది ఒక కీ రోల్ అని చెప్పొచ్చు అనమాట. అందుకే పెయింటింగ్ కానీ, పోయెట్రీ, మ్యూజిక్, ఇలా ఏదో ఒక ఆర్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి. బిగినింగ్లో అంటే మనం స్టార్ట్ చేసినప్పుడు మన పర్ఫార్మెన్స్ అనేది మనకి నచ్చకపోయినా సరే డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎందుకంటే సాధనంబున పనులు సమకూరు ధరలోనా అన్నారు. అంటే మనం సాధన చేస్తే డెఫినెట్గా పనులు అనేవి అన్నీ సమకూరితే అన్నీ వస్తాయి మనకి. కాలం గడిచే కొద్దీ మనం అందులో డెఫినెట్గా షైన్ అవుతాం. అంతే కదా, ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే డెఫినెట్గా అందులో షైన్ అవుతాం. కాబట్టి కళలని కంటిన్యూ చేయండి, మీకున్న టాలెంట్ ఏంటో తెలుసుకోండి, గుర్తించండి, మళ్ళీ గుర్తు తెచ్చుకోండి ఇంతకుముందు ఏం చేశారు అనేది డెఫినెట్గా గుర్తు తెచ్చుకొని వాటిని కంటిన్యూ చేయండి, వాటిలో షైన్ అవ్వండి. అది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అన్నమాట, ఉండాల్సిన స్కిల్. ఇంకా మాట్లాడుకుందాం వీటి గురించి ఇంకొక లవ్లీ సాంగ్ తర్వాత వింటూ స్టూడియో

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనమున్నాం కృష్ణా తీరంలో. నెక్స్ట్ విషయం, నెక్స్ట్ నేర్చుకోవాల్సిన స్కిల్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట. ఎస్, ప్రజెంట్ ఈ వరల్డ్లో లీడర్షిప్ క్వాలిటీస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ స్పీకింగ్ అనమాట. అంటే ఇందులో రాణిస్తే కనుక లైఫ్లో కూడా డెఫినెట్గా రాణిస్తాం. 10 మంది ముందు మాట్లాడాలి అని అంటే చాలామందికి అసలు గొంతు తడారిపోతుంది అనమాట. అవునా కదా, ఎవరికైనా బిగినింగ్లో ఇదే సిచ్యువేషన్. బట్ అలా అని అక్కడే అయిపోతే ఈరోజు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళందరూ కూడా కాదు కదా. అసలు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ వరల్డ్ అనేది మనల్ని గుర్తించాలి అని అంటే మనం నిర్భయంగా మాట్లాడడం డెఫినెట్గా నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్. మనకు ఉండాల్సిన స్కిల్స్లో వన్ ఆఫ్ ద స్కిల్స్ ఇది కూడా, పబ్లిక్ స్పీకింగ్ అనేది. అండ్ ఇంకొకటి కూడా ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత వింటూ స్టూడియో

పాప్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ డియర్ కామ్రేడ్ నుంచి ప్లే చేశాను. అండ్ మనం రామకృష్ణ తీరంలో మాట్లాడుకుంటున్నాం, 10 మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్స్ మనకు ఉండాల్సినవి మాట్లాడుకున్నాం. అండ్ 9 అయితే ఇప్పుడు వరకు కంప్లీట్ చేసాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇది కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు బట్ ఇది కూడా తెలిసి ఉండాలి, ఏంటంటే దేన్ని వదిలేయాలో తెలిసి ఉండాలన్నమాట. ఎస్, మీరు వినింది కరెక్టే, మన లైఫ్లో దేన్ని అయితే వదిలేయాలో అది కూడా తెలిసి ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి ఉండేది రోజుకు 24 అవర్స్, అయితే ఆ టైంని ఎవరైతే తెలివిగా వ్యవహరిస్తూ పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు మెస్మరైజింగ్ రిజల్ట్స్ సాధిస్తారన్నమాట. అందుకే అంటే మన లైఫ్కి యూజ్ అయ్యే విషయాల గురించి తెలుసుకోవడమే కాదు, మనకు ఏమాత్రం సంబంధం లేని విషయాలను లైఫ్ నుండి డిలీట్ కొట్టే టాలెంట్ కూడా ఉండాలి. లేదంటే అనవసరమైన ఆలోచనలతో మన వాల్యుబుల్ టైం అనేది, మానసిక ప్రశాంతతను డెఫినెట్గా కోల్పోతాం. అలా కోల్పోకుండా ఉండాలి అని అంటే ఏదైతే మనకు అవసరం లేదో, ఏదైతే మనకి టైం వేస్ట్ చేస్తుందో వాటి అన్నిటినీ కూడా మనం వదిలేయాలి, వదిలేయడం తెలిసి ఉండాలి. అప్పుడే మనం పర్ఫెక్ట్గా మన టైంని యూటిలైజ్ చేసుకోగలం. అండ్ దీనివల్ల మనకు కూడా చాలా బెనిఫిట్ కదా, మిగతా విషయాలు ఇప్పుడు ఏదైతే 9 స్కిల్స్ మాట్లాడుకున్నామో దానికి ఈ టైం అంతా వెచ్చించవచ్చు అన్నమాట. సో ఇవి మొత్తం 10 ఇంపార్టెంట్ స్కిల్స్, మన లైఫ్లో తెలిసి ఉండాల్సిన స్కిల్స్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది నిజంగానే, అందుకే షేర్ చేశాను మీతో. ఎనీవే 6:53 దాటి 5 సెకండ్స్ స్టూడియోలో టైం. ఇది ఈరోజు కృష్ణ తీరం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ సూపర్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టేడియో ఉంటాను.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. రాజకీయ అవకాశాల ద్వారా ప్రజలకు నిజమైన గౌరవం, స్వేచ్ఛ, అధికారం కల్పించడంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండి ఫరూక్, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందించారు. దేశవ్యాప్తంగా రేపు 340 నగరాల్లోని 1,300 కేంద్రాల్లో నీట్ పీజీ 2026 పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్ లీక్ పుకార్లను నమ్మవద్దని, పరీక్షా పత్రాలు ఎన్క్రిప్టెడ్ విధానంలో ఉంటాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. రాష్టంలో పీఎం ఆవాస్ యోజన 2.0 కింద కేంద్ర ప్రభుత్వం 400,000 ఇళ్లను మంజూరు చేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పాత ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాకే కొత్తవి మంజూరు చేస్తారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో నెట్ జీరో కార్యక్రమం కింద మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అధికారులను ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు మండలం పాతరామపురం గ్రామంలో స్థానికులు, గ్రామాధికారులు వరాల వెలుగొండ ప్రాజెక్టు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ మొదటి వారంలో విత్తన కాలం ముగిసే అవకాశం ఉన్నందున రైతుల అవసరాలకు అనుగుణంగా అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులో ఉంచాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద వీబీజీ రామ్జీ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాబు కార్డులు అప్డేట్ చేయలేదని, కొందరు పనులకు వెళ్లకున్నా వేతనాలు అందించినట్లు అక్రమాలు బయటపడ్డాయని పీడీ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతిలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడేలా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 8 గంటలకు వింటారు.

విండో ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7 గంటల 4 నిమిషాల 45 సెకండ్లు అండ్ మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుండి తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారతదేశం తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా అవతరించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. ఇటీవలి సంవత్సరాల్లో 2 దేశాల మధ్య వ్యాపారం అనేక రెట్లు పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ద్వారా 2 దేశాలకు వ్యాపార అవకాశాలు మరింతగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సుమారు 100 కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో ఉజ్బెకిస్తాన్కు చెందిన టాప్ 10 వ్యాపార భాగస్వాముల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఈ మొత్తాన్ని రెట్టింపు చేయాలని 2 దేశాలు భావిస్తున్నాయి. భారత్ నుంచి ఎగుమతయ్యే ప్రధాన వస్తువుల్లో ఫార్మాసిటికల్ ఉత్పత్తులు, యాంత్రిక పరికరాలు, వాహనాల విడిభాగాలు, సేవలు, శీతలీకరించిన గేదె మాంసం, ఆప్టికల్ సాధనా పరికరాలు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వాటిలో ప్రధానంగా పళ్ళు, కూరగాయల ఉత్పత్తులు, ఎరువులు, సారాలు మొదలైనవి ఉన్నాయి. ఆకాశవాణితో మాట్లాడుతూ ఉజ్బెకిస్తాన్ వాణిజ్య పరిశ్రమల మండలి చైర్మన్ సలహాదారు అలీ షార్పైఖోవ్ రాబోయే సంవత్సరాల్లో 2 దేశాలు తమ వ్యాపారాన్ని రెట్టింపు చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఈ రంగాలు ప్రధానంగా ఆరోగ్యం, ఫార్మా, ఐటీ, వ్యవసాయానికి సంబంధించి ఉన్నవని గుర్తించామని చెప్పారు. ఉజ్బెకిస్తాన్లోని భారత రాయబారి స్మితా పంత్ ఆకాశవాణికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ 2 దేశాలు కనెక్టివిటీ సమస్యపై కూడా చర్చిస్తాయని చెప్పారు. భారత్ కేవలం ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మాత్రమే కాకుండా తన నాగరికత, వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసం ఉన్న దేశంగా ఆవిర్భవించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఈనాడు భారత్ మాట్లాడుతుంటే ప్రపంచం ఆలకిస్తోందని, నవ భారతదేశంలో జరిగిన అతిపెద్ద మార్పు దేశం ఇకపై కేవలం ప్రపంచ షరతులు అనుసరించడం లేదని, నిబంధనలు రూపొందించడంలో కూడా తన వంతు పాత్ర పోషిస్తోందని రక్షణ మంత్రి అన్నారు. కేవలం డిగ్రీలు పంచడమే కాకుండా దేశ నిర్మాణమే విశ్వవిద్యాలయాల ప్రధాన ధ్యేయంగా ఉండాలని రక్షణ మంత్రి చెప్పారు. న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ఆదర్శాలకు కట్టుబడి దేశ నిర్మాణంపై మక్కువ ఉన్న యువతను విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. గత 12 నెలల్లో భారతదేశంలో విద్య నాణ్యత, అందుబాటు, అందరికీ విద్య వంటి అంశాల్లో మెరుగుదల కనిపిస్తోందని కూడా రక్షణ మంత్రి చెప్పారు.
1: पिछले 12 वर्षों में शिक्षा की क्वालिटी, एसेसिबिलिटी और अफोर्डेबिलिटी बढ़ी. भारत का रिसर्च एंड डेवलपमेंट एक्सपेंडिचर पहले के कंपेरिजन में 2 गुना हो गया. 34 ईयर्स में पहली बार हमने नेशनल एजुकेशन पॉलिसी बनाई है. शिक्षा के क्षेत्र में हुए बदलावों और अच्छी पॉलिसीज का यह परिणाम है कि आज देश के नौजवान स्टार्टअप खड़े कर रहे हैं, यूनिकॉर्न कंपनियां बना रहे हैं. 2015 में हम ग्लोबल इनोवेशन इंडेक्स में 81वें स्थान पर, हमने अब 38वें स्थान पर अपनी पहुंच हासिल कर ली है.
0: పరిశోధన అభివృద్ధి రంగంలో వ్యయం రెట్టింపైందని, 34 ఏళ్ల తరువాత నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేశామని కూడా రాజ్నాథ్ సింగ్ గుర్తు చేశారు. అమెరికాలో పర్యటిస్తున్న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ షికాగోలో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. భారత్ సాధిస్తున్న విస్తృత వృద్ధి, సంస్కరణలు పొందుకున్న తీరు, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు లభిస్తున్న విస్తృత అవకాశాల గురించి ఆమె సమావేశంలో వివరించారు. భారత్ తయారీ రంగం దేశం కోసం, ప్రపంచం కోసం మ్యానుఫ్యాక్చర్ అనే నినాదం ఈ సమావేశంలో ప్రధాన అంశంగా నిలిచింది. తయారీ రంగం కృత్రిమ మేధస్సు, డిజిటల్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక వసతులు, ఫుడ్ ప్రాసెసింగ్, రక్షణ రంగం, అధునాతన సాంకేతికతలు వంటి వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలపై చర్చలు జరిగాయి. ఈ ఏడాది జూలై నాటికి పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద 115 లక్షల హెక్టర్లకు పైగా సాగు భూమిని మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలియజేసింది. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, పొలం

0: స్థాయిలో నీటిని సమర్థవంతంగా ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం జనవరి 2006లో సూక్ష్మ సేద్యం కోసం కేంద్ర ఆధ్వర్యంలో అమలయ్యే పథకంగా ప్రారంభమైంది. 2015-16 నుంచి 2021-22 వరకు దీన్ని అధికారికంగా పర్ డ్రాప్ మోర్ క్రాప్ గా మార్చి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ప్రధాన భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద సూక్ష్మ సేద్య వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవడానికి లబ్దిదారులకు గరిష్టంగా 5 హెక్టార్ల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. చిన్న సన్నకారు రైతులకు 55%, ఇతర రైతులకు 45% ఆర్థిక సాయం ఉంటుంది. గత 3 ఏళ్లలో 8,123 కోట్ల రూపాయలకు పైగా కేంద్ర సహాయాన్ని ఈ పథకం కింద విడుదల చేశారు. పంటల ఉత్పాదకతను పెంచడానికి, రైతుల ఆదాయాన్ని వృద్ధి చేయడానికి ఈ పథకం ఖచ్చితమైన నీటి నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేపాల్లో బుధవారం నాడు సంభవించిన ఆకస్మిక వరదల తర్వాత ఇంతవరకు 88 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో ఈ విషయం తెలియజేస్తూ 287 మంది భారతీయ పౌరులు ఆచూకీ లేకుండా పోయారని చెప్పారు. ఇతర జాతీయతలు కలిగి ఉన్న సుమారు 128 మంది భారతీయ సంతతి వ్యక్తులు కూడా గల్లంతైనట్లు ఆయన చెప్పారు. రసువాలోని ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి 4 భారతీయ పౌరులను ఈ రోజు రక్షించినట్లు జైస్వాల్ వెల్లడించారు. ఈ రోజు చైనా నుంచి 120 మంది భారతీయ పౌరులు నేపాల్లోకి ప్రవేశించినట్లు కూడా ఆయన తెలియజేశారు. మృతదేహాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాల విశ్లేషణలో సహాయం చేసేందుకు భారత్ నుంచి 6 ఫోరెన్సిక్ నిపుణుల బృందాలు ఈ రోజు ఖాట్మండు చేరుకుంటాయి. టన్నెల్ రెస్క్యూ రికాగ్నిజెన్స్ కోసం ప్రత్యేక సాంకేతిక బృందం నిన్న ఖాట్మండు చేరుకుని ప్రభావిత ప్రాంతాల్లో సొరంగాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు పని ప్రారంభించింది. వారి సిఫారసులు సూచనల ఆధారంగా పరికరాలతో కూడిన ప్రత్యేక టన్నెల్ రెస్క్యూ బృందం భారత్ నుంచి ఈ రోజు నేపాల్ చేరుకుంటోందని చెప్పారు. లక్నోలో విలేకరులతో మాట్లాడుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేపాల్లో నెలకొన్న సంక్షోభ పరిస్థితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని చెప్పారు. నేపాల్కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్ సిద్దంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని కూడా రక్షణ మంత్రి తెలియజేశారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 100,000 మంది ప్రాణాలు కోల్పోవడం, భారీ విధ్వంసం జరగడం పట్ల భారత ప్రభుత్వం చూపిన స్పందన, అందించిన సహాయంపై నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పోదల్ ఈరోజు రాష్టపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకస్మిక వరదల వల్ల మృతుల సంఖ్య 616కు చేరింది. 100,000 మంది ఇంకా ఆచూకీ లేకుండా ఉన్నారు. బోటేకోషి నదిలో సంభవించిన వరదల కారణంగా దక్షిణ చిత్రవన్ జిల్లాలో లభ్యమైన ఎలాంటి గుర్తింపు తెలియని, ఎవరూ క్లెయిమ్ చేయని 229 మృతదేహాలను ఖననం చేయాలని నేపాల్ అధికారులు నిర్ణయించారు. మృతదేహాలు పాడైపోతుండడం, అలాగే ఇన్ఫెక్షన్ ముప్పుందనే ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం గర్వించదగిన గొప్ప క్రీడాకారులు ఒకరైన మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భారత్ గొప్ప క్రీడా వారసత్వాన్ని కీర్తిస్తూ క్రీడలను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేసుకునేలాగా ఈ దినోత్సవం ప్రోత్సహిస్తుంది. నివాళి, ఆట, కదలిక అనే నినాదాలతో 2026 జాతీయ క్రీడా దినోత్సవాన్ని 3 రోజుల పాటు దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏక్ ఘంటా ఖేల్ కే మైదాన్ మే అనే పిలుపుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు డాక్టర్ మన్సుఖ్ మాండవియ, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ ప్రచారంలో భాగంగా క్రికెట్ మ్యాచ్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ మన్సుఖ్ మాండవియ, ఫిట్గా ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ వారానికి కనీసం 1 గంట పాటు ఆటల మైదానంలో గడపాలని పిలుపునిచ్చారు. సమృద్ది గల దేశాన్ని నిర్మించడానికి ఆరోగ్యకరమైన యువత సమాజం అత్యంత ఆవశ్యకమని మన్సుఖ్ మాండవియ చెప్పారు.
1: आज नेशनल स्पोर्ट्स डे के अवसर पर सारे देश में फिट इंडिया मूवमेंट को आगे बढ़ाने के लिए 1 घंटे खेल के मैदान में कार्यक्रम दिया है. आज सुबह से मुझे सूचना मिल रही है, लाखों की संख्या हर गली में मैदान में देश के युवा 1 घंटे के लिए खेलने के लिए आए हैं. मुझे खुशी है, मोदी जी के नेतृत्व में देश बदल रहा.
0: వస్త్ర పరిశోధనా సంఘాల సమన్వయ కమిటీ 2వ సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి వస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు అధ్యక్షత వహించినట్లు టెక్స్టైల్ మినిస్ట్రీ సోషల్ మీడియా పోస్టులో తెలియజేసింది. వస్త్ర పరిశోధనా వ్యవస్థకు సంబంధించిన కీలక విషయాలు చర్చించేందుకు, సంఘాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఒక వేదికపైకి సభ్యులను తీసుకువచ్చింది. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన కోసం

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తాష్కెంట్ చేరుకున్నారు. భారత్ తన నాగరిక వారసత్వం, సంస్కృతి సామర్థ్యాలపై పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. నేపాల్లో ఇప్పటి వరకు 88 మంది భారతీయ పౌరులను వరద ప్రాంతాల నుంచి రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈరోజు మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 సీజీపీఎస్ సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. సెప్టెంబర్ 4 లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ scholarship.co.in.
6: SBI, the bank to every Indian.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 7:15:25. మనం ఎంటర్ అవుదాం మనసును మనసే మన ఫేవరెట్ షోకి. నేనైతే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్స్ తెలిస్తే 0866248814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండదు.

సో మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకునే ప్లేస్ ఏది, మీ ఫేవరెట్ ప్లేస్ ఏది, మళ్ళీ ఏ ప్లేస్ అయినా ఒక ప్లేసే చెప్పాలి, సో ఆ ప్లేస్కి ఎప్పుడైనా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అని అనుకునే ప్లేస్ ఏంటో గెస్ చేసి, ఐ మీన్ ఆలోచించి నాకైతే పంపిస్తూ ఉండండి 0866243814 ఈ నెంబర్కి. సాంగ్ వింటూ స్టూడియో

పాపప్ సాంగ్స్ విండో ఎంజాయ్ చేస్తున్నారు కదా, మనము నా మనస్సున మనసులో. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకునే ప్లేస్ ఏంటి, మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగాను. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్డు. బా నాకు కూడా చాలా ఇష్టం అబ్బా. అండ్ మీరు చెప్పినవన్నీ అన్నీ వినలేకపోయాను కానీ కాన్సెప్ట్ అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ సమ్ నోన్ అన్నోన్ యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ అంటూ కేవీ రమణమూర్తి గారు, గుడ్ ఈవినింగ్ రిష్ గారు అని అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే తలకోన అంట జలపాతంకి వెళ్ళాలనిపిస్తుంది. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి సూపర్. అండ్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు సార్ అని అంటే అమూల్య నేను చాలా బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? అండ్ నాకు బాగా నచ్చిన ప్లేస్ షిరిడి, ఫస్ట్ టైం వెళ్ళాను చాలా మంచి అనుభూతి కలిగింది, మళ్ళీ తప్పకుండా వెళ్తాను అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి పంపించారు. హాయ్ కిషోర్ హవర్ యూ, గుడ్ ఈవినింగ్. మీరు వచ్చారు అంటే సందడి సందడి మామూలుగా ఉండదంట. సో సందడి టైం కాదు ఇది యాక్చువల్గా, బట్ సందడి చేద్దాం, మన మనసును మనసుని కూడా సందడి చేద్దాం. డి బాలాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ సంజన అంటూ పంపించారు, మై ఫేవరెట్ ప్లేస్ టు రీవిజిట్ ఈస్ తిరుపతి అని అంటూ. హాయ్ సంజన, థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేసుకున్నందుకు. అండ్ భాస్కర్ పెడన నుంచి వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్, సూపర్ అబ్బా, నా ఫేవరెట్ ప్లేస్ కూడా, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ప్లేసెస్ వైజాగ్ నగరపు చివరన. బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా ఉంటాయి. ఓయిలు ఓయి చూస్తే మనకి వైజాగ్ గుర్తు వస్తుంది అనమాట. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి, నాకు మళ్ళా పోవాలనిపించే ప్లేస్ అరకులోయ, దానికి ట్రైన్లోనే పోవాలి, సూపర్గా ఉంటుంది అని అంటూ. అది కూడా మన వైజాగే, అదని మన సంగతి. అండ్ హలో క్రిష్ గారు, హవర్ యూ, చాలా రోజులకు మీ వాయిస్ వింటున్నాం అని అంటూ. మంగళగిరి నుంచి మల్లీశ్వరి గారు, థ్యాంక్ యూ సో మచ్, నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు, షిరిడి బిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్ సార్ అని అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, డబుల్ ఎక్స్ప్రెస్ కిషోర్ గారు, జవాబు నాకు ఎక్కువగా పల్లెటూళ్ళు వెళ్ళడం అంటే ఇష్టం, ట్రైన్లో వెళ్ళి తర్వాత అక్కడ నుంచి బస్సులో వెళ్ళడం ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది అని అంటూ. బ్యూటిఫుల్, సూపర్. అండ్ శుభ సాయంత్రం మిత్రమా, హాయ్ క్రిష్జీ, బాగున్నారా? మీరు చెప్పిన 10 skills సూపర్ క్రిష్జీ. మీరు చెప్పిన లాస్ట్ స్కిల్ మనకు అవసరం అనుకున్న అనవసరం అనుకున్న దానిని వదిలేయాలి. రాఖీ పండుగ బాగా ఎంజాయ్ చేశారా? మీలాంటి అన్న లేదా తమ్ముడు ఉంటే జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతుంది అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణహని. అండ్ మీ ప్రశ్నకు జవాబు తిరుమల, ఎన్నిసార్లు చూసినా వెళ్ళినా ఎప్పుడు వెళ్ళాలనిపించే ప్లేస్ మాత్రం అని అంటూ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ షేర్ చేసుకున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అంబికా భవానీపురం నుంచి పంపించారు, నాకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకునే ప్లేస్ తిరుపతి అని అంటూ, దర్శనానికి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అని అంటూ. బ్యూటిఫుల్. అలాగే నమస్కారం అని అంటూ, ఎలా ఉన్నారు, బాగున్నారా? మా ఉమ్మడి గ్రామానికి ఉమామహేశ్వర ఆలయం ఉంది, మరియు గోదావరి పైన కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పదే పదే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది.

ఉంటుంది అని అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామూజీ నితిన్, స్నేహబాణి నితిన్, బ్యూటిఫుల్. అలాగే హాయ్ కిషోర్ గారు, నమస్తే సార్, చాలా రోజుల తర్వాత మీ టోన్ వింటున్నాం, బాగున్నారా? మనసును మనసే కార్యక్రమానికి వెల్కమ్. ఆ ఏడుకొండల స్వామి వద్దకు వెళ్ళాలి అని పిలుస్తూ ఉంటుంది, అది సంగతి అని అంటూ రఘువీర్ సింగ్ సుగ్నాబాయి ఏలూరు నుంచి పంపించారు. సూపర్ అబ్బా, చాలామంది తిరుపతి ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ అనుకుంటా. అండ్ గుడ్ ఈవినింగ్ సార్, ఫస్ట్ తిరుపతి, సెకండ్ షిరిడి అని అంటూ ఎన్ హిమంత్ కుమార్ విజయవాడ నుంచి. గుడ్ ఈవినింగ్ ఆర్కే బీచ్ అంటూ పంపించారు ఆత్మకూరు నుంచి ఆజేష్ గారు. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి, నాకైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించే చూడాలనిపించే ప్లేస్ అరకు వ్యాలీస్ బొర్రా కేవ్స్, మా ఊరికి దగ్గరలోనే ఉన్నది ప్లేస్. అవునా, మీ ఊరు దగ్గరలోనే ఉందన్నమాట, ఈసారి మీరు ఆతిథ్యం ఇస్తే మేము అందరం వస్తాం. అండ్ శ్రీ మంజునాథ స్వామి టెంపుల్ ధర్మస్థలం అని అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి పంపించారు. అదే సంగతి మోస్ట్ అంటే చాలామందికి ఫేవరెట్ ప్లేస్ తిరుపతి అన్నమాట.

మనసా. సో సడన్ గా గుర్తొచ్చింది అనమాట, తిరుపతి అనగానే అన్నమయ్య పాట గుర్తొచ్చింది, అందుకే పాడాను. అండ్ 7:25:30 స్టూడియోలో టైం. మన మొన్న మనసును మనసు ఎలా ఉండి అడిగిన ఫస్ట్ క్వశ్చన్, మీకు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకునే ప్లేస్ ఏది అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలా మంది మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ మనకి తిరుపతి అని చెప్పి పంపించారు. దట్ టూ ఈరోజు శనివారం కదా, అలా కలిసి వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఇప్పుడే ఇక్కడే ఉంటూ పాస్ట్లో ఉన్న ఒక వ్యక్తికి కాల్ చేసి ఏదైనా చేంజ్ చేయాలి అని అంటే ఏం మారుస్తారు, అంటే ఏ వ్యక్తికి కాల్ చేస్తారు? మీకు నా క్వశ్చన్ అర్థమైందా? అంటే మీరు ప్రజెంట్లోనే ఉన్నారు, వర్తమాన కాలంలోనే ఉన్నారు, కానీ భూతకాలంలో ఆల్రెడీ జరిగిపోయిన కాలంలో ఒక వ్యక్తికి కాల్ చేసి ఏదైనా విషయాన్ని మార్చాలి అని అనుకుంటే, లేదా విషయమైనా పంపించండి, లేదా ఆ పర్సన్ ఎవరికి ఫోన్ చేస్తారు? మీరు ఫస్ట్ ఒకే ఒక్కరికి ఫోన్ చేయొచ్చు, మీ ఆల్రెడీ గడిచిపోయిన కాలంలో ఒక వ్యక్తికి కాల్ చేయొచ్చు అని అంటే ఎవరికి కాల్ చేస్తారు? ఇన్ కేస్ కుదిరితే కాల్ చేసి ఏం చేంజ్ చేయాలనుకుంటారో కూడా నాతో షేర్ చేసుకోండి. 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఈ సాంగ్ వినండి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్నాం మనసును మనసులో. నేను అడిగిన క్వశ్చన్, మీరు మీ పాస్ట్ లైఫ్లో, అంటే మీ పాస్ట్లో ఉన్న ఎవరైతే, మీ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో ఒకరికి ఫోన్ చేసి చెయ్యాలి అని అంటే ఎవరికి ఫోన్ చేస్తారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. శ్రీకృష్ణదేవరాయలు గారికి ఫోన్ చేసి అంట, మీ కాలంలో లాగా మా కాలాన్ని కూడా మార్చమని చెప్తానండి అని అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి పంపించారు. సో ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఆయన అంటే మనం చెప్తాం బాగానే ఉంది, ఓకే చెప్పడం కూడా కాదు. యాక్చువల్గా విషయం ఏంటంటే, మీరు శ్రీకృష్ణదేవరాయలకి ఫోన్ చేయాలి అంటే ముందు ఆయన దగ్గర ఫోన్ అవైలబుల్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎనీవే పోనీ అది కూడా కన్సిడర్ చేస్తే ఆయన ఒక్కళ్ళే ఎలా మార్చగలరు చెప్పండి. ఐ మీన్ ఇప్పుడున్న లోకాన్ని, ఇప్పుడున్న కాలాన్ని అప్పట్లాగే ఉంచాలి అని అంటే ఆయన ఒక్కళ్ళు మాత్రం ఏం చేయగలరు. అండ్ అమూల్య, ప్రజెంట్లో ఉన్న పాస్ట్లో ఎవరికి చేయాలో తెలియట్లేదు, ఒకవేళ ఫ్యూచర్లో ఉండి ప్రజెంట్ చెప్పమంటే మీకు కాల్ చేసి రియల్గా మీ వాయిస్ని ఫీల్ అవ్వాలని ఉంది అంతే. ఇప్పుడు ఎఫ్ఎంలో కూడా రియల్ ఫీలే, బట్ కాల్లో స్పెషల్గా నాతోనే మాట్లాడతారుగా సో అంట. సో థ్యాంక్ యూ సో మచ్ అమూల్య. అండ్ అలాగే కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, ఏదైనా విషయం కానీ సమస్య కానీ ఉంటే తక్షణమే మా బావమరిది మహబూద్ హుస్సేన్ గారికి ఫోన్ చేసి చెప్తాను, ఆయన ఏదైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేసి చెప్తారు అని అంటూ ఉమ్మడి నుంచి మమ్మ జనిదిని, స్నేహమాని జనిదిని పంపించారు. వెరీ గుడ్. అండ్ భాస్కర్ పెడన నుంచి నా ఫ్రెండ్ సుబ్బుకి కాల్ చేశారంట, ఓకే. అండ్ గత 4 డేస్ క్రితం మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది. మా మేనల్లుడుగా ఎవరు అన్న మాటకి అభార్థం చేసుకుని భోజనం చేయకుండా వెళ్ళిపోయాడు. తర్వాత కాల్ లిఫ్ట్ చేయట్లేదు. నాకు కానీ సిచ్యువేషన్ మళ్ళీ తిరిగి వస్తే చక్కపరచాలనుకుంటున్నాను. సూపర్. డి బాలాజీ ఫ్రమ్ మనస్థలపురం నుంచి పంపించారు. అండ్ రత్నం వైజాగ్ నుంచి, నాకే నేను కాల్ చేయాలని అనుకుంటున్నా 2007లో. సూపర్ అబ్బా. అండ్ కానూరు నుంచి తాతారావు గారు, జవాబు మా చిన్నప్పుడు స్నేహితులందరం కలిసి ఆడుకునేవాళ్ళం, అవి గుర్తుకు వస్తున్నాయంట. సో నేను అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్ కాదు బట్ మొత్తానికి ఆన్సర్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ అంబికా భవానీపురం నుంచి, నేను మా హస్బెండ్కి కాల్ చేస్తాను అని అంటూ పంపించాను. చాలామందికి క్వశ్చన్ అర్థం అవ్వలేదు అనుకుంటా. ఎనీవే ఈ క్వశ్చన్ ఇక్కడితో ఎండ్ అయిపోయింది. చాలామంది ఆన్సర్స్ పంపించారు. ఇంకా టైప్ చేస్తూ ఉండుండొచ్చు కూడా, చూద్దాం మరి తర్వాత వస్తాయేమో ఎస్ఎంఎస్లు అన్నీ. బట్ దానికన్నా ముందు ఇంకొక క్వశ్చన్ ఉంది. సో మీ ఫస్ట్ శాలరీ ఎంత, దాంతో ఏం చేశారు నాతో షేర్ చేసుకోండి. 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. మీ ఫస్ట్ శాలరీ ఎంత, దాంతో మీరు ఏం చేశారు. 0866-2488-14 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. అండ్ హాయ్ కృషి, మా అందరి కోసం మీ గాత్రంలో హరినామ కీర్తన వినిపించారు, థ్యాంక్ యూ సో మచ్. నేను పాస్ట్లోకి వెళ్ళి ఫోన్ చేస్తే నా చిన్నప్పటి నేస్తం పూర్ణిమకు చేస్తాను ఏమని అంటే, తన అందరినీ ఈజీగా నమ్మేస్తుందో తగ్గించుకోవాలి అని అంటూ హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి నిష్కణహని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సో వెరీ నైస్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, క్రిజీ మా అమ్మగారు ఊరు సార్ విజయనగరం, అందుకే మా ఊరు దగ్గరలోనే అని మెసేజ్ చేశా. సెకండ్ ఆన్సర్ మ్యారేజ్ అయిన కొత్తల్లో కాన్వెంట్లో 8 ఇయర్స్ చేశా, అప్పుడు నాతో పాటు టీచర్ చేసిన లలిత ఫ్రెండ్కి చేయాలి, మరలా మనం ఎప్పుడు కలుసుకుందామని, తను విజయవాడలోనే ఉంటుంది, ఎప్పుడైనా మచిలీపట్నంలోనే మ్యారేజెస్లోనే కలుస్తామని అంటూ. సో ఓకే, అంటే తను విజయవాడలో ఉంటారు, మీరు ఓకే మీరు మచిలీపట్నంలో ఉంటారు, ఎప్పుడైనా మ్యారేజ్లో కలుసుకుంటారు.

అనమాట మ్యారేజ్ ఫంక్షన్స్ లో అలాగా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారంట. సో అది సంగతి. అండ్ 7:34:40 సెకండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను కదా, అంటే మీ ఫస్ట్ సాలరీ ఎంత?

బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి ప్లే చేస్తాను. అండ్ నేను అడిగిన క్వశ్చన్ అంటే మీ ఫస్ట్ శాలరీ అంతా దాని నుంచి, ఐ మీన్ దాంతో మీరు ఏం చేశారు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. చాలామంది పంపించారు. కానూరు నుంచి దాతారావు గారు 16 రూపాయలు సంపాదన ఇంట్లోకి వాడేశారంట. సూపర్ అబ్బా. అండ్ నా ఫస్ట్ శాలరీ 600 ఏం చేశాను నాకే గుర్తులేదండి 1991 అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. సూపర్. అండ్ అలాగే అంబికా భవానీపురం నుంచి నా ఫస్ట్ శాలరీ 1000 రూపీస్ ఇన్ 1996 నేను గోల్డ్ కొనుక్కున్నాను. అబ్బా, ఆ గోల్డ్ కనుక ఇప్పుడు ఉండుంటే మీరు నాకు తెలిసి 1996 1000 రూపాయలు పెట్టుకున్నారంటే అప్పుడు మరి ఎంత ఉందో గోల్డ్ రేటు ఇప్పుడు ప్రకారం మరి మీరే క్యాలిక్యులేట్ చేయండి. అండ్ కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, నేను ఎక్కువ చదువుకోలేదు, ఏ ఉద్యోగం చేయలేదు, టైలరింగ్ నేర్చుకుని టైలరింగ్ చేశాను. 1981 సంవత్సరంలో మొదటి నెల

రోజు సంపాదనతో, ఓకే, నెల రోజుల సంపాదనతో 350 రూపాయలు పెట్టి ఫిలిమ్స్, ఓకే, రేడియో కొన్నారంట. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మమ్మ జనిదిన్ స్నేహాభాని జనిదిన్ పంపించారు. సూపర్. అండ్ అలాగే అప్పుడు మేము విలేజ్లో ఉండేవాడిని చదువుకునే రోజుల్లో, చదువు పూర్తి కాగానే ఎక్స్పీరియన్స్ కోసం హ్యాండ్లూమ్ శారీస్లు మా నాన్నగారు ఉంచారు. అప్పుడు నా ఫస్ట్ శాలరీ 1800, ఇప్పుడు శాలరీ ఎక్కువ అనుకోండి, మా నాన్నగారికి ఇచ్చేసాను. అప్పుడు విలేజ్ కదా, అంత అవసరాలు ఏమి ఉండేవి కాదు, అవి మా నాన్నగారి సమకూర్చేవారు, అన్నీ మా నాన్నగారే సమకూర్చేవారు అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం నుంచి పంపించారు. సూపర్. అండ్ అలాగే నేను నా ఫస్ట్ శాలరీ 600 రూపీస్ తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీకే వేశాం. కృషి ఫస్ట్ జాబ్ వస్తే అనుకున్నాం, ఆయన మనకు అంతకు మించిన ఆదాయాన్ని ఇచ్చారు అని అంటూ. సూపర్ అబ్బా, కృషి అని అంటూ. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కాణ హని. అండ్ అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. అనుకుంటూనే ఉన్నా ఈ ప్రశ్న వస్తుందేమో అని. అబ్బా, అంత ఎలా గెస్ చేశారు? కాన్వెంట్లో టీచర్గా చేసే రోజుల్లో అప్పట్లో శాలరీ తక్కువే అయినా సరే గుర్తుగా క్రాస్ రాళ్ల గోల్డ్ రింగ్ చేయించుకున్న సార్ గుర్తుగా. ఓకే, అదే సార్, ఐఎమ్ సో హ్యాపీ క్రిష్ సార్ అని అంటూ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు. బట్ ఎంతో నాకు పంపించలేదు శాలరీ. అండ్ హాయ్ కిషోర్ గారు, హవ్ ఆర్ యూ అని అంటూ మల్లేశ్వర గారు, శాంభవి, జగదీశ్వర్ తమన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉప్పలూరు గ్రామం నుంచి పంపించారు, కంకిపాడు జిల్లా నుంచి. హాయ్ మీ అందరికీ, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. చాలా రోజుల తర్వాత మెసేజ్ చేశారు. ఫస్ట్ శాలరీ క్వశ్చన్ మీ అందరినీ పాస్ట్లోకి తీసుకెళ్ళిందని అనుకుంటున్నాను. సో ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, అదేంటంటే పాస్ట్లో ఉన్న ఒకళ్ళకి కాల్ చేయాలి అని అంటే ఎవరికి చేస్తారని చెప్పి. అలాంటి కాన్సెప్ట్ మీద ఒక 2-3 మూవీస్ వచ్చినాయి. ఆ మూవీస్లో అట్లీస్ట్ ఒక్క మూవీని పేరైనా చెప్పండి. 0866-2-4-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. సో మంచి మంచి సినిమాలు వచ్చినాయి. ఇలాంటి టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకు కూడా చూసినప్పుడు అలా అబ్బా ఇలా జరిగితే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఎనీవే, నేను ఇందాక అడిగిన క్వశ్చన్, పాస్ట్లో అంటే మీరు వర్తమానం కాలంలోనే ఉంటూనే భూతకాలంలో ఉన్న ఒక వ్యక్తికి కాల్ చేయాలి అని అంటే ఎవరికి చేస్తారని చెప్పి ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్ రిలేటెడ్, అంటే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ కొన్ని సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాల్లో అట్లీస్ట్ ఒక్క సినిమా పేరైనా నాకు పంపించండి. 0866-2-4-8-1-4 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in. SBI, the bank to every Indian.
4: వివిధ భారతి FM 101.3.
5: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనము మనసును మనసులో నేను అడిగిన 4th క్వశ్చన్, ఇందాక అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ మీద వచ్చిన సినిమా ఏంటి అని అంటే పాస్ట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసే కాన్సెప్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ మూవీస్ వచ్చాయి దాని మీద. కానూరు నుంచి తాతారావు గారు జవాబు ఆదిత్య 369 అంట. అక్కడ ఫోన్ కాదు, వాళ్ళు పాస్ట్లోకి వెళ్ళిపోతారు. అండ్ అంబికా భవానీపురం నుంచి బాలకృష్ణ గారు సినిమా ఆదిత్య 369 అంటూ కాదు. అండ్ కిషోర్ గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, సినిమాల గురించి నాకు అంతగా తెలియదు, నేను చూడను కాబట్టి ఏం రాయాలో తెలియడం లేదు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జనీద్దీన్, స్నేహభాని జనీద్దీన్ పంపించారు. అండ్ అలాగే భాస్కర్ పెడన నుంచి ఆదిత్య 369 దాంతోపాటు ఇంకొక బ్యూటిఫుల్ మూవీ, నిజంగా అద్భుతం కూడా, చాలా బాగుంటుంది. అండ్ మల్లేశ్వర గారు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఉప్పులూరు నుంచి ఆదిత్య 369 అండ్ 24 అని అంటూ, 24 ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ అబ్బా, చాలా చాలా ఇష్టం నాకు. అండ్ ఆదిత్య 369 కూడా చాలా బాగుంటుంది. బట్ నేను అడిగిన క్వశ్చన్కి రిలేటెడ్ సినిమా సినిమాలు కాదు ఇవి. ఆదిత్య 369 చిత్రం అని అంటూ గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి. అండ్ ఎన్ హిమంత్ కుమార్ సేమ్ ఆన్సర్, అలాగే అద్భుతం అని అంటూ అమూల్య సూపర్. అండ్ గుడ్ ఈవినింగ్ సార్, బంగారరాజు మూవీ అంట ఆదిత్య 369 అంటూ మురళీకృష్ణ ఫ్రమ్ మైసూర్ నుంచి. అట్లీస్ట్ ఆదిత్య 369 అయినా కన్సిడర్ చేయొచ్చు, బట్ బంగారరాజు మూవీ ఎలాగా. అండ్ అనంతపురం నుంచి అనురాధ గారు 24 టైమ్ ట్రావెల్ వాచ్ అని అంటూ బింబిసారా మూవీ అని అంటూ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, క్రిజీ నా శాలరీ 300 రూపీస్, ఇప్పటి ప్రశ్నకు ఆన్సర్ మహామంత్రి తిమ్మరసు మూవీ చూశాను కానీ ఎప్పుడో వచ్చిందో తెలియదు, అలనాటి శ్రీకృష్ణదేవరాయలు అని అంటూ. అండ్ అలాగే 2021లో వచ్చిన అద్భుతం సినిమా అంటూ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. అండ్ నాకు పాస్ట్లో అంత ఇంపార్టెంట్ ఎవరు, అందరూ ప్రజెంట్ అందరూ కాంటాక్ట్లోనే ఉన్నారు అని అంటూ పంపించారు కిషోర్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. అండ్ హాయ్ క్రిజీ, ఆదిత్య 369 మీరు వస్తే మాకు నిజంగా అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది. చాలా రోజుల తర్వాత ఈ ఫీల్, సో హ్యాపీ క్రిజీ, మీకే టిఫిన్, పాపం మీకు నోరు రించేలా చేసి పెడుతూ ఉంటే మాకే బాధగా ఉంది అని అంటూ. హైదరాబాద్ నుండి శ్వేతాలక్ష్మి, నిష్కాని, హనీ, అలా ఏం బాధపడద్దు, అట్లీస్ట్ మీరు షేర్ చేశారు పిక్స్, నాకు నిజంగానే నోరు ఊరుతుంది అవి చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సూర్య నటించిన 24 అండ్ సమంత నటించిన ఓ బేబీ అని అంటూ డి బాలాజీ ఫ్రమ్ వనస్థలపురం నుంచి పంపించారు. అదనమాట సంగతి. బట్ నేను అడిగిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా కొంతమంది మాత్రమే పంపించారు. అద్భుతం సినిమా దానిలో ఉంటుంది నిజంగానే, అది ఫోన్ కనెక్షన్ ఉంటుంది. అంటే ప్రజెంట్లో ఉన్న హీరోకి పాస్ట్లో ఉన్న హీరోయిన్కి కనెక్షన్ ఉంటుంది. అలాగే ప్లేబ్యాక్ అనే ఒక సినిమా ఉంటుంది, అది కూడా చాలా చాలా మంచి సినిమా, కొంచెం మదర్ సెంటిమెంట్ సినిమా, చాలా చాలా బాగుంటుంది. మీరు చూడకపోతే కనుక అది కూడా చూడండి, ప్లేబ్యాక్ అనే సినిమా ఉంటుంది. అది కూడా అంతే, ప్రజెంట్లో ఉన్న ఒక హీరోకి పాస్ట్లో ఉన్న ఒక హీరోయిన్ కాదు, పాస్ట్లో ఉన్న ఒక పర్సన్కి కాల్ వెళ్తుంది అనమాట, వాళ్ళిద్దరి మధ్య ఒక కాల్ కనెక్షన్ అనేది జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఉంటుంది, మార్క్ యాంటోనీ అని చెప్పి, ఇది కూడా చాలా మంచి సినిమా యాక్చువల్గా, బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ అనిపించింది, కానీ చాలా చాలా బాగుంటుంది సినిమా, చాలా డిఫరెంట్.

విశాల్ హీరోగా యాక్ట్ చేశారనమాట మార్క్ యాంటోనీ. సో అది కూడా చాలా డిఫరెంట్ మూవీ. అది కూడా అంతే, ప్రజెంట్లో ఉన్న విలన్ హీరోకి కాన్వర్సేషన్స్ చాలా ఉంటాయి ఫోన్కి సంబంధించి, అది కూడా చూడండి. 7:50:20 స్టూడియోలో టైం. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చాలామంది పంపించారు, అండ్ మల్లేశ్వరరావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఉప్పలూరు గ్రామం నుంచి. అద్భుతం అని అంటూ, అద్భుతం నిజంగా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతున్నాను, గెట్ రెడీ. మీరు ఎప్పుడైనా ఒక అంటే ఒక తెలియని వ్యక్తి దగ్గర నుంచి పొందిన హెల్ప్ ఏదైనా ఉందా? అంటే మీకు తెలియకుండా, మనకు తెలిసిన వాళ్ళు చాలామంది హెల్ప్ చేస్తూ ఉంటారు, మనం కూడా హెల్ప్ చేస్తుంటాం మనకు తెలిసిన వాళ్ళకి. అలా కాకుండా మీరు చేసిన హెల్ప్ కాదు, మీరు పొందిన హెల్ప్ వేరే ఎవరో తెలియని పర్సన్ నుంచి మీరు పొందిన హెల్ప్ ఏదైనా ఉంటే అది నాతో షేర్ చేసుకోండి. 0866-24-8814 ఈ నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండొచ్చు. ఒక సూపర్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తూ ఉంటాను, వింటూ స్టేడియం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మనసును మనసేలో అండ్ నేను అడిగిన లాస్ట్ క్వశ్చన్ అంటే, మీరు ఎప్పుడైనా ఒక స్ట్రేంజర్ నుంచి హెల్ప్ పొందారా, పొందితే ఏంటి అని చెప్పి కిషోర్ గారు మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం, ఏమీ రాయలేకపోతున్నాను సార్, నిజామాబాద్ జిల్లా నుంచి పంపించారు, మొహమ్మద్ జనీద్దీన్, స్నేహబాణి జనీద్దీన్, అండ్ నాకు అలాంటిది ఎవరు జ్ఞాపకం లేదు సార్ అని అంటూ కనకలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి అండ్ భాస్కర్ పెడన నుంచి, ఒకసారి నేను మీకు దీని గురించి చెప్పాను, నా బైక్లో పెట్రోల్ అయిపోతే నాకు తెలియని వ్యక్తి పెట్రోల్ బంక్ వరకు నా బైక్ను కాల్తో తోశాడు. ఎగ్జాక్ట్లీ అంటే అది వేరే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయి ఉంటుంది, బట్ ఈ క్వశ్చన్ అడగలేదు. బట్ ఎనీవే రెండింటికి రిలేటెడ్ ఆన్సర్ అన్నమాట ఇది. అండ్ అంబికా భవానీపురం నుంచి, 1998 నేను నా లూనా సూపర్ మీద డ్రైవ్ చేస్తున్నా, సడన్గా అయిపోయింది, వేరే బండి మీద ఉన్న వ్యక్తి నాకు చాలా హెల్ప్ చేశారు, ఆయనకు మెనీ మెనీ థ్యాంక్ యూ చెప్పాను అని అంటే సూపర్. అండ్ కిషోర్ గారు అని అంటూ, ఈరోజు మనసును మనసేలో మీరు అడిగిన 5 ప్రశ్నలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి, మంచి ప్రశ్నలు అడిగిన మీకు మా ప్రత్యేక అభినందనలు అంటూ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మామ జనీద్దీన్, స్నేహబాణి జనీద్దీన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమూల్య, మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పరా సార్ అని అంటూ, డెఫినెట్గా చెప్తాను బట్ కాసేపాగా చెప్తాను, ఇంకా చాలా టైం ఉంది కదా మనం మాట్లాడుకోవాల్సిన టైం. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, మంచి ప్రశ్నలు సంధిస్తున్నారు, తెలియని వ్యక్తి అంటే ట్రైన్ గమ్యస్థానంలో దిగేటప్పుడు లగేజ్ దింపడంలో ఇబ్బంది పడుతుంటే చిన్నపిల్లలతో ఉన్నామని సహాయం చేశాడు, మర్చిపోలేని విషయం అండి క్రిష్, ఎవరో తెలియదు మాలానే ప్యాసింజర్ అన్నట్టు. బ్యూటిఫుల్, నిజంగా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్సే మనకి, ఒక మనిషికి మనం చేసే హెల్ప్ అనేది మనకు కూడా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది, అలాగే మనం కూడా ఇతరులకు హెల్ప్ చేయాలి అన్న భావనను కూడా కల్పిస్తుంది. నిజమే కదా, ఈ ప్రపంచంలో అంటే ఈ పెద్ద విశ్వంలో మనం మన గ్లోబ్ ఎంత, మన ఎత్ ఎంత, అందులో మనం ఎంత, మనం హెల్ప్ చేసుకోకపోతే ఇంకెలా చెప్పండి. మనం మనుషులం కాబట్టి మనం మనుషులకే హెల్ప్ చేసుకుంటూ ఉండాలి. ఎనీవే, ఇది ఈరోజు మనసును మనసే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా స్టూడియోలో టైం 7:57 దాటి 27 సెకండ్స్. సో ఇది ఈరోజు మనసును మనసే. అండ్ మరికొద్దిసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ ఉంటే అండ్ ఎగ్జాక్ట్ 8 o'clock ఈ న్యూస్ తర్వాత మళ్ళీ కలుద్దాం. డ్యూయట్ డ్యూయట్లో ఈరోజు బ్యూటిఫుల్ ప్లేలిస్ట్ మీ అందరి కోసం రెడీ చేసి పెట్టాను, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం

గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. నేపాల్లో ప్రస్తుతం 287 మంది భారత పౌరులు గలంతయ్యారని, అలాగే భారత సంతతికి చెందిన మరో 128 మంది వ్యక్తుల ఆచూకీ గుర్తించబడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. గుంటూరు నగర పరిధిలో 48 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఇన్నర్ రింగు రోడ్డును పల్నాడు జిల్లాను కూడా అమరావతితో అనుసంధానం చేసేలా ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆర్థిక నిధులు మంజూరు లభించిన 4 నెలల్లోగా పనులు ప్రారంభం కాకపోతే ఆ ఎంపీ ల్యాండ్ నిధులను నిరుపయోగంగా ఉంచకుండా తక్షణమే ఇతర అత్యవసర ప్రజా ప్రయోజన పనులకు మళ్లించి వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. వేటపాలెంలో రేపు నిర్వహించబోతున్న నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలానికి చెందిన జడ్పీహెచ్ మండపాక పాఠశాల 226 పాయింట్లతో జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ 2026 పురస్కారానికి ఎంపిక అయినట్లు జిల్లా కలెక్టర్ చదలవడ నాగరాణి తెలిపారు. వెలమకూరు దేవనకొండ బస్టాండ్లో సీఐ వేణుగోపాల్, ఈగల్ టీం ఆధ్వర్యంలో యువతకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఆధుని పట్టణ శివారులో మంత్రాలయం మఠం అనుబంధ ఆలయమైన కోట మంగరాయ ఆంజనేయస్వామి ఆలయంలో గురు రాఘవేంద్రస్వామి ఆరాధన ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా విజయనగరం భోగాపురం మండలంలోని పోలింగ్ స్టేషన్ నెంబర్లు 227, 228, 231లను ఎలక్టోరల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి పలు సూచనలు చేశారు. టీమిండియా పురుషుల జట్టు సెప్టెంబర్ 13 నుంచి 17 మధ్య ఆఫ్ఘనిస్తాన్తో 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 మొదలు కానున్న ఆసియా గేమ్స్లో టీమిండియా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 వరకు మ్యాచ్లు ఆడనున్నట్లు బోర్డు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

0: ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
2: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ నేను మీ క్రిస్టియన్. స్టూడియోలో టైం 8:04:16. బ్యూటిఫుల్ డ్యూయెట్స్ మీ అందరి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPS సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbischolarship.co.in.
3: SBI, ది బ్యాంక్ టు ఎవరీ ఇండియన్.
4: Just like that.

0: ఒరే సుబ్బు, నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేనెలాగో అమ్మ వాళ్ళని అప్పుడప్పుడు మాత్రమే పలకరించగలను. మరి నువ్వు విదేశీ చదువులంటూ వాళ్ళని పలకరించేందుకు ఎవ్వరూ లేకుండా వెళ్తున్నావు, ఇప్పుడు ఎలారా?
1: ఏం పర్లేదక్కా, అమ్మ నాన్నల్ని పొద్దు పొద్దునే పలకరిస్తూ కాఫీ తాగే టైంకి గరం గరం ముచ్చట్లు చెప్తూ మధ్య మధ్యలో మంచి పాటలు కూడా వినిపిస్తారు. ఇంక నువ్వేం టెన్షన్ పడకు.
0: ఇవన్నీ ఎప్పుడు సెట్ చేసావురా?
1: సెట్ చేయలా, జస్ట్ ట్యూన్ చేసా 101.3కి.
0: ట్యూన్ చేసావా?
1: అవునక్క, వివిధ భారతి 101.3లో పొద్దున్నే 7 to 8 మధ్యలో కాఫీ లాంటి కబుర్లు, లోకల్ టు నాన్ లోకల్ అప్డేట్స్ తో మంచి పాటలతో ఉండే ప్రోగ్రామ్ కాఫీ టైం కి ట్యూన్ అయిపోయా.
0: అయితే వివిధ భారతిలో వచ్చే కాఫీ టైం ప్రోగ్రామ్ వింటూ నాన్న కాఫీని ఎంజాయ్ చేస్తారన్నమాట. ఏ కాఫీ కప్ నాదిరా?
1: కానీ అక్క, కాఫీ టైం మాత్రం మనందరిది.

0: FM 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతీ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:49. మన్మనామ్ డ్యూయెట్ డ్యూయెట్లో లవ్లీ సాంగ్స్ వింటూ అండ్ మరికొద్ది సేపట్లో అంటే 8:30 తెలుగులో వార్తలు వింటారు. మళ్ళీ కలుద్దాం డ్యూయెట్ డ్యూయెట్లో 8:40 వింటూ స్టూడియో.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD హెచ్చరించింది. ఇక వార్తల వివరాలు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయేవ్ సాదర స్వాగతం పలికారు. ప్రధాని మోదీ పర్యటన కోసం తాష్కెంట్ నగరం భారతీయ జెండాలు, ప్రత్యేక హోర్డింగులతో ముస్తాబైంది. మోదీ తాష్కెంట్లో పర్యటించడం ఇది 4వ సారి కావటం గమనార్హం. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్లో జరగనున్న కీలక సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ కనెక్టివిటీ, ఇంధనం, విద్య తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. నేపాల్, టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 669కి చేరుకోగా 2000 మందికి పైగా గల్లంతయ్యారు. బాధిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. స్థానిక ప్రజలు, సహాయక సంస్థల భాగస్వామ్యంతో పోలీసులు వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద ప్రమాదం తర్వాత 287 మంది భారతీయ పౌరులతో సంబంధాలు తెగిపోయాయని, వారంతా గల్లంతైనట్టు భావిస్తున్నామని భారత విదేశీ వ్యవహారాల శాఖ MEA వెల్లడించింది. 88 మంది భారతీయులను సురక్షితంగా రక్షించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. చైనా నుంచి 120 మంది భారతీయులు ఈరోజు నేపాల్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. ప్రపంచ కంపెనీలు, సరఫరా వ్యవస్థలు, పెట్టుబడుల కేటాయింపులను పునఃసమీక్షించుకుంటున్న ప్రస్తుత తరుణంలో భారీ మార్కెటుతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. అమెరికాలోని చికాగోలో భారత కాన్సులేట్ జనరల్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు. దశాబ్ద కాలంగా సాగుతున్న సంస్కరణలు, నిలకడైన ఆర్థిక వృద్ది, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులే దేశంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. ఆధార్, యుపిఐ, డిజిలాకర్ వంటి డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో భారత్ తదుపరి వృద్ధిని సాధించనుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన పెర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం సత్ఫలితాలనిస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది జూలై నాటికి దేశవ్యాప్తంగా 115 లక్షల హెక్టార్లకు పైగా సాగుభూమిని సూక్ష్మ సేద్యం పరిధిలోకి తెచ్చినట్టు వెల్లడించింది. క్షేత్రస్థాయిలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా ఉత్పాదకతను పెంచేందుకు ఈ విధానం దోహదపడుతోంది. 2006లో ప్రారంభమై ఆ తర్వాత ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో భాగమైన ఈ పథకం కింద రైతులకు సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక రేపు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో భారత బృందానికి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నాయకత్వం వహించనున్నారు. అలీన విధాన వారసత్వం, నేటి ప్రపంచానికి పాఠాలు అనే ఇతివృత్తంతో ఈ సమావేశం జరగనుంది. అలీన ఉద్యమం దేశాధినేతల తొలి సదస్సు ప్రారంభ

కార్యక్రమమే 65 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.

0: ఈ సంస్కరణలు యువతను విశేషంగా ప్రోత్సహించి ఆధునిక సాంకేతికతల రూపకల్పనకు బాటలు వేశాయని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: పిచ్చే 12 వర్షం మే శిక్షా కి క్వాలిటీ, అసెసిబిలిటీ ఆర్ ఎఫోర్డబిలిటీ బడీ, భారత్ కా రిసర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పహలే కే కంపారిజన్ మే దో గుణా హో గయా. 34 ఇయర్స్ మే పహలీ బార్ హమ్నే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ బనాయి హై. శిక్షా కే క్షేత్ర మే హువే బదలావ్ ఆర్ అచ్చీ పాలసీస్ కా యే పరిణామ్ హై. ఆజ్ దేశ్ కే నౌజవాన్ స్టార్ట్అప్ ఖడే కర్ రహే, యూనికార్న్ కంపనియా బనా రహే. 2015 మే హమ్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ మే 81వే స్థాన్ పర్ థే. హమ్నే అబ్ 38వే స్థాన్ పర్ అప్నీ పహుంచ్ హాసిల్ కర్ లీ హై.
0: నేపాల్ వరదల నేపథ్యంలో భారత్ అందిస్తున్న సహాయాన్ని ఆ దేశం ప్రశంసించింది. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తీవ్ర సంక్షోభ సమయంలో భారత్ అందిస్తున్న సహాయం ఎంతో గొప్పదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఉదారంగా వ్యవహరించారని నేపాల్ పేర్కొంది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణీమ్ వాగ్లే మాట్లాడుతూ, భవిష్యత్తులో పునర్నిర్మాణ పనులకు భారత్ సహాయం అందిస్తుందని స్పష్టం చేసిందన్నారు. బుధవారం నుంచి ఇప్పటి వరకు నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు భారత్ 57.6 టన్నుల సహాయక సామగ్రిని పంపింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా 3వ వారం నష్టాలను చవిచూశాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులపై ప్రభావం చూపడంతో సూచీలు క్షీణించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఈ వారం 0.35% క్షీణించి 77,265 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఏసీ నిఫ్టీ 50 కూడా 0.3% పడిపోయి 24,176 వద్ద ముగిసింది. అయితే మిడ్ క్యాప్ 100, స్మాల్ క్యాప్ 100 సూచీలు మాత్రం ఈ వారం 0.5% పైగా లాభపడటం విశేషం. బెల్జియం నెదర్లాండ్స్ వేదికగా జరిగిన ఎఫ్ఐహెచ్ మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో 5వ స్థానంలో నిలిచిన భారత మహిళా హాకీ జట్టుకు హాకీ ఇండియా 50 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించింది. ప్రపంచ 5వ ర్యాంకర్ జర్మనీని 3-1 తేడాతో భారత్ ఓడించింది. 1974లో జరిగిన తొలి ప్రపంచకప్లో 4వ స్థానంలో నిలిచిన భారత జట్టుకు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇదే అత్యుత్తమ ప్రదర్శన కావటం విశేషం. ఈ టోర్నీ మొత్తంలో కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని భారత జట్టు కేవలం 1 మ్యాచ్లో మాత్రమే ఓటమి చవిచూసింది. వాతావరణం. ఒడిశాలో సోమవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఆ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో బీహార్, గంగా పరీవాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా రేపు థాయిలాండ్తో భారత్ తలపడనుంది. భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 8:30 ప్రారంభం కానుంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉజ్బెకిస్తాన్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆ దేశ రాజధాని తాష్కెంట్కు చేరుకున్నారు. ప్రపంచ నియమ నిబంధనల రూపకల్పనలో భారత్ కీలక భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీర్ఘకాలిక పెట్టుబడులకు భారత్ ఒక అత్యుత్తమ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. ఒడిశా, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 2 రోజుల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 8:40:35. అండ్ మనము నా డ్యూయట్ లో లవ్లీ సాంగ్స్ మీ అందరి కోసం బ్యాక్ టు బ్యాక్ ప్లే చేస్తూ ఉంటాను. వింటూ స్టూడియో

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడు మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం. అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 నుండి 15,00,000 వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI scholarship.co.in.
4: SBI, the bank to every Indian.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతీయ ఫిమాన్ 01.3 అండ్ స్టూడియోలో టైం 9:01. సో ఈ టైం మధుర స్వరాలు బ్యూటిఫుల్ సాంగ్స్ మీ అందరి కోసం ప్లే చేస్తాను. అండ్ దట్ టు ఈరోజు కింగ్ నాగార్జున గారి బర్త్డే కూడా ఉంది, అండ్ ఆయన స్పెషల్ సాంగ్స్ కూడా ఈరోజు ప్లే చేస్తాను మధుర స్వరాలలో. బట్ బిఫోర్ దట్ కొన్ని మూవీస్ మనకి గుర్తుండిపోవచ్చు, బట్ సాంగ్స్ మాత్రం కాదు. అలాంటి సాంగ్ ఒకటి ప్రేమిస్తున్నా ఫ్రమ్ ద మూవీ స్వప్నలోకం. అండ్ ఈ సినిమాలో హీరో జగపతి బాబు గారు అండ్ హీరోయిన్ రాశి, అండ్ ఈ సినిమాలో ఈ సాంగ్ని వింటుంటే మనసు ఆహ్లాదంగా ఉరకలేస్తుంది అన్నమాట. సో ఈ సాంగ్ని కంపోజ్ చేసింది వందే మాత్రం శ్రీనివాస్ అండ్ పాడింది హరిహరన్. సో ఈ సాంగ్తో ఈరోజు మధుర స్వరాలు స్టార్ట్ చేద్దాం. వింటూ స్టే ట్యూన్.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ స్టూడియోలో టైం 9:18:22 మనమున్న మధురస్వరాలలో మాట్లాడుకుందామని చెప్పాను. నాగార్జున గారి గురించి ఈరోజు బర్త్డే సందర్భంగా సూపర్ సాంగ్స్ ప్లే చేస్తానని చెప్పాను. అండ్ ఆయన ఆగస్ట్ 29, 1959 ఈ ఇయర్లో జన్మించారనమాట. అండ్ దాదాపు 100 మూవీస్, దాదాపు కాదు యాక్చువల్గా రాబోయే సినిమానే 100th మూవీ. సో 99 మూవీస్లో యాక్ట్ చేశారు ఆయన. సో కింగ్ 100 అనే మూవీలో యాక్ట్ చేయబోతున్నారు త్వరలో. ఐ మీన్ ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. December 24th రిలీజ్. ఈరోజు టీజర్ కూడా లాంచ్ అయింది. నైన్టీన్

1986 ఈ ఇయర్లో హీరోగా లాంచ్ అయ్యారు ఆయన విక్రమ్ అనే మూవీతో, మన తెలుగు మూవీతో లాంచ్ అయ్యారు. అండ్ దాని తర్వాత ఎన్నో మూవీస్ చేశారు, మజ్ను, సంకీర్తన, కలెక్టర్ గారు అబ్బాయి, కెప్టెన్ నాగార్జున, అరణ్యకాండ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు ఉన్నాయి. వాటన్నింటి గురించి మాట్లాడుకుంటూ ఆయన సాంగ్స్ వింటూ ఉందాం ఈరోజు మధుర స్వరాలలో. వింటూ స్టూడియో

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సూపర్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు మనమున్నాం మధుర స్వరాలు. అండ్ ఈరోజు కింగ్ యువ సామ్రాట్ నాగార్జున గారి బర్త్డే సందర్భంగా ఆయన సాంగ్స్ వినిపిస్తున్నాను. అండ్ చెప్పాను కదా 1986 మే 23 ఫస్ట్ మూవీ రిలీజ్ అయింది విక్రమ్. అండ్ ఈ మూవీ హిందీ మూవీ హీరోకి రీమేక్ అనమాట. అండ్ తర్వాత ఫోర్ మూవీస్లో నటించారు. మజ్ను సినిమాలో యాక్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలెక్టర్ గారు అబ్బాయి. అండ్ ఆఖరి పోరాటం. సో ఈ మూవీస్ అన్నింటిలో చెప్పాలంటే ఆఖరి పోరాటం అనేది ఫస్ట్ కమర్షియల్ హిట్ అని చెప్పచ్చు ఆయనకి. ఆ తర్వాత మణిరత్నం గారు తీసిన ప్రేమ కథా చిత్రం ఎవర్ గ్రీన్ క్లాసిక్.

గీతాంజలి అనేది హ్యూజ్ సక్సెస్ అయిందన్నమాట. అండ్ ఆ తర్వాత శివ. సో ఆ శివ గురించి చెప్పాలి అని అంటే శివకి ముందు శివ తర్వాత అనమాట. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని మూవీస్ వచ్చినా సరే, అంటే టాప్ 100 మూవీస్ తీసుకుంటే అందులో డెఫినెట్గా శివ ఉంటుంది, దానికి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ శివ. సో ఇది కూడా ఒక బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అని చెప్పచ్చు ఆయన కెరీర్లో. అండ్ ఈ మూవీకి నాగార్జున గారు ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు. అండ్ ఈ మూవీని హిందీలో కూడా శివ అనే పేరుతోనే రీమేక్ చేశారనమాట. అండ్ ఈ మూవీతో హిందీలో కూడా అడుగుపెట్టారు నాగార్జున గారు. అండ్ హిందీలో కూడా హ్యూజ్ సక్సెస్ని సాధించింది సినిమా. ఆ తర్వాత ప్రెసిడెంట్ గారు పెళ్ళాం, హలో బ్రదర్, ఇవన్నీ మూవీస్ చేశారు. అండ్ ఒక మాస్ హీరో అన్న పేరును తెచ్చిపెట్టాయి హీరో నాగార్జున గారికి.

ఎంఎం కేర్వాణి కంపోజ్ చేసి ఎంఎం కేర్వాణి పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నా ఫ్రమ్ ద మూవీ క్రిమినల్ నుంచి ప్లే చేశాను. అండ్ నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సో నిన్నే పెళ్ళాడతా, కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కూడా సూపర్ సక్సెస్. అండ్ ఈ మూవీ తర్వాత అన్నమయ్య మూవీలో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాల్ని స్వీకరించి మరీ విజయం అందుకున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు. అండ్ ఈ మూవీకి గాను మొదటిసారిగా ఫస్ట్ టైం రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ నటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నారు. అంతేకాదు జ్యూరీ స్పెషల్ జ్యూరీ అవార్డు, జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు మన కింగ్ అక్కినేని నాగార్జున గారు. ఫస్ట్ హీరో అని చెప్పొచ్చు, జాతీయ అవార్డు పొందిన ఫస్ట్ హీరో మన తెలుగులో కింగ్ అక్కినేని నాగార్జున గారు.

సూపర్ సాంగ్స్ వించు ఎంజాయ్ చేస్తున్నారు కదా. మనమున్న మధుర స్వరాలలో కింగ్ అక్కినేని నాగార్జున గారి బర్త్డే సందర్భంగా స్పెషల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను మధుర స్వరాలలో. సో చెప్పాను కదా, అన్నమయ్య మూవీతో పాటు ఆ తర్వాత మరిన్ని సూపర్ హిట్స్ అందించారు నాగార్జున. అంటే ఎప్పుడు కూడా ఒక డైరెక్టర్ ఈ డైరెక్టర్తో చేయాలి, సో ఈ డైరెక్టర్ కమర్షియల్ సక్సెస్ ఇస్తారు ఇలా కాకుండా కొత్తగా ట్రై చేసేవాళ్ళనమాట ఇండస్ట్రీలో. నిజంగా కొత్త కొత్త డైరెక్టర్స్ని చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేయడం మాత్రమే కాదు, ఆ మూవీస్ అన్నీ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి. లైక్ రామ్ గోపాల్ వర్మ గారితో శివ కానీ, అండ్ నెక్స్ట్ లారెన్స్ గారితో మాస్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కొత్త మూవీస్ చేశారు, కొత్త డైరెక్టర్స్తో సూపర్ సక్సెస్ కొట్టారు. అంతేకాదు ఎన్నో నంది అవార్డ్స్ కూడా అందుకున్నారు. 2011లో రాజన్న మూవీకి, అండ్ 2006లో శ్రీరామదాసు, అండ్ 2002 సంతోషం, అండ్ 1997లో అన్నమయ్యకి, అండ్ 1996లో నిన్నే పెళ్ళాడతాకి, అండ్ 1999 ప్రేమ కథ మూవీకి. అంటే యాక్చువల్గా ఇది ప్రొడ్యూసర్గా, అండ్ అంతేకాదు 2002లో మన్మధుడు, అండ్ 1990లో శివ, అండ్ 1997లో అన్నమయ్య. ఆల్రెడీ చెప్పాను ఆయనకు ఒక పేరు కూడా ఉంది, సెల్లాయిడ్ సైంటిస్ట్ అని చెప్పి, ఎందుకంటే కొత్త కొత్తగా ట్రై చేయడంలో ఆయనకు ఆయనే సైట్ అని చెప్పుకోవచ్చు. ఎనీవే ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్, చాలా పెద్ద జర్నీ, అదంతా కూడా మనం ఈ 1 అవర్లో మాట్లాడుకుందాం అంటే జరగదు. కాబట్టి బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ సాంగ్స్తో ఈరోజు మధుర స్వరాలకి బై బై చెప్పేద్దాం. అండ్ రాబోతున్న కింగ్ 100 అనేది సూపర్ సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. December 24th ఈ ఇయర్ రిలీజ్ అవుతుంది. సో స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ యువర్ క్రిష్. మనం ఉన్న మధుర స్వరాలలో

టైం 10:47 నీ టైం వినిపించని రాగాలే ఆపాత మధుర గీతాలు మీ అందరి కోసం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11:00 ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8:00 పునఃప్రసారమవుతుంది.

వింటున్నారు ఆ పాత మధుర గీతాలు వినిపించని రాగా. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతీ కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.

హలో టెస్టింగ్. హలో మైక్ టెస్టింగ్. 19 నిమిషాలు 45 సెకండ్లు 46 సెకండ్లు 48 సెకండ్లు. సెకండ్ మైక్ టెస్టింగ్. సమయం 5 గంటల 19 నిమిషాలు 52 సెకండ్లు 53 సెకండ్లు 54.